శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 101.3 మెగాహెడ్స్పై వివిధ్ భారతి తెలుగు ఛానల్లో మా ప్రసారాలు ప్రారంభం. ఈరోజు శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 30వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, మే నెల 20వ తేదీ బుధవారం. ఇప్పుడు నిలయంలో సమయం 5:58:58. శుభోదయం.

వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. రాష్ట్రంలోని మత్స్యకార కుటుంబాలను ఆదుకోవడానికి 262 కోట్ల రూపాయలను బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని, 2026-27లో 50 కోట్ల విలువైన డిజిటల్ రాయితీని బోట్లకు అందించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 3,256 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్లు, 8 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం తుమ్మలపెంటలో మత్స్యకారుల సేవలో కార్యక్రమాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. గ్రామాల సమగ్రాభివృద్ది కోసం క్షేత్రస్థాయిలో అత్యంత పారదర్శకంగా సర్వే నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో ప్రస్తుతమున్న సౌకర్యాలు, ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నాయో గుర్తించడంతో పాటు పంచాయతీ భూములు, పశువుల మేత మైదానాలు, శ్మశాన వాటికల పూర్తి వివరాలు నమోదు చేయాలని ఆయన సూచించారు. సర్వే నివేదికల ఆధారంగా భూములకు రక్షణ కల్పించడంతో పాటు ప్రతి గ్రామం స్వయం సమృద్ది సాధించేలా నూతన ఆదాయ వనరులు సృష్టించవచ్చునని అన్నారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో నిన్న పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. పారదర్శకంగా యూరియా పంపిణీ చేయడంలో భాగంగా ప్రత్యేక కార్డుల విధానం అమలు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ కార్డుల ద్వారా రైతులు తమ అవసరానికి అనుగుణంగా ఎరువులు పొందే అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఖరీఫ్ సన్నద్దతపై వ్యవసాయ శాఖ అధికారులతో సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆదరణ పథకం కింద వ్యక్తిగతంగా గ్రూపులకు లబ్ది కలిగేలా యూనిట్లు ఏర్పాటు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. వృత్తి నైపుణ్యం పెంచుకునేలా లబ్దిదారులకు శిక్షణ ఇస్తామని వెల్లడించారు. 10,000 నుంచి 50,000 రూపాయల వరకు ఆదాయం వచ్చేలా యూనిట్లు ఉంటాయని పేర్కొన్నారు. సచివాలయంలో ఆమె నిన్న వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఆదరణ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం ప్రభుత్వమే కల్పిస్తుందని మంత్రి చెప్పారు. ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులకు ఇప్పటి వరకు 919.13 కోట్లు చెల్లించినట్లు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈఓ చక్రధర్బాబు తెలిపారు. బకాయిలు పొందేందుకు ఇప్పటి వరకు 782 ఆసుపత్రులు దరఖాస్తు చేసుకున్నాయని పేర్కొన్నారు.

సమయం 6:04. వందనా కార్యక్రమాన్ని వింటారు. ముందుగా ఘంటసాల గారు ఆలపించిన భక్తిగీతం వినాయక చవితి చిత్రం నుంచి.

వందనా కార్యక్రమంలో చిన్మయి శ్రీపాద పాడిన భక్తిగీతాన్ని విన్నారు. చివరిగా పాండురంగడు చిత్రం నుంచి భక్తిగీతాన్ని విందాం.

0: సమయం 6:44 దాటింది. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బి. ముఖ్యాంశాలు. గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం పారదర్శకంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అనుబంధ ఆసుపత్రులకు ప్రభుత్వం 919 కోట్ల రూపాయలను విడుదల చేసింది. గ్రామాల సమగ్రాభివృద్ది కోసం పారదర్శకంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో ప్రస్తుతమున్న మౌలిక సదుపాయాలు, ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నాయనే వివరాలతో పాటు పంచాయతీ భూములు, పౌరంబోకు స్థలాలు, పశువుల మేత మైదానాలు, శ్మశాన వాటికల పూర్తి వివరాలను నమోదు చేయాలని ఆయన సూచించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఉన్నతాధికారులతో ఆయన నిన్న మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పల్లె పండుగ 1-2 కార్యక్రమాల ద్వారా రాష్ట వ్యాప్తంగా గ్రామాల్లో జరుగుతున్న ప్రగతిపై చర్చించారు. ఈ సర్వే నివేదికల ఆధారంగా గ్రామాల్లో భూములకు రక్షణ కల్పించడంతో పాటు ప్రతి గ్రామం స్వయం సమృద్ది సాధించేలా నూతన ఆదాయ వనరులను సృష్టించవచ్చునని పవన్ కళ్యాణ్ అన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేస్తామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన నిన్న కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రానికి చెందిన పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ,
2: రాబోయే రోజుల్లో మినీ మార్ట్స్ అంటే 1000 మినీ మార్ట్స్ ఏర్పాటు చేయడానికి ఎన్సీసీఎఫ్ ముందుకు వచ్చింది. మీ అందరు తెలుసు, ఎన్సీసీఎఫ్ భారతదేశ వ్యాప్తంగా భారత్ బ్రాండ్ అనే ప్రొడక్ట్స్ ద్వారా వాళ్ళు అందిస్తూ ఉంటారు. అందులో భాగంగా కందిపప్పు, మినపప్పు కూడా వాళ్లే సరఫరా చేసేటట్టు, అంటే మార్కెట్ కన్నా తక్కువగా ఉండే విధంగా ఈ మినీ మార్ట్స్ లో ప్రయోజనాత్మకంగా ముందుకు 1000 మినీ షాప్స్ ని ఏర్పాటు చేయడానికి వాళ్ళు ముందుకొచ్చారు. మిల్లెట్స్ కూడా, ఆర్గానిక్ గ్రో అయిన మిల్లెట్స్ ని కూడా ఈ మినీ మార్ట్స్ ద్వారా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా కార్యాచరణ
1: వెనుకబడిన వర్గాల వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆదరణ పథకం ద్వారా ఆధునిక పనిముట్లు అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖల మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. ఆదరణ 3 పథకం ద్వారా బీసీలకు శాశ్వత ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు. గుంటూరు జిల్లా అమరావతిలోని సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి నిన్న ఆదరణ 3.0 పథకం అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఆదరణ 3.0 పథకం అమలులో భాగంగా కులవృత్తుల వారికి ఎటువంటి ఆధునిక పరికరాలు ఇవ్వనున్నారో వివరించారు. యువతకు కూడా ఉపాధి లభించేలా యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అనుబంధ ఆసుపత్రులకు 919 కోట్ల రూపాయలను విడుదల చేశామని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. 785 ప్రైవేటు ఆసుపత్రులు బకాయిల విడుదల కోసం దరఖాస్తు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేటు ఆసుపత్రులకు మొత్తం 5,556 కోట్ల రూపాయలు చెల్లించామని తెలిపారు. అదనంగా మరో 919.13 కోట్ల రూపాయలు విడుదల చేశామని అన్నారు. ఆరోగ్య సేవల బలోపేతానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. మత్స్యకారులకు అండగా నిలిచేందుకు రాష్ట ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతోందని

0: మందికి 36 కోట్ల రూపాయలు చెక్ ని పిలిచడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ దశల్లో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పార్కులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఐఏసీ కార్యాలయంలో ఆయన ఎంఎస్ఎంఈ పార్కులపై సమీక్ష నిర్వహించారు. వివిధ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న పార్కుల పురోగతి, ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జోనల్ అధికారులు నిర్మాణంలో ఉన్న పార్కులను సందర్శించి పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు డాష్బోర్డులో పొందుపరచాలని ఆదేశించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రులు, శాసనసభ్యులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, శాసనసభ్యులతో ఆయన నిన్న హైదరాబాద్లో సమావేశమయ్యారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కీలక సూచనలు చేశారు. ప్రాజెక్టుల భూసేకరణ నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. తెలంగాణలో ప్రభుత్వోద్యోగాల నియామకాల కోసం ఉన్న గరిష్ట వయోపరిమితిని రాష్ట ప్రభుత్వం 10 ఏళ్లు పెంచింది. గతంలో పెంచిన వయోపరిమితి గడువు ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసిన నేపథ్యంలో తాజాగా మళ్లీ పెంచుతూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది పాటు ప్రభుత్వం చేపట్టే ప్రత్యక్ష నియామకాలకు ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది. దీని ప్రకారం జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెరుగుతుంది. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆ రాష్ట ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆయన నిన్న హైదరాబాద్ సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. రాష్ట ఆవిర్భావ దినాన్ని ఈసారి సికింద్రాబాద్లోని పెరేడ్ మైదానంలో ఘనంగా నిర్వహించనున్నట్లు వికాస్రాజ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోందని, ఈరోజు ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరే అవకాశముందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈరోజు రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో 41 డిగ్రీల నుంచి 47 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కర్ణాటక రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తాంధ్రపై ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో రాయలసీమలో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
2: కోస్తాంధ్రప్రదేశ్ మరియు యానాములో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గరిష్టంగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రామాల సమగ్రాభివృద్ది కోసం పారదర్శకంగా క్షేత్రస్థాయి సర్వే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అనుబంధ ఆసుపత్రులకు ప్రభుత్వం 919 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హాట్ సమ్మర్ లో
2: కూల్ టిప్స్. సమ్మర్ లో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వడదెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుసా?
1: చెమట పట్టకపోవడం, బాడీ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోవడం,
2: వణుకు పుట్టడం, మగత నిద్ర, కలవరింతలు రావడం,
1: ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మార స్థితిలోకి వెళ్ళడం.
2: మరి వడదెబ్బ తగిలిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
1: వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళాలి.
2: చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డుతో శరీరం అంతా తుడవాలి. బాడీ టెంపరేచర్ నార్మల్ కి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉండాలి.
1: ఉప్పు కలిపిన మజ్జిగ ORS తాగించాలి. చల్లని గాలి తగిలేలా చూడాలి.
2: అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి నీరు తాగించకూడదు, వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
1: ఇలా ఫాలో అయిపోతూ ఉండండి. ఈ సమ్మర్ లో సేఫ్ గా ఉండండి. హాట్ సమ్మర్ లో
2: కూల్ టిప్స్. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3. అమ్మా, ఈ రోజు హాలిడే స్పెషల్ ఏం చేస్తున్నావు? నాకు
3: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
2: నాకు వేడివేడిగా గారెలు తినాలనుంది డాడీ.
4: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
3: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్, మిక్సీ, వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్సైజ్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసినట్టుంటుంది.
4: చెప్పడం బానే ఉంటుంది, చేస్తే అప్పుడు తెలుస్తుంది.
3: నిన్నొక్కదానే చేయమనట్లేదు కదా, మై హూనా, నేను కూడా హెల్ప్ చేస్తా, కలిసి చేద్దాం.
4: అయితే ఓకే, yes, అవకాశం ఉన్నప్పుడల్లా ఎలక్ట్రిసిటీని సేవ్ చేద్దాం.
5: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
6: ఏమైందమ్మా అలా ఉంటే?
5: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
6: ఆ కావాలి.
5: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
6: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
7: గుడ్ మార్నింగ్ మ్యామ్.
8: హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్.
9: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి.
8: ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా? చెప్పండి.
10: ఎస్ఆర్ రంగనాథన్ మ్యామ్.
8: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
10: ఎస్ మ్యామ్.
8: గుడ్ గుడ్.
10: కాఫీ టైమ్ ఏంటి రోషిణి? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం వినేసేయండి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: శరమణి. ఇటలీలో పర్యటన కోసం నిన్న రాత్రి రోమ్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన, సమానత్వంతో కూడుకున్న ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో 185,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ఏర్పాటు ద్వారా కమ్యూనిటీ స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సేవలను బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా జెనీవాలో చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జాయింట్స్ ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి ఇటలీ రాజధాని రోమ్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఇటలీ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ అంతర్జాతీయ సహకార శాఖ మంత్రి అంటోనియో తజానీ ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని అధ్యక్షుడు సెర్గియో మటరెల్లాలతో చర్చలు జరపనున్నారు. భారత్ ఇటలీ దేశాల మధ్య సహకారాన్ని, ముఖ్యంగా భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఆర్థిక కారిడార్ను ఎలా బలోపేతం చేయాలనే అంశంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. అలాగే 2025-29 సంవత్సరాల జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ పురోగతిని కూడా ఇరు దేశాల నేతలు సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ నేషన్స్కు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శిస్తారు. దీని ద్వారా బహుళపక్ష ప్రపంచ ఆహార భద్రత పట్ల భారత్కున్న నిబద్ధతను ఆయన చాటి చెప్తారు. భారత్ ఇటలీల మధ్య చిరకాలంగా బహుముఖ భాగస్వామ్యం కొనసాగుతోందని, ఈ పర్యటన ఇరు దేశాల సంబంధాలకు మరింత నూతన ఉత్తేజాన్నిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2024 జూన్లో G7 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ సందర్శించారు. రోమ్కి చేరుకోవడానికి ముందు ప్రధానమంత్రి నార్వే రాజధాని ఓస్లోలో పర్యటించారు. అక్కడ ఆయన 3వ భారత్ నార్డిక్ సదస్సులో పాల్గొన్నారు. ప్రధానమంత్రి చేపట్టిన ఐదు దేశాల పర్యటనలో ఇటలీది చివరి విడత. నిన్న అంతకుముందు జరిగిన సమావేశంలో భారత్ నార్డిక్ దేశాలు అంటే నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ తమ ద్వైపాక్షిక సంబంధాలను గ్రీన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి,
2: आज हमने भारत और नॉर्डिक संबंधों को ग्रीन टेक्नोलॉजी एंड इनोवेशन स्ट्रेटेजिक पार्टनरशिप का स्वरूप देने का निर्णय लिया है. इस ग्रीन टेक्नोलॉजी पार्टनरशिप से हम आइसलैंड की जियो थर्मल और फिशरीज, नॉर्वे की ब्लू इकोनॉमी और आर्कटिक और सभी नॉर्डिक देशों की मैरिटाइम और सेंसिटिविटी में एक्सपर्टीज को, सस्टेनेबिलिटी की एक्सपर्टीज को भारत के स्केल के साथ जोड़कर पूरे विश्व के लिए
1: ఓస్లోలో సదస్సు ముగిసిన అనంతరం నార్డిక్ దేశాల నేతలతో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మాటలు చెప్పారు. గత దశాబ్ద కాలంలో నార్డిక్ దేశాల నుండి భారతదేశంలో పెట్టుబడులు 200% పెరిగాయని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.
2: 10 వర్షో మే హమారా బైలేటరల్ ట్రేడ్ లగ్భగ్ 4 గుణా బఢా హై. నార్డిక్ దేశో కే ఇన్వెస్ట్మెంట్ ఫండ్ భీ భారత్ కీ రేపిడ్ గ్రోత్ మే అహమ్ సాజేదార్ బన్ రహే హై. పిచ్లే 1 దశక్ నార్డిక్ దేశో సే భారత్ మే నివేశ్ మే లగ్భగ్ 200% కీ బఢోత్రి హుయీ హై. తేజీ సే బఢతే ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ నే భారత్ కీ గ్రోత్ స్టోరీ మే తో యోగ్దాన్ దియా హీ హై. సాథ్ హీ నార్డిక్ దేశో కీ అర్థవ్యవస్థాఓ మే భీ बहुत सकारात्मक भूमिका निभाई है और हजारों नए जॉब्स क्रिएट किए हैं.
1: ప్రపంచంలో వివిధ అంశాల గురించి స్పందిస్తూ నార్డిక్ నేతలు నిబంధనలతో కూడిన ప్రపంచ వ్యవస్థ, సంస్కరించిన సమర్థవంతమైన బహుళపక్ష వ్యవస్థలు ఉండాలని ఏకగళంతో వివరించారు. ఘర్షణ వాతావరణం ఉన్న ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తగ్గించవలసింది ఒక ప్రాధాన్యతగా చేపట్టాలని కూడా వారు చెప్పారు. పెహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడితో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని నార్డిక్ దేశాల ప్రధానమంత్రులు ముక్తకంఠంతో తీవ్రంగా ఖండించారు. భారత నార్డిక్ సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు తాము కట్టుబడి ఉన్న విషయాన్ని కూడా వారు పునరుద్ఘాటించారు. తదుపరి భారత నార్డిక్ సదస్సు ఫిన్లాండ్లోని హెల్సింకిలో జరుగుతుంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ నెల 23వ తేదీ నుంచి 4 రోజుల పాటు మన దేశంలో పర్యటిస్తారు. భారత్లో పర్యటించడం ఇది తొలిసారి కాగా రూబియో కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ నగరాలు సందర్శించనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ

0: ప్రకటించింది. భారత ఉన్నతాధికారులతో జరిగే సమావేశాల్లో మార్కో రూబియో ఇంధనం, భద్రత, వాణిజ్యం, రక్షణ సహకారంపై చర్చిస్తారని స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి టామీ పీగో తెలియజేశారు. న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం అందించిన వివరాల ప్రకారం ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాతో కూడిన క్వాడ్ కూటమి సమావేశానికి మన దేశం వేదిక కానున్నదని, ఈ సమావేశానికి అమెరికా విదేశాంగ మంత్రి హాజరవుతారని తెలియజేసింది. పశ్చిమాసియా సంక్షోభం వంటి తీవ్రమైన ప్రపంచ సవాళ్లతో పాటు ఇతర కీలక అంశాలపై చర్చించేందుకు వచ్చే వారం క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశాన్ని భారత్ నిర్వహిస్తోంది. మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ 26వ తేదీన న్యూఢిల్లీలో జరిగే ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అల్పసంఖ్యాక వర్గాలకు భారత్ అత్యంత సురక్షితమైన సమ్మిళితమైన దేశాల్లో ఒకటిగా నిలిచిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. నిన్న న్యూఢిల్లీలో నిర్వహించిన రాష్ట మైనారిటీ కమిషన్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మాటలన్నారు. భారత ఉపఖండంలోని పొరుగు దేశాలను పరిశీలిస్తే అక్కడ మైనారిటీ వర్గాలు తమ మనుగడకే ముప్పువాటిల్లే సవాళ్లను ఎదుర్కొంటూ మన దేశంలో ఆశ్రయం పొందుతున్న సందర్భాలను తరచూ చూస్తుంటామని రిజిజు చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి శ్రీలంక వరకు ఈ ప్రాంతంలోని మైనారిటీలు భారతదేశాన్ని తమకు ఆశ్రయం, భద్రత, గౌరవం ఇచ్చే స్థానంగా చూశారని ఆయన పేర్కొన్నారు. మైనారిటీ వర్గాల సమస్యలు, ఫిర్యాదులు పరిష్కరించడంలో రాష్ట్ర మైనారిటీ కమిషన్లు మరింత చురుకైన పాత్ర పోషించాలని కూడా మంత్రి పిలుపునిచ్చారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం, ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని, మైనారిటీల సంక్షేమం కోసం పనిచేసే విషయంలో రాష్ట మైనారిటీ కమిషన్లకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తుందని కూడా కిరణ్ రిజిజు తెలియజేశారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ ఈ సదస్సులో మాట్లాడుతూ మైనారిటీ వర్గాల అభివృద్ది, ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రస్తావించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా జెనీవాలో జరిగిన 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో సార్వత్రిక ఆరోగ్య సేవలు, డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణలు, ప్రపంచ ఆరోగ్య సంఘీభావం పట్ల మన దేశానికున్న నిబద్దతను పునరుద్ఘాటించారు. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో జరిగిన సభలో నడ్డా మాట్లాడుతూ ప్రభుత్వం మొత్తం, సమాజం మొత్తం అనే సమగ్ర విధానంతో సార్వత్రిక ఆరోగ్య సేవల దిశగా భారత్ సాధిస్తున్న ప్రగతి గురించి వివరించారు. దేశవ్యాప్తంగా 185,000 పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను అందుబాటులోకి తెచ్చి సమాజంలో క్షేత్రస్థాయిలోనే సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తున్నామని ఆయన ఈ సదస్సులో పాల్గొన్న అంతర్జాతీయ ప్రతినిధులకు తెలియజేశారు. దీంతోపాటు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా 840 మిలియన్లకు పైగా విశిష్ట డిజిటల్ ఆరోగ్య గుర్తింపు కార్డులను సృష్టించడం ద్వారా దేశంలో జాతీయ డిజిటల్ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేశామని నడ్డా చెప్పారు.
1: India is accelerating towards universal health coverage by expanding access to quality and affordable health care. For this, we have established 185,000 health and wellness centers, namely Ayushman Arogya Mandirs. In addition, we are committed to developing a robust and resilient public health infrastructure for pandemic preparedness and emergency responses.
0: టెలిమెడిసిన్తో సహా డిజిటల్ హెల్త్లో భారత్ సాధించిన ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి సిద్దంగా ఉన్నట్లు ఆయన తెలియజేశారు. కార్పొరేట్ చట్టాల సవరణ బిల్లు 2026పై ఉమ్మడి పార్లమెంటరీ కమిటీని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చైర్పర్సన్గా లోక్సభ ఎంపీ సుధీర్ గుప్తా నియమితులయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జాయింట్స్పై విజయం సాధించి తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్ అర్హత సాధించగా ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జాయింట్స్ ఈ రేస్ నుంచి తప్పుకున్నాయి. ఈ రోజు జరిగే మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్తో రాత్రి 7:30కి తలపడుతుంది. విశేషాలు మరొకసారి. ఇటలీలో పర్యటన కోసం నిన్న రాత్రి రోమ్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలాన్తో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో క్షేత్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సేవలను బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జాయింట్స్ను ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

సమయం 7:15. ఇప్పుడు భగవద్గీత పారాయణాన్ని విందాం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 16వ శ్లోకం.

తత్ర ఆ కర్మహేతువుల విషయంలో ఏవం యథార్థస్థితి ఈ విధంగా సతి తు ఉండగా దీనికి భిన్నంగా యహ ఎవడైతే అకృతబుద్ధిత్వాత్ సంస్కారాన్ని పొందని తెలివిగలవాడు కావడం వల్ల ఆత్మానం తనను కేవలం ఒక్కడినే కర్తారం కర్తగా అనగా కర్మహేతువుగా పశ్యతి దర్శిస్తున్నాడో సహ అట్టి దుర్మతిహి తల్లగిందులుగా చూసే బుద్ధిగల వ్యక్తి న పశ్యతి ఉన్నది ఉన్నట్లు చూడడం లేదు.

అర్జున, కర్మహేతువుల విషయంలో ఉన్న యథార్థ స్థితి ఇది. అయితే ఈ విషయం అర్థం కావాలంటే జడమేదో చేతనమేదో తెలుసుకునే బుద్ధి సంస్కారం ఉండాలి. అది లేనివాడు ఈ ఐదింటిని వదిలేసి నేనొక్కడినే కర్తను అని భావిస్తూ ఉంటాడు. ఇలా భావించే బుద్ధి దుర్బుద్ధి. ఇలాంటి బుద్ధి గలవాడు ఉన్నది ఉన్నట్లు చూడడం లేదు. అసలైన అర్థం ఏమిటంటే, దేహము, దానిలో ఉండే ఇంద్రియాదులు, వాటికి మూలమైన త్రిగుణాలు, వాటి సమష్టి రూపమైన ప్రకృతి అనేవే కర్తలు. వీటిలో వేటికి యథార్థమైన సత్యం అనేది లేదు కనుక కర్మగా కనిపించేదంతా అకర్మే అనేది. ఈ విషయాన్ని బుద్ధిలో దృఢ సంస్కార రూపంగా నిలబెట్టుకోవాలనేదే ఈ శ్లోకం మనకు ఇస్తున్న సందేశము.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

హాయ్ హలో, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి 101.3. 7:21:30:36 సెకండ్స్ అయిపోయింది. మీ అందరినీ అలరించేందుకు, మరి ఇందాక మీరు విన్నట్టుగా లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ అన్నీ మీకు తెలియజేసేందుకు, మరి 11 వరకు కూడా మీ అందరినీ ఎంటర్టైన్ చేసేందుకు వచ్చేసాను నేను, మీ ఆర్జే చందనాని. మరి ఇవాళ్ళ మన కాఫీ టైంలో బోల్డ్ అన్ని విషయాలు నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. ముందుగా అయితే ఒక మంచి సాంగ్తో ఇవాళ మన కాఫీ టైంని మొదలు పెట్టేద్దాం. మీకోసం నాన్నకు ప్రేమతో నుంచి మంచి సాంగ్ వస్తుంది, వింటూ ఆనందించండి వివిధ భారతి కాఫీ టైంలో.

ఎస్, డోంట్ స్టాప్ టిల్ యూ గెట్ ఇట్ నౌ. అర్థమైందా? మనకి లక్ వచ్చి తమ్ముతుందని చెప్పి దానికోసం మనం వెయిట్ చేయడం కాకుండా లక్కి ఎదురుగా వెళ్ళగలగాలన్నమాట. అది విషయం. మరి ఇంత మంచి సాంగ్ విన్న తర్వాత ఈ సాంగ్లో మనకి కనబడే మనందరి ఫేవరెట్ హీరో గురించి అయితే మనం మాట్లాడేసుకుందాం. సో తాతకి తగ్గ మనవడు, తండ్రికి తగ్గ కొడుకు, బాబాయ్కి తగ్గ అబ్బాయి, మనందరి అభిమాన చెల్లెళ్లతో రాఖీ అని పిలిపించుకున్న మనందరి ఫేవరెట్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అనమాట ఈరోజు. మరి జూనియర్ ఎన్టీఆర్కి డెడికేట్ చేస్తూ అండ్ మన కాఫీ టైంకి డెడికేట్ చేస్తూ ఒక మంచి సాంగ్ మీరు విన్నారు కదా. మరి ఇంకా నెక్స్ట్ ఏంటి మాట్లాడుకుందాం.

సో ఈరోజు ఒక మంచి స్పెషల్ డే ఉందండి, అదే వరల్డ్ మెట్రాలజీ డే అనమాట, అంటే ప్రపంచ తూనికలు కొలతల దినోత్సవం. సో ప్రతి సంవత్సరం మే 20వ తారీఖు ఈ డే అనేది సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో 1875లో మీటర్ కన్వెన్షన్ ఒప్పందం ప్రకారం కుదిరిన ఒక రోజు అనమాట ఈ డే అనేది. అసలు ఈ మెట్రాలజీ అంటే దేనికి సంబంధించింది అంటే కొలతల శాస్త్రానికి, సో విజ్ఞానానికి సంబంధించి, పరిశ్రమలు, వైద్యానికి, వాణిజ్యానికి సంబంధించి ఈ కొలతల శాస్త్రం అనేది ఉంటుందన్నమాట. ఈ యొక్క విజ్ఞానం, పరిశ్రమలు, వైద్యం, వాణిజ్యం ఇలాంటివన్నీ కూడా మనకి సరిగ్గా కొలవగలిగితేనే, అంటే వైద్యాన్ని పరిశ్రమల్ని ఎలా కొలుస్తాం, ఈ డౌట్ మీకు రావచ్చు. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫ్యాక్టరీ తీసుకొని అందులో మనకి మన ఐటమ్స్ ఉంటాయి, సో అట్లాగనమాట అది విషయం. అండ్ సరిగ్గా వీటన్నిటినీ చెక్ చేసుకుంటూ ఉంటేనే వాళ్ళు వాళ్ళ అభివృద్ధిని ముందుకు కొనసాగించగలరు కదా. సో ఈ విషయాన్ని గుర్తు చేస్తూ, ఆ విషయాన్ని అందరికీ తెలియజేస్తూ వరల్డ్ మెట్రాలజీ డే అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ ఇంకా మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. ఈరోజు ఒక గొప్ప లిరిసిస్ట్ బర్త్డే అనమాట, మరి ఆయన ఎవరో తెలుసుకుందాం. అసలు ఈరోజు ఎలా ఉందంటే మన కాఫీ టైము లోకల్ టు నాన్ లోకల్ తెలుసుకుంటాం, అండ్ అలాగే ఎందరో మహానుభావుల్ని కూడా తలుచుకుంటాం. మాట్లాడుకుందాం, తెలుసుకుందాం అనే విషయాలు. ఇప్పుడైతే మీకోసం మరొక మంచి సాంగ్ వచ్చేస్తుంది 180 సినిమా నుంచి. వింటూ స్టే ట్యూన్డ్.

180 సినిమా నుంచి సాంగ్ అయితే వినేశాం కదా కాఫీ టైంలో మనమునా. మరి ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ ఒక్కళ్లే కాదు, మరొక మంచి హీరో బర్త్డే కూడా అనమాట. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి తనయుడు మన మంచి మనోజ్ కుమార్ బర్త్డే కూడా ఈ రోజే అనమాట. సో దొంగ దొంగది అనే ఫిలింతో మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 2004లో అయితే ఎంట్రీ చేశారు. సో అలా పరిచయం అండ్ రీసెంట్గా వచ్చిన మిరాయిలో వావ్ వాటే యాక్టింగ్ కదా. సో తన నటన విశ్వరూపాన్ని చూపించేసినట్టే అనుకోవాలి. మరి ఇలాగా మంచి మూవీస్తో మనందరినీ అలర్చిన మంచి మనోజ్కి డెడికేట్ చేస్తూ మరొక మంచి సాంగ్ మీకోసం వినిపించేస్తాను. అంతకన్నా ముందు ఈరోజు ఇంకొక స్పెషల్ కూడా ఉంది, దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈరోజు వరల్డ్ బీ డే అనమాట, ప్రపంచ తేనెటీగల దినోత్సవం. ప్రతి సంవత్సరం కూడా మే 20వ తేదీన ఈ డే అనేది సెలబ్రేట్ చేస్తాం. మరి తేనెటీగల యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలియజేస్తూ గుర్తు చేస్తూ

ఈ స్పెషల్ డే అన్నమాట. పంటల పరాగ సంపర్కంలో కానీ ప్రపంచ ఆహార ఉత్పత్తిలో కానీ ఈ తేనెటీగలు అనేవి చాలా కీలక పాత్ర అనేది పోషిస్తూ ఉంటాయి అన్నమాట. కాలుష్యానికి కారణంగా అలాగే పెస్టిసైడ్స్ కారణంగా చాలా రకాల తేనెటీగ జాతులు అనేవి అంతరించిపోతున్నాయి. కాబట్టి ఈ తేనెటీగల్ని మనమే కాపాడుకోగలిగితే మన ప్రకృతి చాలా చక్కగా ఉంటుందని మనందరికీ గుర్తు చేస్తూ ఈ స్పెషల్ డే అనమాట. అదే విషయం మరి ఇంకా మాట్లాడుకుందాం ఇంకొన్ని విషయాలైతే ఈరోజు. అండ్ ఈలోపు మీకోసం మరొక మంచి పాట వచ్చేస్తుంది కరెంట్ దిగజన్ మరించి. మరి వింటూ ఆనందించండి కాఫీ టైంలో.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం,
2: పల్లె పొలిమేరలను

0: నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి.
1: తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
0: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
1: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
0: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
1: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
0: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపి జీవన ధార
1: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
0: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
1: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు ఆకాశవాణి.

సో మనం అయితే కాఫీ టైంలో మంచి సాంగ్స్ వింటూ ఉన్నాం కదా, అండ్ ఇందాక కూడా ఒక మంచి పాట అట్లా వినేశారు కరణ్ తీగ నుంచి కార్తీక్ వాయిస్లో. అండ్ మనం కాఫీ టైంలో ఇంకొక డైరెక్టర్ గురించి కూడా మాట్లాడుకోవాలి. సో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చే దర్శకుల్లో ఒకళ్ళు వేణు శ్రీరామ్ గారు అనమాట. మరి ఆయన పుట్టినరోజు కూడా ఈరోజే. ఓ మై ఫ్రెండ్, ఎంసీఏ, వకీల్ సాబ్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్తో సమాజానికి దగ్గరగా ఉండే అంశాల చిత్రాలతో మనకి కొత్త కథలతో ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉన్న ఒక మంచి డైరెక్టర్ అనమాట. మరి ఈయన గురించి మాట్లాడుకున్నాం, మరి మంచి సాంగ్ కూడా వినేద్దాం. అండ్ ఈరోజు ఇంకొక స్పెషల్ కూడా ఉంది, దాని గురించి కూడా తెలుసుకుందామా. మన ఇండియాకి ఇండిపెండెన్స్ అనగానే ఆగస్ట్ 15 గుర్తొస్తుంది కదా, అలా ఈరోజు ఒక దేశం తన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. మరి అదేదో కాదు, క్యూబా అనమాట. సో క్యూబా వాళ్ళ ఇండిపెండెన్స్ డే ఈరోజు. మరి అమెరికా వారి ఆధీనంలోంచి స్వచ్ఛతను, స్వేచ్ఛను అలా తెచ్చుకొని 1902 May 20 ఈరోజు, అంటే ఇదే రోజున 1902 క్యూబా వాళ్ళు పొందారనమాట స్వాతంత్రాన్ని. సో ఆ స్పెషల్ డే మనం ఈరోజు గుర్తు చేసుకుందాం. మరి వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళ దేశ చరిత్రని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటారు, పరేడ్స్ చేస్తారు, వాళ్ళ దేశ జెండాని ఎగరవేస్తారు. ఇలా వాళ్ళ నేషన్ అంతా కూడా, దేశ అంతా కూడా భక్తితో, దేశభక్తితో నిండిపోతుంది అనమాట. మరి ఇంకా మాట్లాడుకుందాం ఇంకొన్ని స్పెషల్స్ గురించి. ఈ లోపు అయితే ఇంకొక మంచి సాంగ్ వస్తుంది మీకోసం, విన్ టు స్టే ట్యూన్. హ్యారిస్ జీరస్ మ్యూజిక్ కంపోజిషన్లో నరేష్ అయ్యర్ అలాగే యువి ఇద్దరు కలిసి పాడిన పాట వచ్చేస్తుంది వనమాలి గారి లిరిక్స్లో ఆరెంజ్ మూవీ నుంచి. మరి వింటూ ఉండండి విద్యార్థిలో.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారి దర్శకత్వంలో వచ్చిన ఎంసీ ఎనర్జీ సాంగ్ అయితే వినేశారు. కాఫీ టైంలో మనం ఉన్నాం. మరి ఈ రోజు మరొక స్పెషల్ డే కూడా ఉంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఇందాకైతే క్యూబా వాళ్ళ ఇండిపెండెన్స్ డే గురించి తెలుసుకున్నారు కదా, మరి ఇప్పుడు ఎవరి గురించి తెలుసుకుందాం? సౌదీ అరేబియా వాళ్ళ గురించి తెలుసుకుందాం. ఈరోజు సౌదీ అరేబియా వాళ్ళ ఇండిపెండెన్స్ రికగ్నిషన్ డే అనమాట. 1927లో జెడ్డా ఒప్పందం ద్వారా సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు అనేది లభించింది. అది ఏ రోజు అంటే ఈరోజే, మే 20, 1927 ఆ సంవత్సరంలో అనమాట. అది విషయం. మరి ఆ తర్వాత హెజీజ్ నెజ్ ప్రాంతాలు కూడా కలిసి అది సౌదీ అరేబియాగా మారిందనమాట. సో ఆ యొక్క డే మనం అయితే ఇప్పుడు జరుపుకుంటున్నాం. సో ఇండిపెండెన్స్ రికగ్నిషన్ డే అనేది సౌదీ అరేబియా వాళ్ళ స్పెషల్ డే అనమాట ఈరోజు. అండ్ ఇంకోటి ఏంటో తెలుసా, కంబోడియాలో ఇవాళ మెమోరియల్ డే అనమాట. మరి అక్కడ జరిగిన ప్రకృతి విపత్తులు కానివ్వండి, లేకపోతే యుద్ధాలు కానివ్వండి, ఆ యొక్క సమరంలో లేకపోతే ఆ ప్రాణ నష్టం ఎప్పుడైతే ఉందో జరిగిందో, సో వాళ్ళందరూ తలుచుకుంటూ ఈరోజైతే మృతవీరుల స్మారక దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తారన్నమాట. ఖ్మేర్ రూస్ పాలనలో మరణించిన లక్షలాది ప్రజల్ని వాళ్ళైతే ఈరోజు స్మరించుకుంటూ ఆ విషాదాన్ని గుర్తు చేసుకుంటూ ఆ బాధితులందరికీ కూడా నివాళులర్పిస్తారనమాట. శాంతిని మానవత్వాన్ని గుర్తు చేసుకునే రోజుగా మరి కంబోడియా వాళ్ళందరూ కూడా ఈరోజు జరుపుకుంటారు. అది విషయం. అండ్ ఇంకా మాట్లాడుకుందాం ఈ కాఫీ టైంలో. సో మరి ఈరోజు ఇంకొక స్పెషల్ డే కూడా ఉందన్నమాట. అది యాక్చువల్లీ మనందరం కూడా గర్వించదగ్గ దినోత్సవం, ఎందుకంటే అటువంటి గొప్ప వ్యక్తులు ఈ భారతదేశంలో మన భూమిపైన పుట్టడం అనేది మనం చేసుకున్న అదృష్టమే. లాల్ బాల్ పాల్గా పిలువబడే త్రయంలో మూడో వాడైన బిపిన్ చంద్రపాల్ గారి వర్ధంతి అనమాట. నేడు ఆయన మనల్ని విడిచిన, ఆయన చేసిన దేశ సేవ మటుకు మనం ఎన్నటికీ మరవలేం. మరి బెంగాల్కి చెందిన ఈయన స్వదేశీ ఉద్యమం లాంటి ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని జాతీయవాద నాయకుల్లో ఒకరిగా నిలిచారు. గొప్ప వక్త, రచయిత కూడా అనమాట. దేశభక్తిని ప్రజల గుండెల్లో నింపిన ఒక పోరాట వీరుడు బిపిన్ చంద్రపాల్ గారు. అంతేకాదు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి కూడా. మరి అది విషయం. అండ్ ఇలా మన కాఫీ టైం అయితే నేను ఎండింగ్ ఇచ్చేస్తున్నాను ఒక మంచి పాటతో. వింటూ ఉండండి వివిధ భారతి 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్తో మస్తాన్వి. రాష్ట్రంలోని మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవడానికి 262 కోట్ల రూపాయలను బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని, 2026-27లో 50 కోట్ల విలువైన డీజిల్ రాయితీ బోట్లను అందించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 3256 కోట్ల రూపాయలతో

9 ఫిషింగ్ హార్బర్లు, 8 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం తుమ్మలపెంటలో మత్స్యకారుల సేవలో కార్యక్రమాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఆక్వా, పొగాకు, జౌళి రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, పార్లమెంటరీ పార్టీ నాయకులు లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. ఈ మేరకు వారు ఢిల్లీలో నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ను నిన్న వేర్వేరుగా కలిసి వినతి పత్రాలు సమర్పించారు. మత్స్యకారుల రక్షణ కోసం సముద్రంలో 4,550 ట్రాన్స్పాండ్లను ఏర్పాటు చేసి కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో రహదారుల అభివృద్దికి అత్యధికంగా 247 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చెప్పారు. సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడుతో కలిసి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ పాలకొల్లులోనే 45 కోట్ల రూపాయలతో రహదారి అభివృద్ది పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. కేంద్ర రహదారి మౌలిక వస్తుల నిధి సేతుబంధన్ పథకం కింద నిర్మిస్తున్న వంతెనలకు 75 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్టంలో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశముందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం తదితర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. రాష్టంలో పలు పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద ప్రోత్సాహకాలు చెల్లించేందుకు అనుమతినిచ్చింది. మెజారిటీ ప్రాజెక్టులను 24 నెలల్లో పూర్తి చేయాలని నిర్దేశించింది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
3: 101.3.

8:04 దాటి ఎగ్జాక్ట్లీ 5 మినిట్స్ దగ్గరికి వచ్చేసింది. మనం ఇంటర్ ఇచ్చేసాం గుడ్ మార్నింగ్ విజయవాడకి. మరి ఈ రోజు గుడ్ మార్నింగ్ విజయవాడలో బయట మార్కెట్ ట్రేడ్స్ ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా అయితే పెట్రోల్ డీజిల్ రేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక లీటర్ పెట్రోల్ వచ్చేసి 113.98 రూపాయలు అన్నమాట. సో నిన్నటికి ఇవాళకి పోలిస్తే 20 పైసలు అనేది పెరిగింది. అండ్ అలాగే డీజిల్ విషయానికి వస్తే ఒక లీటర్ డీజిల్ 101.66 రూపాయలు ఉంది. నిన్నటికి ఇవాళకి 19 పైసలు పెరిగింది అనమాట. అదే విషయం అండ్ ఇంకా తెలుసుకుందాం. కానీ మార్కెట్ రేట్స్ ఎలా ఉన్నాయి, గోల్డ్ సిల్వర్ వెదర్ అప్డేట్స్ అన్నీ కూడా నేను

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

వింటున్నారు వివిధ భారతి 101.3 8 o'clock 10 minutes దాటింది టైం అండ్ మనం గుడ్ మార్నింగ్ విజయవాడలో ఉన్నాం కదా. మరి ఈరోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయనే తెలుసుకుందాం. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ వచ్చేసి 15,705 రూపాయలు ఉందనమాట. అంటే నిన్నటికి వాటికి 1 రూపాయి పెరిగింది. అండ్ అలాగే 22 క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ వచ్చేసి 14,396 రూపాయలు ఉంది. సో అది కూడా సేమ్ నిన్నటికన్నా 1 రూపాయి పెరిగింది. అండ్ 18 క్యారెట్ల బంగారం 11,779 రూపాయలు ఒక గ్రామ్కి వచ్చేసింది. సో సేమ్ అది కూడా 1 రూపాయి పెరిగింది అన్నమాట.

ఇక వెండి విషయానికి వస్తే, ఈరోజు వెండి ధర ఎలా ఉంది అంటే, ఒక గ్రామ్ వచ్చేసి 299.90 రూపాయలు ఉందన్నమాట. ఒక 10 పైసలు తగ్గింది నిన్నటికి వాటికి. అండ్ కిలో వెండి వచ్చేసి 299.99 రూపాయలు. అది విషయం. మరి ఇలా బంగారం వెండి ధరలు అయితే ఉన్నాయి. అండ్ ఇంకా మాట్లాడుకుందాం ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో మరిన్ని విషయాలు. ఒక మంచి పాట విన్న తర్వాత వింటూ ఉండండి వివిధ భారతి 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: 8:25:13 అయిపోయింది. గుడ్ మార్నింగ్ విజయవాడలో మనమున్నాం. అండ్ జీన్స్ నుంచి మంచి సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఇవాళ మన గుడ్ మార్నింగ్ విజయవాడలో ఏం మాట్లాడుకుందామంటే, ఈ సమ్మర్ని అసలు మనం ఈ వేడి తట్టుకోలేక చాలామంది ఏసీ అని కూలర్ అని ఇలాగ వాడితోనే కాలక్షేపం చేస్తూ ఉన్నాం. కానీ ఇటువంటి సౌకర్యాలు అసలు ఏవి లేని రోజుల్లో అసలు ఎలా ఉండేవారు అనేది మనం ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో తెలుసుకుందాం.

మరి ఇప్పుడు మనందరం కూడా టెక్నాలజీకి మనం బాగా అలవాటు పడిపోయి అలాగ మనం వివిధ రకాల ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ని వాడుతూ ఉన్నాం. కానీ ఒకప్పుడు ఇవేవీ లేవు. ఆ లేని రోజుల్లో వాళ్ళ మార్నింగ్ సమ్మర్ అసలు ఎలా ఉండేది? అసలు పాత తరం వాళ్ళు అంటే జెన్ జీ వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడి వరకు, మరి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఈ సమ్మర్ మార్నింగ్ గ్యాప్ ఏంటి? అసలు సమ్మర్ మార్నింగ్ ఎలా మారిపోయింది? ఇవన్నీ కూడా ఇవాళ మన గుడ్ మార్నింగ్ విజయవాడలో తెలుసుకుందాం. ఈలోపు ఒక మంచి సాంగ్ మీకోసం. స్టే ట్యూన్.

ఎస్ వింటున్నారు వివిధ భారతి 101.3. ఊసర్ వెళ్ళి నుంచి మంచి సాంగ్ వినేశారు కదా, మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఈ రోజు గుడ్ మార్నింగ్ విజయవాడలో చెప్పా కదా ఒకప్పటి సమ్మర్ రొటీన్ ఎలా ఉండేది, ఇప్పుడు జెన్జీ సమ్మర్ రొటీన్ ఎలా ఉంటుంది. సో ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందామన్నాను. మరి ఒకప్పుడు ఎలా ఉండేది తెలుసా, వేసవి ఉదయం అంటేనే సూర్యుడు లేకముందే ఇంట్లో అందరూ లేచేవాళ్ళు. పాత తరంలో సమ్మర్ మార్నింగ్స్ అన్నీ కూడా చాలా యాక్టివ్గా ఉండేవన్నమాట. ఉదయాన్నే ఇంటి ముందు నీళ్లు చల్లి ముగ్గులు వేయటం, రేడియోలో పాటలు వినిపించుకో ఒకరికొకళ్ళు వినటం, అండ్ పెరట్లో మొక్కలకి నీళ్లు పోయటం, చల్లగాలిలో కసేపు అలా నడవటం, ఇవే వాళ్ళ రోజువారీ జీవితంలో భాగం అన్నమాట. అసలు అప్పుడు ఏసీలు తక్కువ కానీ చెట్ల గాలి ఎక్కువ, స్ట్రెస్ తక్కువ కానీ మనుషుల మధ్య బంధం ఎక్కువ. అసలు అప్పట్లో వేసవిలో ఉదయాన్ అలా అందరూ ఏం చేసేవాళ్ళు తెలుసా, హెల్త్ కోసమని జావ తాగడం, చద్దన్నం తింటాం, రాగి సంకటి, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, వీలైతే సీజనల్ ఫ్రూట్స్, ఇవన్నీ కూడా తింటూ ఉండేవాళ్ళు అనమాట. సో అలాగా అందుకే ఆ తరం వాళ్ళకి డిహైడ్రేషన్ కానీ, స్ట్రెస్ కానీ, నిద్రలేమి కానీ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి ఏవి కూడా వచ్చేవి కాదనమాట. మరి ఇళ్లలో మగవాళ్ళేమో పనులకు వెళ్ళిపోయేవాళ్ళు, ఆడవాళ్ళేమో ఇతర పనులు చేసుకుంటూ, అంటే రుబ్బడం, దంచడం, చెరగడం, ఇలాంటి న్యాచురల్ పనులన్నీ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అంటే సహజంగా వాళ్ళ ఒళ్ళుని శరీరాన్ని కష్టపెట్టేవాళ్ళు అనమాట. అండ్ ఇట్లా చేస్తూ ఉండడం, పిల్లలు కూడా ఆటలు ఆడుకోవడం, ఎక్కువగా వాళ్ళు చిన్నప్పుడు ఆడుకునే ఆటలన్నీ కూడా వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీగా మారేవన్నమాట. ఇలాగ వాళ్ళు ఎక్కువసేపు న్యాచురల్ లైట్లో వాళ్ళ కాలాన్ని గడుపుతూ ఉండేవాళ్ళు మార్నింగ్ అంతా కూడా. సో అలా గడపడం వల్ల ఏమయ్యేది, వాళ్ళకి ఆ రోజంతా కూడా యాక్టివ్గా ఉండేది. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి మాట్లాడుకుందాం. దాని గురించి కూడా ఈలోపు ఇంకొక మంచి సాంగ్ మీకోసం వస్తుంది గీతా గోవిందం నుంచి. వింటూ స్టే ట్యూన్డ్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు విత్ భారతి 101.3 గుడ్ మార్నింగ్ విజయవాడ. మరి ఒకప్పటి సమ్మర్ గురించి అదే మనం మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు జెన్జీ వాళ్ళ విషయానికి, అలాగే నేటి తరం సమ్మర్ డేస్ హాలిడేస్ విషయానికి వస్తే, అసలు ఇప్పుడున్న సమ్మర్ ఎలా జరుగుతుందో తెలుసా? ఉదయం మనకి ఎలా తెల్లవారుతుంది అని అంటే 10 తర్వాతే మన ఉదయం అనేది స్టార్ట్ అవుతుంది. అది కూడా ముందు స్క్రీన్స్ చూడండి, చాలామందికి తెల్లవారదు. లేట్ నైట్ నిద్రపోవడం, ఆలస్యంగా లేవటం, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం, అవుట్డోర్ యాక్టివిటీస్ అన్నిటినీ మర్చిపోవటం, ఇంట్లోనే గంటలు గంటలు మొబైల్ స్క్రీన్స్ ముందు కూర్చోవటం, ఇవన్నీ కూడా ఇప్పటి డైలీ రొటీన్గా మారిపోయాయి, మార్నింగ్ రొటీన్గా మారిపోయాయి. ఈవెన్ సమ్మర్ వచ్చినా కూడా మనం సమ్మర్ని ఎంజాయ్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం అన్నమాట ప్రజెంట్. సో ఇవన్నీ ఏమవుతోంది, స్లోగా మన హెల్త్ పైన ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఏసీ రూమ్లు అవనివ్వండి, ఏసీ కార్లు, ఏసీ థియేటర్స్, ఏసీ మాల్స్, ఇలా ప్రతీది కూడా ఏసీతో అనుసంధానం అయిపోయి మన ఓజోన్ లేయర్ దెబ్బతినడంతో ఫ్రెష్ ఎయిర్ అనేది కూడా లేకుండా పోతుంది అన్నమాట. మరి ఇలాగా మొబైల్లో మన ఓల్డ్ ఫ్రెండ్స్ లిస్ట్ చాలానే ఉంటుంది, కానీ అంత పెద్ద లిస్ట్ ఉన్నా మనల్ని పలకరించే ఉదయం పిలుపులు అనేవి లేకుండా పోయాయి. సో అందువల్ల నేటి తరానికి స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, లోన్లీనెస్, హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా ఎక్కువైపోయినాయి కదా. ఇది ఆబ్వియస్లీ మనం ఒప్పుకోవాల్సిన విషయమే కదా. సో నాకు అందుకే అనిపించింది అన్నమాట, ఈ సమ్మర్ అంతా ఎట్లా కొనసాగుతుంది అని అంటే, ఇందాక మన పాటలలాగా నీ చుట్టూ తిరగాలని ఉంది, మళ్ళీ ఆ రోజుల్ని తీసుకురావాలి అని. సో మరి మాట్లాడుకుందాం, మరి ఆ రోజులు అప్పటి మార్నింగ్ హెల్దీ సమ్మర్ మళ్ళీ కావాలంటే మనం ఏం చేయాలో తెలుసుకుందాం. ఈలోపు అయితే ఒక స్మాల్ బ్రేక్, తర్వాత ఒక మంచి సాంగ్ విన్న తర్వాత స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.
2: ఏమండి సార్, చాలా రోజుల తర్వాత? ఏమండి సార్, చాలా రోజుల తర్వాత?
3: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
2: అరే అంతేనండి, 60 రూపాయలే.
3: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
2: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
3: మరి రెండోది?
2: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
3: బాబోయ్, బతికించింది యూపీఐ.
2: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
4: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.

ఎస్ రంగం నుంచి మంచి సాంగ్ వినేశారు కదా, 8:55 అయిపోయింది. మరి మళ్ళీ మన మార్నింగ్ సమ్మర్ అంత హెల్దీగా మన పాత తరం వాళ్ళగా మనకి హెల్దీగా మారాలి అని అంటే ఉదయాన్నే మనం ఏం చేయాలి, ఉదయాన్నే స్క్రీన్స్కి దూరంగా ఉండాలి, మార్నింగ్ సన్లైట్ని ఆస్వాదించాలి, హైడ్రేటెడ్గా ఉండే న్యాచురల్ డ్రింక్స్ని తాగుతూ సీజనల్ వెజిటబుల్స్ని తింటూ ఉండాలన్నమాట. ఇండోర్తో పాటు అవుట్డోర్ టైం కూడా మనం ఎక్కువ కేటాయించగలగాలి. ముఖ్యంగా సమ్మర్ అనేది మన లైఫ్ని రిపేర్ చేసుకోవడానికి దొరికే ఒక బిగ్ హాలిడే అని చెప్పుకోవాలి. మరి ఈ సమ్మర్లోనే మనం మన ఇంటిని, మనల్ని, మన ఇంటి వారిని, వాళ్ళ ఆరోగ్యాన్ని, మన ఆరోగ్యాన్ని, మన జాబ్ని, మన కెరీర్ని, మన వ్యాపారాలని, ఇలా ప్రతిదాన్ని కూడా చక్కబెట్టుకునే ఛాన్స్ మనకి వచ్చేసినట్టే సమ్మర్ వచ్చిందంటే. మరి టెక్నాలజీకి దూరంగా ఉండాలా? అంత దూరంగా ఉండనక్కర్లా. మన టెక్నాలజీని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడుతూ ఈ సమ్మర్ని నాటి తరంలో మార్చుకోగలగాలి. వీలైతే మన ఖాళీ టైంలో మనకంటూ హాబీస్ ఉంటాయి కదా, వాటిల్లో మొక్కలు నాటడాన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. మరి ఇది మన గుడ్ మార్నింగ్ విజయవాడ. మరి నెక్స్ట్

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తుంది. భారత రక్షణ సామర్థ్యానికి మరింత ఊతమిస్తూ రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డిఆర్డీఓ కీలక పరీక్ష నిర్వహించింది. మానవరహిత గగనతల వ్యవస్థ నుంచి అత్యంత ఖచ్చితత్వంతో కూడిన గైడెడ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. అన్మ్యాడ్ ఏరియల్ వెహికల్ లాంచ్డ్ ప్రిసిషన్ గైడ్ మిసైల్ V3 అనే ఈ అస్త్రాన్ని కర్నూలులో ఉన్న డిఆర్డీఓ పరీక్షా కేంద్రం నుంచి ప్రయోగించింది. ఇందులో నింగి నుంచి నేల, నింగి నుంచి నింగిలోకి లక్ష్యాలను ఛేదించే వెర్షన్లను పరీక్షించి చూశారు. తద్వారా ఈ అస్త్రం నేల మీదున్న యుద్ద ట్యాంకులు, ఆకాశంలోని డ్రోన్లు, హెలికాప్టర్లను నేలకూల్చే సామర్థ్యాన్ని చాటింది. రేషన్ పంపిణీకి గుజరాత్లోని అహ్మదాబాద్, సూరత్, ఆనంద్, వల్సాడ్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ విధానాన్ని త్వరలో రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నంలో అమలు చేయనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.

నిన్న ఢిల్లీలో తమ శాఖ సమస్యలపై కేంద్ర ఆహార ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో పాటు వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి నెల్లూరులో జాగృతి పథకం 2025 సురక్షిత భవిష్య ఫోక్సో కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ నేటి సమాజంలో బాలలపై లైంగిక దాడులు పెరిగిపోయాయని వాటిని అరికట్టడానికి సమాజంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఉచిత న్యాయ సలహాలకు సందేహాలను నివృత్తి చేసుకోవడానికి టోల్ ఫ్రీ నంబర్ 1500 ద్వారా సంప్రదించవచ్చునని సూచించారు. కృష్ణానదిలో మత్స్యకారులు బోట్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గంగపుత్రులు బోట్ల ప్రదర్శన చేశారు. వరుసగా 2వ ఏడాది మత్స్యకారుల సేవలో పథకం కింద నిధులు విడుదల చేయడంపై మత్స్యకారు కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు సూచనలు సలహాలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1700 టోల్ ఫ్రీ నంబర్కు MyGOV.in వెబ్సైట్కు నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపించవచ్చు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

0: FM 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, వింటున్నారు వివిధ భారతి 101.3. 9:10 దాటిపోయింది అండ్ మనం ఎంట్రీ చేసాం జోరుగా హుషాన్గా ఈ ప్రోగ్రామ్కి. మరి పొద్దున్న కాఫీ టైంలో మనం తెలుసుకున్నాం కదా వరల్డ్ బీడీ, ప్రపంచ తేనెటీగల దినోత్సవం అని చెప్పి. మరి నేచర్కి సంబంధించిన ఒక లివింగ్ బీయింగ్ ఉన్నప్పుడు మనం దాని గురించి మాట్లాడుకోకపోతే ఎట్లా? దట్టు అది మన భూమి పైన ఉన్న ఒక న్యాచురల్ ఇంజనీర్ అనమాట. మరి దాని గురించి ఈరోజు మన జోరుగా హుషార్గాలో అయితే మాట్లాడుకుందాం. సో తేనెటీగల యొక్క నిపుణుడు అయిన ఆంటన్ జాన్సా గారి జయంతి పురస్కరించుకొని మనమైతే వరల్డ్ బీ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. భూమిపై ఉన్న జీవ వ్యవస్థను నిలబెట్టే అతి ముఖ్యమైన జీవుల్లో తేనెటీగలు కూడా ఒకటి. మరి వీటి గురించి

మనస్ గారుగా షేర్ గారు మాట్లాడేసుకుందామా ఒక మంచి సాంగ్ తర్వాత? మరి వింటూ ఉండండి ఫేవరెట్ భారతి. యాక్చువల్లీ ఇప్పుడు ఈ పాట అయితే మనకి వినపడే ఆ యొక్క కీటకం వేరు, అంటే దీని ఫ్రెండ్ అనమాట, తేనెటీగ ఫ్రెండ్ తూనీగ. మరి తూనీగకు సంబంధించి పాట నేను మీకు వినిపించేస్తున్నాను. వింటూ ఉండండి ఫేవరెట్ భారతిలో జోరుగా షేర్ గారు చందనాతో కలిసి.

0: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
1: ఏమండి సార్, చాలా రోజుల తర్వాత.
2: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
1: అరే అంతేనండి, 60 రూపాయలే.
2: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
1: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
2: మరి రెండోది?
1: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
2: బాబోయ్, బతికించింది యూపీఐ.
1: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.

పిల్లారా అంటూ సాంగ్ అయితే వినేశారు ఆర్ఎక్స్ 100 నుంచి. జోరుగా హుషారుగాలో మనం ఉన్నాం. మరి ఈరోజు తేనెటీగల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మనకి తేనె అనగానే అబ్బాబ్బా చాలా ఇష్టంగా తింటూ ఉంటాం కదా. అందరికీ కూడా తేనె అంటే చాలా ఇష్టం. కానీ ఆ తేనెలోని ఒక్కొక్క చుక్క వెనక ఒక ప్రాణి కష్టం ఉంటుంది. అవే తేనెటీగలు అనమాట. మరి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20,000 పైగా తేనెటీగ జాతులు ఉన్నాయో తెలుసా? బాగుంది కదా సంఖ్య అయితే. సో ఈ విషయాన్ని శాస్త్రవేత్తలే చెబుతున్నారు. అయితే కాలుష్యం, అడవుల్ని కొట్టేయటం, పురుగుల మందు ఎక్కువగా వాడటం వీటి వల్ల చాలా దేశాల్లో తేనెటీగల సంఖ్య అనేది తగ్గిపోతుందన్నమాట. ప్రస్తుతం అయితే అసలు కొన్ని దేశాల్లో తేనెటీగల జనాభా ప్రమాదకర స్థాయిలో తగ్గుతూ మనకి కనబడడం పరిశోధనలో తేలిన విషయం అన్నమాట. మరి ఈ తేనెటీగలు ప్రకృతికి ఎంత ముఖ్యమో మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇంకొక మంచి పాట మీకోసం వస్తుంది రంగ్ దే అంటూ. మరి ఈ పాట వినేసేయండి. వింటూ ఉండండి విద్యుత్ భారతిలో జోరుగా హుషారుగా చందనతో కలిసి.

0: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
1: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
0: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
1: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
0: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వజగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
1: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
0: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణీ.

వింటున్నారు వివిధ భారతి 101.3 జోరుగా హుషారుగా చందనతో కలిసి. మరి రంజిత్ వాయిస్ లో బాబు బంగారం నుంచి సాంగ్ వినేశారు కదా, మరి ఇంత బంగారం లాంటి ప్రాణులు ఏమన్నా ఉన్నాయి అని అంటే అవి తేనెటీగలనే చెప్పాలి. అసలు ఈ తేనెటీగలు ప్రకృతికి ఎంత ముఖ్యమో తెలుసా? ఇవి పూలలోని పరాగ రేణువులను ఒక మొక్క నుండి మరో మొక్కకు చేర్చివేస్తాయి. అలా చేర్చే ఆ ప్రక్రియే పరాగ సంపర్కం అంటారనమాట. దీనివల్లే పండ్లు, కూరగాయలు, విత్తనాలు అన్నీ కూడా ఏర్పడతాయి. మరి ప్రపంచ ఆహార ఉత్పత్తిలో దాదాపు 1/3 పంటలు తేనెటీగలపైనే ఆధారపడి ఉన్నాయని శాస్త్రవేత్తల అధ్యయనాల్లో తేలిందనమాట. మరి తేనెటీగల వల్ల కేవలం తేనె మాత్రమే దొరుకుతుందా? కాదు, తేనెతో పాటుగా మైనం, ఇతర ఔషధ గుణాలు కూడా మనకి లభిస్తాయన్నమాట వాటి తేనె పట్టు నుంచే. మరి ఇలాగా రకరకాలుగా మనకి ఉపయోగపడుతున్న ఈ తేనెటీగల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అసలు ఒకవేళ ఈ తేనెటీగలే మన భూమిపై లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? తెలుసుకుందాం దాని గురించి కూడా. ఇప్పుడు మీకోసం ఒక మంచి పాట వచ్చేస్తుంది, ఈగ, అదే దాని ఫ్రెండ్ ఈగ నుంచి అనమాట. మరి వింటూ ఉండండి వివిధ భారతిలో జోరుగా హుషారుగా చందనతో కలిసి.

0: నీ స్వర సంతకంతో ఎందరినో మేల్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
0: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
1: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
0: మానవులను సృష్టించేది బ్రహ్మ,
1: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
2: భగవద్గీత పారాయణం,
3: శ్రీమద్ భగవద్గీత.

ఆర్తి ఎఫ్ఎం 101.3. షాపింగ్ మాల్ సినిమా నుంచి మంచి సాంగ్ అయితే వినేశారు జోరుగా హుషారుగాలో మనమున్నాం. అసలు ఒకవేళ మన భూమి పైన ఈ తేనెటీగలు అనేవి లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఎంతో ముఖ్యమైన పంటలు మన ఇండియాలో చాలా దిగుబడి ఎగుబడి అవుతుంటాయి కదా, వాటిలో యాపిల్, బాదం, దోసకాయ, పుచ్చకాయ వంటి అనేక పంటల ఉత్పత్తి తీవ్రంగా తగ్గిపోతుందన్నమాట. అలాగే ప్రకృతిలో సమతుల్యత అనేది దెబ్బతింటుంది. అలాగే ప్రాణుల మధ్య ఫుడ్ చైన్ అనేది ఎక్కువగా క్షీణిస్తుందన్నమాట. దానివల్ల ఫుడ్ చైన్ పైన కూడా ప్రభావం పడుతుంది. సో భూమిపై చిన్నగా కనిపించే ఈ తేనెటీగలు నిజానికి ప్రకృతి యొక్క అద్భుతమైన ఇంజనీర్స్ అనే చెప్పుకోవాలి. సో మన భూమి చక్కగా పచ్చగా ఉండడానికి, మన ఆహారం మనకి సమృద్ధిగా దొరకడానికి వేలాది తేనెటీగలు నిశ్శబ్దంగా ఎన్నో వేల కిలోమీటర్లు ఎగురుకుంటూ వెళ్ళి కష్టపడి మన కోసం వాటి యొక్క జీవితాన్ని శ్రమగా పెడుతున్నాయి. మరి వాటిని కాపాడితేనే మన భవిష్యత్ అనమాట. అది మరి ఎలా కాపాడుకోవాలో మనం తెలుసుకుందాం ఈ జోరుగా హుషారుగాలో. ఇంకొక మంచి పాట విన్న తర్వాత వింటూ ఉండండి వివిధ భారతి.

బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం, మన ఆకాశవాణి. సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఊర్వశి రాక్షస్ ఫోన్ నుంచి సాంగ్ అయితే వినేశారు జోరుగా హుషారుగాలో మనమున్నాం. మరి ఇవాళ జోరుగా హుషారుగాలో తేనెటీగల గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా. మరి ఈ తేనెటీగల్ని మనం ఎలా కాపాడుకోవాలి అంటే అవసరానికి మించి రసాయన మందులు అనేవి వాడకూడదన్నమాట. పూల మొక్కల్ని ఎక్కువగా పెంచుతూ ఉండాలి, అడవుల్ని సంరక్షించాలి, తేనె పట్టుల్ని ధ్వంసం చేసే ఆ తేనె ముందుగానే మనం తీసుకోవడం చేయకూడదు. అలాగే సహజ వ్యవసాయ పద్ధతిని ప్రోత్సహించాలి. ఇలా చేయడం వల్ల తేనెటీగల్ని కాపాడిన వాళ్ళం అవుతాం అన్నమాట. మరి ఒకవేళ గనక మనం ఈ తేనెటీగల్ని కాపాడగలిగితే మన ప్రకృతిని మన భవిష్యత్తుని మనం కాపాడుకున్నట్టే. మరి ఇది మన జోరుగా హుషారుగా. చివరిగా ఒక మంచి పాటతో ఎండింగ్ ఇచ్చేస్తున్నాను ఈ ప్రోగ్రామ్కి. స్టేట్ యూనిట్ వివిధ భారతి

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. రాష్ట్రంలోని మత్స్యకార కుటుంబాలను ఆదుకోవడానికి 262 కోట్ల రూపాయలను బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని, 2026-27లో 50 కోట్ల విలువైన డీజిల్ రాయితీ బోట్లను అందించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 3,256 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్లు, 8 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం తుమ్మలపెంటలో మత్స్యకారుల సేవలో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ దశల్లో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పార్కులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో ఆయన ఎంఎస్ఎంఈ పార్కులపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అనుబంధ ఆసుపత్రులకు 919 కోట్ల రూపాయలను విడుదల చేశామని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. 785 ప్రైవేటు ఆసుపత్రులు బిల్ డిస్కౌంటింగ్ దరఖాస్తు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేటు ఆసుపత్రులకు మొత్తం 5,556 కోట్లు చెల్లించామని, అదనంగా మరో 919.13 కోట్ల రూపాయలు విడుదల చేశామని తెలిపారు. వెనుకబడిన తరగతుల వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆదరణ పథకం ద్వారా ఆధునిక పనిముట్లు అందజేశామని బీసీ సంక్షేమ చేనేత జౌళిశాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆదరణ 3 పథకం ద్వారా బీసీలకు శాశ్వత ఉపాధి కల్పించడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

గుంటూరు జిల్లా అమరావతిలోని సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి ఆదరణ 3.0 పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పలు పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద ప్రోత్సాహకాలు చెల్లించేందుకు అనుమతినిచ్చింది. మెజారిటీ ప్రాజెక్టులను 24 నెలల్లో పూర్తి చేయాలని నిర్దేశించింది. రాగల వారం రోజుల్లో కోస్తాంధ్ర జిల్లాలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశముండటంతో పురపాలక శాఖ సంబంధిత జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అన్ని పట్టణ స్థానిక సంస్థలు అత్యవసర వాతావరణ ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని కోరింది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

భారతి ఎఫ్ఎం 101.3. గుర్తుకొస్తున్నాయి ఆకాశవాణికి 90 వసంతాలట. నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట. అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండిటైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: 10:07 దాటిపోయింది టైం, మనం ఎంట్రై చేసాం హరివిల్లు ప్రోగ్రామ్ కి. మరి ఇవాళ మన హరివిల్లులో నేను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేస్తూ నాతో కలిసి ఈ 1 అవర్ పాటు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అది 10:45 వరకు మాత్రమే. అంటే ఈ రోజు మనకి స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, సో 45 మినిట్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మన దగ్గర ఈరోజు రెడీగా ఉంది. మరి నేనైతే మీ అందరినీ అలరించేందుకు మంచి ప్రశ్నలతో సిద్ధంగా ఉన్నాను. మరి మీకు కూడా ఆన్సర్ తెలిస్తే 0866248814 అని వాట్సాప్ నెంబర్కి నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయొచ్చు, ఆన్సర్స్ చేయొచ్చు. మరి మొదలెడదామా ఇవాళ ప్రోగ్రామ్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: సో ముందుగా నేనైతే క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగిన తర్వాత మన లిజనర్స్ ఆల్రెడీ చాలా మంది మెసేజెస్ చేసి వెయిట్ చేస్తున్నారు కదా, వాళ్ళందరి మెసేజెస్ కూడా చూసేద్దాం. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, పయోలీ ఎక్స్ప్రెస్ గా పిలువబడే భారతీయ క్రీడాకారిణి ఎవరు, మన ఇండియన్ ప్లేయర్ ఎవరు, పయోలీ ఎక్స్ప్రెస్ గా పిలువబడే మన ఇండియన్ ప్లేయర్ ఎవరు, ఆ ప్లేయర్ నేమ్ తెలిస్తే 0866248814 నెంబర్కి ఆన్సర్ చేసేయండి. మరి అది క్వశ్చన్, మరి ఆన్సర్ చేస్తూ ఉండండి. మన లిజనర్స్ అయితే ఏం పెట్టారు ఒకసారి చూసేద్దాం. శుభోదయం అంటూ విశ్వనాథ షారి గారు చిక్బల్లాపూర్ నుంచి మెసేజ్ చేశారు, శుభోదయం. అండ్ అలాగే మున్నీట పవళించు అనే పాట ప్రభాత సమయాన వందనాలో మా ఇలవేల్పును దర్శనమిచ్చిన ఆత్మీయ ఆకాశవాణికి శతకోటి వందనాలు అంటూ పంపించారు. శుభోదయం వందనములతో అంటూ వేముల నరసింహరావు గారు విద్యానగర్ నుంచి పంపించారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ అప్పటి నుంచి కూడా వింటున్నందుకు. అండ్ నెక్స్ట్ ఇంకా శశికుమార్ గారు, పూజ, సాయి కుమారి అండ్ ఫ్యామిలీ అందరూ కూడా పంపించారు. మనిషి రోడ్డున పడినప్పుడు అంటున్నారు, బహుశా నేను పడతాడప్పుడు అంటున్నారు. ఓకే, నేను తేనెటీగల గురించి చెప్పాను కదా, దానికి రిలేటెడ్ పంపించినట్టున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ ఇంకా శుభోదయం చందనమ్మ అంటూ, ఆనాటి ఉదయం కోడి కూయగానే కళ్ళు తెరిచేది, ఈనాటి ఉదయం అలారం అరవగానే చేయి ఫోన్ వెతుకుతోంది, దేవుడు ఇచ్చిన కాళ్ళు నేలదారిని మరిచే స్థితికి వెళ్ళిపోతుంది, చేతిలో మొబైల్ పడగానే పలకరింపులో హృదయపు వెచ్చదనం తగ్గిపోతుంది, ఆ తరం ఎలా ఉన్నావు అని ఎదురుగా అడిగేది, ఈ తరం ఆన్లైన్లో ఉన్నావా అని మాత్రమే చూస్తోంది, టెక్నాలజీ అవసరం కానీ మనిషి మనసు మరవద్దు, పాత తరం ఇచ్చిన విలువలు కొత్త తరం విస్మరించొద్దు అంటూ మీరు పంచిన మాటలు బాగున్నాయంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ రెండూ కలిస్తేనే కదా సమాజానికి నిజమైన వెలుగు, మనిషి మనిషిగా నిలిస్తేనే కదా భవిష్యత్తుకి మంచి అడుగు అంటున్నారు నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి. చాలా బాగుందండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ శుభోదయం మిత్రమా. హాయ్ చందన, మార్నింగ్ నుండి అన్నీ వింటున్నాం, థ్యాంక్స్ ఎలాడ్. తేనెటీగలు మనకు మన కోసం ఉంటే ప్రకృతికి ఎంత మేలు చేస్తున్నాయో అని అర్థమైంది అంటూ హైదరాబాద్ నుంచి శ్వేత గారు, లక్ష్మి గారు, నిష్కాంత్ హని పంపించారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే అప్పలరాజు గారు పెడ నుంచి మెసేజ్ చేశారు, హాయ్ చందన, గుడ్ మార్నింగ్, జోర్గా హుషారుగాలో తేనెటీగల గురించి చాలా బాగా చెప్పారు, ఇక హరివిల్లులో ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో చూడాలి అంటున్నారు. ఓకే అప్పలరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ గుడ్ మార్నింగ్ ఆర్జే గారు, వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ ప్లే చేశారు అంటూ పంపించారు. కోడుమూరు నుంచి వీరేష్ గారు, ఊర్మిళ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి నేను అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్స్ ఇంకా వస్తూ ఉన్నాయి కదా, మళ్ళీ ఇంకొకసారి నేను మీకు క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. పయోలీ ఎక్స్ప్రెస్గా పిలువబడే భారతీయ క్రీడాకారిణి ఎవరు, తెలిస్తే 0866248814 నెంబర్కి ఆన్సర్ చేయండి. ఒక స్మాల్ బ్రేక్ తర్వాత మంచి సాంగ్ విందాం, స్టే ట్యూన్డ్.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: జుమ్మందినాదం నుంచి సాంగ్ అయితే వినేశారు. మనమున్నాం హరివిల్లు ప్రోగ్రామ్ లో. మరి ఈ రోజు నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, పయోలి ఎక్స్ప్రెస్ గా పిలువబడే క్రీడాకారిణి ఎవరు అని చెప్పి అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, చూసేద్దాం. ఉషా గారు అంటూ పంపించారనమాట, మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి. ఓకే. అండ్ అలాగే తిరుపతి నుంచి దేవసేన గారు ఫ్యామిలీ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే రాజేష్ గారు హిందూపూర్ నుంచి ఆన్సర్ చేశారు. ఎన్ని మాధ్యమాలు వచ్చినా ఆకాశవాణియే మా విశ్వాస మాధ్యమం అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా వసంత చక్రాల అంటూ వసంత గారు పంపించారనమాట అనంతపూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ పల్లవి గారు మచిలీపట్నం నుంచి, హాయ్ చందన గుడ్ మార్నింగ్ అంటున్నారు, మీకు కూడా గుడ్ మార్నింగ్. అండ్ అలాగే హాయ్ చందన శుభోదయం అంటూ కరెక్ట్ ఆన్సర్ ఉపేంద్ర గారు పాలమూరు నుంచి చేశారు. సో ఇందాక చెప్పిన వాళ్ళందరి ఆన్సర్స్ కూడా కరెక్ట్ ఆన్సర్సే. అండ్ హాయ్ గుడ్ మార్నింగ్ చందన అంటూ పోరంగి నుంచి వీర రాఘవమ్మ గారు ఫ్యామిలీ అంతా కూడా ఆన్సర్ని కరెక్ట్గా పంపించేశారు. అండ్ కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్యామిలీ అంతా కూడా కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆశా శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అంటూ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే వేదాంతం జానకి గారు మంచి దేశభక్తి గీతం వింటూనే ఉన్నా, నాకు నచ్చిన గీతం అంటూ పంపించారు. మీ స్వరంలో ఏదో చిన్న తేడా అంటూ గమనించారు, బహుశా అందుకేనేమో నా నేమ్ అలా పక్కకెళ్ళింది. సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు జానకి గారు. అండ్ అలాగే దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ అంటూ సోమనాథం జనార్దన్ రావు గారు పంపించారనమాట కరెక్ట్ ఆన్సర్ని. సో అది మరి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే. మరి నేను అడిగిన క్వశ్చన్కి ఇంతకీ ఆన్సర్ ఏంటి అని అంటే, పీటీ ఉషా గారు అనమాట. మరి పీటీ ఉషా గారిని పయోలి ఎక్స్ప్రెస్గా మనమైతే పిలుచుకుంటూ ఉంటాం, మన భారతీయ క్రీడాకారిణి ఆవిడ. మరి నేను అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ తెలిస్తే 0866248814కి ఆన్సర్ చేసేయండి. తేనెటీగల్ని పెంచుతూ ఉంటారు కదా కొంతమందిని, కొంతమంది పెంచుతూ ఉంటారు కదా, సో ఆ పెంపకాన్ని ఏమని పిలుస్తారు, తేనెటీగల పెంపకాన్ని ఏమని పిలుస్తారు తెలిస్తే 0866248814 నంబర్కి ఆన్సర్ చేసేయండి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
5: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
6: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
5: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
6: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
7: రోహన్ ఇంకా రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజీన్, వెయిటర్ వేశాడు స్పిన్, 4000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది, తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్, అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి UPI తో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
8: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు,
9: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.

మీరాయి నుంచి సాంగ్ అయితే వినేశారు. మనం ఉన్నాం హరివిల్లు ప్రోగ్రామ్ లో. మరి నేను అడిగిన సెకండ్ క్వశ్చన్ ఏంటి అని అంటే, తేనెటీగల పెంపకాన్ని ఏమని పిలుస్తారు అని చెప్పి అడిగాను. మన లిజినెస్ చాలా మంది ఆన్సర్స్ చేసేసారు, చూద్దాం ఎవరు ఆన్సర్ చేశారు. ఫస్ట్ క్వశ్చన్కి అనంతపూర్ నుంచి అనురాధ గారు అండ్ అలాగే హైదరాబాద్ నుంచి శ్వేత లక్ష్మీ నిష్క గారు కరెక్ట్ ఆన్సర్స్ చేశారు. అండ్ నరసింహారెడ్డి గారు ఈ క్వశ్చన్కి అయితే కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ వేటపాలెం నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే చరణ్ గారు పుత్తూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. అండ్ హాయ్ చందన అంటూ సత్యభార్గవి గారు తాడిపత్ర నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ రాజేష్ గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మురళి గారు హాయ్ చందన అంటూ పంపించారు, హాయ్ అండి. అండ్ అలాగే నవ్య గుంటూరు నుంచి హాయ్ అండి అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ ఇందాకటి క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ కాళ శ్రీనివాస్ గారు ఫ్యామిలీ అనమాట, కోదాడ నుంచి. అండ్ అలాగే బెల్లారి కర్ణాటక నుంచి పంపించారనమాట, గుడ్ మార్నింగ్ అండి అంటూ ఆన్సర్ని కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపూర్ నుంచి టైలర్ రమేష్ గారు పంపించారనమాట కరెక్ట్ ఆన్సర్ని. అండ్ అలాగే దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మహిత గారు విద్యానగర్ నుంచి మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కరెక్ట్గా ఆన్సర్ చేసేసారు. అండ్ అలాగే అప్పలరాజు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ సోమనాథన్ జనార్దన్ రావు గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే గన్నవరన్ శ్రీనివాస్ గారు తిరుపతి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కిషోర్ గారు అనంతపూర్ నుంచి పంపించారు, భారతి గారు కూడా కరెక్ట్ ఆన్సర్ని. అండ్ అలాగే వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి స్వరంలో తేడాతో పేరు మార్పు టైప్ చేశారు, సారీ అంటున్నారు. ఆన్సర్ మంచి చిరు పాట వింటూ అలా ఆన్సర్ పెట్టానండి, కరెక్టేనా అంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ వేదాంతం జానకి గారు. అండ్ అలాగే రమేష్ గారు బాపట్ల నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే అంటూ పల్లవి గారు పంపించారనమాట పిల్లేరు నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ మీకు కూడా. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అవన్నమాట వచ్చిన మెసేజెస్ నాకు. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అని అంటే ఎపీ కల్చర్ అంటారనమాట, తేనెటీగల పెంపకాన్ని ఎపీ కల్చర్ అని చెప్పి పిలుస్తాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: మరి మన అడవిలో చివరిగా ఇంకొక క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అని అంటే, మీ చైల్డ్హుడ్ సమ్మర్ మెమరీస్ అన్నిటినీ కలిపి ఒక షార్ట్ ఫిలిం గా తీసి దానికి ఒక సినిమా టైటిల్ ఇవ్వాలి అని మీరు అనుకుంటే ఏ సినిమా టైటిల్ ఇస్తారు? మీ యొక్క చైల్డ్హుడ్ మెమరీస్, సమ్మర్ చైల్డ్హుడ్ మెమరీస్ అన్నిటినీ కూడా ఒక షార్ట్ ఫిలిం గా తీసి దానికి ఒక సినిమా టైటిల్ ఇవ్వాలంటే మీరు ఏమని ఇస్తారు? ఆన్సర్ చేసేయండి 0866-248-8814 కి. ఓన్లీ వన్ వర్డ్ ఆన్సరే పంపించండి, ఎందుకంటే మనకి 10:45 కల్లా ఈ ప్రోగ్రామ్ అయిపోతుంది కాబట్టి. సో ఇంకొక మంచి సాంగ్ జెమిని నుంచి వినిపించేస్తున్నాను, స్టే ట్యూన్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, మన హార్వీలులో ఫైనల్ క్వశ్చన్కి ఆన్సర్స్ కూడా వచ్చేసాయి. క్వశ్చన్ అయితే ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. మరి మీ చైల్డ్హుడ్ సమ్మర్ మెమరీస్ అన్నిటిని ఒక షార్ట్ ఫిలింగా తీసి దానికి ఒక మూవీ టైటిల్ ఇవ్వమంటే మీరైతే ఏమిస్తారు అని చెప్పి అడిగాను. ఆన్సర్స్ వచ్చేసాయి. మరి చూద్దాం ఎవరు ఏ టైటిల్ ఇచ్చుకున్నారో వాళ్ళ షార్ట్ ఫిలింకి, వాళ్ళ మెమరీస్కి. మరి నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు పంపించారంటే సమ్మర్ క్యాంప్ అని పంపించారు, పరణిక గారట గుంటూరు నుంచి. నెక్స్ట్ ఇంకా చిన్ననాటి జ్ఞాపకాలు అనే టైటిల్ ఇస్తారట బాలసుబ్రహ్మణ్యం గారు వేటపాలెం నుంచి. అండ్ రాజేష్ గారు హిందూపూర్ నుంచి వేసవిలో నా జ్ఞాపకం అంటూ పంపించారు. ఓకే. అండ్ అలాగే చిన్ననాటి మెమరీస్ మూవీ అండి అంటూ పంపించారు వేదంతం జానకి గారు మచిలీపట్నం నుంచి. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు నేను నా బాల్యం అంటున్నారు. ఓకే. అండ్ అలాగే నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అంటున్నారు దస్తీర్ సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి. యాక్చువల్లీ టైం ఉంటే ఈ పాట ఖచ్చితంగా వేసేదాన్ని ఈరోజు. అండ్ బాగుందండి మీ టైటిల్. అండ్ అలాగే అభినందన అంటూ పంపించారు పోరంకి నుంచి వీర రాఘవమ్మ గారు. ఓకే. అండ్ అలాగే అందమైన అనుభవం కమల్హాసన్ గారు రజనీకాంత్ గారు మూవీ అంట శ్రీనివాసరావు గారు కోదాడి నుంచి ఆన్సర్ చేశారు. ఓకే. అండ్ అలాగే నరసింహారెడ్డి గారు మాధవరి నుంచి అడుగుల జ్ఞాపకాలట. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి హ్యాపీ లైఫ్ ఆఫ్ చైల్డ్హుడ్ అంటూ పంపించారు. ఓకే, నైస్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా రాఘవకి గుడ్ మార్నింగ్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ మేడం అంటూ పంపించారు. అండ్ ఇలాంటివి అయితే మనం చెప్పకూడదండి రేడియోలో, బట్ మీరు డైరెక్ట్ పోలీస్ వారిని కన్సల్ట్ చేస్తే బెటర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా రమేష్ గారు బాపట్ల నుంచి లిటిల్ హీరో అంట, బాగుందండి మీ టైటిల్. సో ఇవి మనకు వచ్చిన మెసేజెస్. అండ్ ఇలా మన హర్విల్లుకి అయితే ఎండింగ్ ఇచ్చేస్తున్నాను. అందరూ మంచిగా మీ మెమరీస్ని గుర్తు చేసుకుంటూ ఉండండి. అండ్ చివరిగా ఒక చిన్న పాటతో ఎండింగ్ ఇస్తూ నేను కూడా టాటా చెప్పేస్తున్నాను. మీ చందన సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.

0: సమయం 10:45. ఇప్పుడు వేసవిలో షుగర్ వ్యాధి పట్ల తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు. నిర్వహణ డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, జనరల్ ఫిజీషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.
1: అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
2: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ ఫణికుమార్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్గా వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా షుగర్ వ్యాధి పట్ల చక్కటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే డాక్టర్ గారు, వేసవికాలం వచ్చేసింది, ఎండలు బాగా ముదరడం ప్రారంభించాయి. ఇలాంటి సందర్భాల్లో షుగర్ పేషెంట్స్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలేమో అనిపిస్తోంది. ఎందుకంటే మామూలు మనుషులతో పోలిస్తే ఈ వేసవి కాలంలో షుగర్ పేషెంట్స్కి ఎదురయ్యేటువంటి సమస్యలు అసలు ఏంటండి?
3: నమస్కారం అండి, నేను డాక్టర్ ఆర్ఎల్వి ఫన్ కుమార్. ముఖ్యంగా మనం సమ్మర్ వస్తుంది కాబట్టి, ఆల్రెడీ సమ్మర్లోనే ఉన్నాం, మన సమ్మర్ వచ్చేసింది కాబట్టి, సో ఫస్ట్ షుగర్ పేషెంట్స్ ఎవరైనా సరే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోవాలండి. అంటే HbA1c అనేది ఎవ్రీ 3 మంత్స్ చేసి 7 లోపల మెయింటైన్ చేయాలి, 7 లోపల ఉండేటట్టు చూసుకోవాలి. సో బేసికల్గా మనం సాధారణ ప్రజలతో పోలిస్తే డయాబెటీస్ ఉన్న వాళ్ళ శరీరం ఎండ తీవ్రతకు కొంచెం తొందరగా రియాక్ట్ అవుతుంది. ప్రధానంగా 5 సమస్యలు గమనిస్తూ ఉంటామండి షుగర్ పేషెంట్స్, షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళకి.

0: నెక్స్ట్ వచ్చేసి డిహైడ్రేషన్ రిస్క్ అండి. అంటే ఒంట్లో నీరు శాతం తగ్గిపోవడం అనేది మనం ఎక్కువగా షుగర్ కంట్రోల్ లేని పేషెంట్స్ లో చూస్తూ ఉంటాం ఎండాకాలంలో. తర్వాత యూరినరీ ఇన్ఫెక్షన్స్ రిస్క్ కూడా చూస్తుంటాం, అంటే మూత్రనాళ ఇన్ఫెక్షన్స్ అనేది రిస్క్ కొంచెం సమ్మర్ సీజన్ లో షుగర్ కంట్రోల్ లేని పేషెంట్స్ లో చూస్తుంటాము. అలాగే ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ అవ్వకపోవడం వల్ల దాని ఎఫెక్ట్ కిడ్నీ మీద పడి అక్యూట్ కిడ్నీ ఇంజురీ అనేది కూడా మనం ఈ సమస్య ఎక్కువగా అన్కంట్రోల్ డయాబెటిక్ పేషెంట్స్ లో మనం సమ్మర్ లో చూస్తుంటాము. ఇక కామన్ గా చూసేది ఏంటంటే సోడియం పొటాషియం లెవెల్స్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అంట, అంటే లవణాలు సమతుల్యత కోల్పోవడం, అంటే మనకి సోడియం లెవెల్స్ తగ్గిపోవడం, పొటాషియం లెవెల్స్ తగ్గిపోవడం ఇలాంటి సమస్యలు కూడా డిహైడ్రేషన్ వల్లనే చూస్తూ ఉంటాము. ఇది కాకుండా అన్కంట్రోల్ డయాబెటిక్ పేషెంట్స్ లో మనం ఒక రేర్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్ అది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డయాబెటిక్ కీటోసిస్ కానీ డయాబెటిక్ కీటోఅసిడోసిస్, అంటే దీర్ఘకాలికంగా షుగర్ కంట్రోల్ అయినప్పుడు బాడీ స్టార్వేషన్ లోకి వెళ్ళిపోయి సరిపడా ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేని పొజిషన్ లో పేషెంట్ కీటోసిస్ లేదా కీటో అసిడోసిస్ లోకి వెళ్ళే రిస్క్ కూడా మనం ఈ సమ్మర్ సీజన్ లో ఎక్కువగా డిహైడ్రేషన్ వల్లే అన్నిటికీ లింక్ అనేది ఉంటుందండి. సో ఇది మనం ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కి సమ్మర్ లో చూస్తూ ఉంటాము. కాబట్టి షుగర్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా తమ తమ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకుంటూ షుగర్ తరచుగా మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇంట్లో సెల్ఫ్ మానిటరింగ్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్, అంటే ఒక గ్లూకోమీటర్లో తరచుగా షుగర్ చెక్ చేసుకుంటడం వల్ల డయాబెటిక్ కాంప్లికేషన్స్ ని మనం చాలా వరకు దూరంగా ఉంచవచ్చు.
1: అయితే డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు, ఎండలకి ఇప్పుడు చెప్పిన సమస్యలకి అసలు సంబంధం ఏంటండి?
0: అంటే బేసికల్గా ఏంటంటే అన్నిటికి మూల కారణము షుగర్ కంట్రోల్ లేకపోవడంతో పాటుగా మనకి బయట పెరిగిన వాతావరణం వేడి వల్ల వచ్చే డిహైడ్రేషన్ వల్ల అండి. అంటే నేను సింపుల్ భాషలో చెప్పాలంటే అది ఒక చైన్ రియాక్షన్ లాంటిది. సో జాగ్రత్తగా వింటే ఏంటంటే ఎండాకాలంలో బాగా చెమటలు పడినప్పుడు బాడీలో ఉండే నీటి శాతం తగ్గిపోయి డిహైడ్రేషన్కి లోనైనప్పుడు ఎప్పుడైతే నీరు తగ్గుతుందో షుగర్ కాన్సన్ట్రేషన్ పెరిగి పర్సన్ యొక్క మూత్రం కూడా చిక్కబడే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ డిహైడ్రేషన్ కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడు పేషెంట్స్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రిస్క్ జరుగుతూ ఉంటుంది. తర్వాత యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కరెక్ట్ టైంలో మనం గుర్తుపట్టకపోతే దాని ఎఫెక్ట్ సరిపడా నీరు తాగినప్పుడు, షుగర్ కంట్రోల్లో లేనప్పుడు దాని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఒక ఎఫెక్ట్ కిడ్నీ మీద పడి అక్యూట్ కిడ్నీ ఇంజురీస్ కు పేషెంట్ లోన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో బేసికల్ గా ఏంటంటే అన్నిటికీ ఈ షుగర్ కంట్రోల్ లేకపోవడము ప్లస్ డిహైడ్రేషన్ ఒకదానికి ఒకటి తోడవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ అక్యూట్ కిడ్నీ ఇంజురీ అనేది అప్పటి వరకు, అంటే కిడ్నీ ఫంక్షన్ డిరేంజ్మెంట్, అంటే కిడ్నీ సమస్యల్లో రెండు రకాలు ఉంటాయి. అది వచ్చేసి అక్యూట్ కిడ్నీ ఇంజురీ అనేది ఏ వయసు పర్సన్కి అయినా సరే, అంటే అప్పటిదాకా నార్మల్గా ఉన్న పర్సన్ అయినా సరే, షుగర్ ఉన్న వాళ్ళైనా సరే షుగర్ లేని వాళ్ళైనా సరే, సడన్గా ఒక 10-15 మోషన్స్ అయినప్పుడు బాడీలో ఉండే నీరు శాతం అంతా ఒక్కసారిగా బాడీలోంచి వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే వాళ్ళు సరిపడా దాన్ని డిహైడ్రేషన్ కరెక్ట్ చేసుకోలేకపోతే ఆ కిడ్నీకి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వల్ల కిడ్నీ పనితీరు దెబ్బతింటుంది. సో దానివల్ల సీరం క్రియాటిన్ లెవెల్స్ నార్మల్గా ఉండాల్సిన స్థాయి కంటే ఎప్పుడైతే పెరుగుతాయో దాన్ని మనం అక్యూట్ కిడ్నీ ఇంజురీగా పరిగణిస్తాం. సో ఈ రిస్క్ నార్మల్ పర్సన్స్ కంటే షుగర్ కంట్రోల్ లేని వాళ్ళకి కొంచెం ఎక్కువగా. సో ఎప్పుడైనా సరే షుగర్ కంట్రోల్ లేనప్పుడు, ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, డిహైడ్రేషన్ బాడీలో సరిపడా ఫ్లూయిడ్ లేనప్పుడు మనం ఈ అక్యూట్ కిడ్నీ ఇంజురీని స్టార్టింగ్లోనే మనం గుర్తిస్తే సింపుల్గా ఫ్లూయిడ్ మేనేజ్మెంట్తో మనం కిడ్నీ ఇంజురీని రివర్స్ చేసే అవకాశం ఉంది. సో ఈ రిస్క్ జస్ట్ సమ్మర్ సీజన్లో ఎక్కువ కాబట్టి మనం షుగర్ పేషెంట్స్కి ఈ అవగాహన ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఎవరైనా సరే షుగర్ పేషెంట్స్ కంట్రోల్లో ఉందా లేదా ఫస్ట్ షుగర్ కంట్రోల్ ఉందా లేదా చూసుకోవాలి. యూరిన్ తక్కువ వస్తున్నట్టు ఉన్నా, లేకపోతే యూరిన్లో మంట ఉన్నా, కడుపులో పొత్తికడ భాగంలో నొప్పి ఉండి ఫీవర్ మధ్య మధ్యలో జ్వరం చలితో వస్తా ఉన్నా సరే, ఏమన్నా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందా అనేది చెక్ చేయించుకుని డాక్టర్ దగ్గర, ఫిజిషియన్ దగ్గర చెక్ చేయించుకుని దానికి సరైన సమయంలో వైద్యం అందిస్తే కనుక ఇది సింపుల్గా మనం ట్రీట్ చేసే అవకాశం ఉంది. సో ఇవన్నీ చేయాల్సిన దానికంటే ముందు ఏంటంటే షుగర్ కంట్రోల్లో మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. తరచుగా షుగర్ చెకప్ చేసుకుంటూ ఇంట్లోనే వారానికి ఒక 2-3 సార్లు షుగర్ వాల్యూస్ని నార్మల్ లెవెల్స్లో మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఈ రిస్క్ అనేది మనం తగ్గించుకోవచ్చు.
1: డాక్టర్ ఫణికుమార్ గారు, ఇప్పుడు చెప్పారు మీరు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా సమ్మర్లో ఈ షుగర్ పేషెంట్స్కి ఎక్కువగా. అయితే ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చిన విషయం షుగర్ పేషెంట్స్కి ఎలా తెలుస్తుంది, ఎలా గుర్తించాలి, ఆ లక్షణాలు ఏంటి అసలు?
0: సార్, ముఖ్యంగా నేను సబ్జెక్ట్ని చాలా సింపుల్గా చెప్పదలుచుకుంటున్నాను. ఈ చెప్పే ముందు కామన్గా నన్ను పేషెంట్స్ ఇప్పటికీ చాలామంది పేషెంట్స్ అడిగే ఒక చిన్న డౌట్ గురించి చెప్తాను. అదేంటంటే 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి షుగర్ మందులు వాడేవాళ్ళు కూడా సడన్గా వచ్చి అమాయకంగా, సార్ మా ఊర్లో అందరూ అడుగుతున్నారు మీరు చూసేది బ్లడ్ షుగర్నా యూరిన్ షుగర్నా అని ఒక చిన్న కామన్ అడుగుతున్నారు, దాంట్లో తప్పులేదు. సో బేసికల్గా దానికి సమాధానం ఏంటంటే మనిషి ఎవరైనా సరే అది బ్లడ్ షుగరే. ఎప్పుడైతే శరీరంలో షుగర్ కంట్రోల్ లేదో ఆటోమేటిక్గా కిడ్నీ సహా భారాన్ని యూరిన్ ద్వారా షుగర్ క్లియర్ చేసి దానికి ట్రై చేస్తున్నప్పుడే దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు షుగర్

0: పైలోనెఫ్రైటిస్ అనే సమస్య కూడా దారితీసే అవకాశం ఉంది. సో బేసికల్గా స్టార్టింగ్లోనే మనం లక్షణాలు ఎలా ఉంటాయంటే, తరచూ యూరిన్కి వెళ్ళాల్సిన అవసరం రావడం, యూరిన్ వెళ్తున్నప్పుడు చివరిలో మంటగా ఉండడం, మూత్రం వేడిగా వచ్చినట్టు అనిపించడం, పదే పదే మూత్రానికి వెళ్ళాల్సిన అవసరం ఉండడం, అది కాకుండా సడన్గా మూత్రంలో స్మెల్ మారి కొంచెం ఫౌల్ స్మెల్ అంటే అసహజమైన స్మెల్ రావడం, లేకపోతే పొత్తి కడుపును నొప్పి, తరలి తరలుగా చలి రావడం, నీరసం, ఆకలి తగ్గడం, ఇవన్నీ ఉంటే ఏంటంటే మన యూరినరీ ఇన్ఫెక్షన్ ఉందా అని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది డాక్టర్ని కలిసి డయాగ్నోస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యూరినరీ ఇన్ఫెక్షన్ సమస్య ముఖ్యంగా చెప్పాలంటే షుగర్ కంట్రోల్ లేనటువంటి వాళ్ళకి ఉంటుంది. తర్వాత కొత్తగా షుగర్ వచ్చే వాళ్ళు చాలామంది యూరిన్ ఇన్ఫెక్షన్స్తోనే బయటపడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి జెనిటల్ ఇన్ఫెక్షన్స్తోనే గైనకాలజిస్ట్ కావచ్చు, లేకపోతే ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తరచుగా యూరిన్ మంట వస్తుంది అన్నప్పుడు వాళ్ళు ర్యాండమ్గా షుగర్ చెక్ చేసి, ఓకే నీకు షుగర్ ఉంది కాబట్టి ఇట్లా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని డయాగ్నోస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి యూరిన్ ఇన్ఫెక్షన్ లక్షణాలు గుర్తుపెట్టుకుని తరచుగా యూరిన్కి వెళ్ళాల్సిన అవసరం, రాత్రులు ఎక్కువగా యూరిన్కి వెళ్ళాల్సిన అవసరం, అతి దాహం, అతిమూత్రం, అంటే యూరిన్ ఎక్కువ పోతున్నప్పుడు ఏంటంటే బాడీ డిహైడ్రేషన్కి లోనై అతి దాహం, మళ్ళీ నీరు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ లక్షణాలు ఉన్నప్పుడు మనం షుగర్ని కన్ఫర్మ్ చేసి దానికి సరైన వైద్యం అందిస్తే ఈ ప్రాబ్లమ్ని మనం చాలా వరకు సాల్వ్ చేయొచ్చు. ఇది కాకుండా ఇప్పుడు మేము వాడే లేటెస్ట్ షుగర్ మెడిసిన్స్లో కూడా కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే SGLT2 ఇన్హిబిటర్స్లో కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది కాబట్టి అది మేము పేషెంట్స్కి ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి లక్షణాలు ఏదైనా ఒకటే కాబట్టి యూరిన్లో మంట రావడం, కడుపులో నొప్పి రావడం, పొత్తి కడుపులో నొప్పి రావడం, మధ్య మధ్యలో చలి రావడం ఉన్నప్పుడు ఏంటంటే ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ చెకప్ చేయించుకుని దాన్ని మనం స్టార్టింగ్ దశలోనే గుర్తిస్తే సింపుల్గా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది.
1: డాక్టర్ ఫణికుమార్ గారు, ఈ షుగర్ ఉన్నటువంటి వాళ్ళ మూత్రం చాలా దుర్వాసన, అదొక రకమైనటువంటి వాసన వస్తుంది అని చెప్పి చెబుతుంటారు, మీరు ఇప్పుడు చెప్పారు కూడా, అది ఏమిటి? మామూలు వాళ్ళకి మూత్ర విసర్జన అమోనియా వాసన, యూరియా వాసన అని
0: అంటున్నారు. ఇంకోటి
1: ఆ ఎక్కడన్నా భూమి మీద అంటే ఇప్పుడు లేదనుకోండి, అందరూ వాష్రూమ్లు వాడుతున్నారు, ఎప్పుడన్నా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు ఏదైనా బయట బహిర్భూమిలో పోస్తే అక్కడ చీమలు బాగా పాకుతాయి అని వాళ్ళు అంటుంటారు డాక్టర్ గారు, ఇది మరి మీరేమంటారు?
0: నిజమేనండి, అది ఆ సినిమాలో ఒక సినిమాలో చూసాము. అది ఆల్రెడీ అది బేసికల్గా ఏంటంటే షుగర్ పేషెంట్స్ ఎవరైనా సరే షుగర్ కంట్రోల్లో లేనప్పుడు బ్లడ్లో ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ కంట్రోల్ తప్పుతాయో కిడ్నీస్ ఆ అధిక షుగర్ని యూరిన్ ద్వారా క్లియరెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు యూరిన్లో కూడా షుగర్ లెవెల్స్ అనేది ఉంటుంది. కాబట్టి యూరినరీ ఇన్ఫెక్షన్స్ నార్మల్ పర్సన్స్తో పోలిస్తే షుగర్ వాళ్ళకి వచ్చే రిస్క్ చాలా ఎక్కువ అండి.
1: డాక్టర్, ఇందాక మీరు కిడ్నీల మీద ప్రభావం ఉంది, షుగర్ సరిగా కంట్రోల్లో లేకపోతే అని చెప్పారు, అందులో ఈ సమ్మర్లో వేసవి కాలంలో ఇంకా జాగ్రత్త వహించాలి అని చెబుతూ, అసలు కిడ్నీలకి సమ్మర్లో ఉండేటువంటి ఇబ్బందులు, రిస్క్ గురించి ఒకసారి చెప్పండి. అసలు
0: కిడ్నీలకి సమ్మర్లో ఉండే డైరెక్ట్ రిస్క్ వచ్చేసి ఇందాక నేను చెప్పిన అక్యూట్ కిడ్నీ ఇంజురీయే. బేసికల్గా అది ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళ గురించే కాకుండా నార్మల్ పర్సన్స్ గురించి అయినా మాట్లాడదాము. ఎవరైనా సరే సడన్గా ఒక 4-5 సార్లు వామిటింగ్స్ అయ్యి ఒక 5-6 సార్లు విరోచనాలు అయితే ఖచ్చితంగా మీరు దానికి డిహైడ్రేషన్ని కరెక్ట్ చేయడానికి సరిపడనంత వాటరు, మజ్జిగ, నార్మల్ పర్సన్ షుగర్ పేషెంట్ కాకుండా కంట్రోల్లో ఉండే షుగర్ పేషెంట్ అయితే కొన్ని కొబ్బరి నీళ్ళు అలా ద్రవ పదార్థాలు తీసుకుని ఆ డిహైడ్రేషన్ సెట్ చేసుకుని కేవలం మీరు ఏ టెస్ట్ చేయకపోయినా సరే యూరిన్ సరిగ్గా వస్తుందా లేదా చూసుకుంటూ ఉంటూ, సరే మోషన్స్ అయిన దానికి స్టార్టింగ్లోనే ట్రీట్మెంట్ తీసుకుని యూరిన్ అవుట్పుట్ బాగుందా లేదా చూసుకుంటూ, యూరిన్ అవుట్పుట్ చూడడానికి ఏ బ్లడ్ టెస్ట్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, సడన్గా ఒక పేషెంట్కి ఒక 5-6 సార్లు మోషన్స్ అయ్యి తర్వాత యూరిన్ సరిగా రానట్టు ఉండి ఆయాసం కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు దగ్గరలో హాస్పిటల్కి వెళ్ళి క్రియాటిన్ అనే బేసిక్ చెకప్, మన PHCలో సరే ఎక్కడైనా సరే క్రియాటిన్ అనేది మనం చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇనీషియల్ దశలో డిహైడ్రేషన్లో ఏంటంటే క్రియాటిన్ పెరిగినప్పుడు మనం యాక్షన్ తీసుకుని సరిగ్గా ఫ్లూయిడ్స్ రీసస్టేట్ చేసి ఆ కిడ్నీ అనేది ఎటువంటి డిహైడ్రేషన్ ఎఫెక్ట్ కిడ్నీ మీద పడకుండా మనం రికవర్ చేసే అవకాశం ఉంది. సో బేసికల్గా ఈ అక్యూట్ కిడ్నీ ఇంజురీ అనేది ఎవరైనా సరే నార్మల్ పర్సన్కి కూడా డిహైడ్రేషన్ లేకపోతే ఇన్ఫెక్షన్స్ టైంలో ఎక్కువగా మోషన్స్ టైంలో వచ్చే అవకాశం, ఇది కంప్లీట్ గా క్యూర్ అయిపోతుంది. దీనివల్ల మళ్ళీ ఫ్యూచర్ లో ఎటువంటి కిడ్నీ సమస్యలు రావు. దీని పేరే అక్యూట్ కిడ్నీ ఇంజురీ. సో ఇదేంటంటే సడన్ గా కిడ్నీ పనితీరు డ్రాప్ అవ్వడం, బేసికల్ గా డిహైడ్రేషన్స్, లేకపోతే వామిటింగ్స్, మోషన్స్, లేకపోతే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందాక చెప్పడం మర్చిపోయాను, నార్మల్గా ఉన్న పేషెంట్ అయినా సరే ఎండాకాలంలో డిహైడ్రేటెడ్ స్టేట్లో 1 లేదా 2 పెయిన్ కిల్లర్స్, అంటే డాక్టర్ సలహా లేకుండా సొంతంగా వైద్యం చేసుకుని పెయిన్ కిల్లర్స్, అంటే NSAID గ్రూప్కి సంబంధించిన పెయిన్ కిల్లర్స్ కనుక వేసుకున్నా సడన్గా కిడ్నీకి ఇబ్బంది అయ్యే అవకాశం

0: ఉంటుంది. సో డిహైడ్రేషన్ స్టేట్లో ఒళ్ళునొప్పులు ఉన్నాయి కదా అని చెప్పి సొంత వైద్యం చేసుకోకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్ కిల్లర్స్ వేసుకోకుండా ఉంటే కిడ్నీకి ఎటువంటి రిస్క్ ఉండదు. కాబట్టి ఈ అక్యూట్ కిడ్నీ ఇంజరీ రిస్క్ ఎవరికంటే డిహైడ్రేటెడ్ స్టేట్లో వచ్చే అవకాశం ఉంది. ప్లస్ అదే డిహైడ్రేటెడ్ స్టేట్లో పెయిన్ కిల్లర్స్ వాడితే ఇంకా రిస్క్ అనేది డబల్ అవుతుంది. కాబట్టి సొంతంగా నొప్పి మాత్రలు ఎక్కడ పేషెంట్స్ వాళ్ళంతర వాళ్ళు వేసుకోకూడదు. ఇంకా బాగా నొప్పి భరించలేనప్పుడు, డాక్టర్కి అందుబాటులో లేనప్పుడు మీరు పారాసెటమాల్ టాబ్లెట్ మాత్రం వేసుకోవచ్చు, అది మాత్రమే సేఫ్. ఇంకా ఎటువంటి పెయిన్ కిల్లర్స్ మీరు సొంత వైద్యం కింద వేసుకోకూడదు, దీనివల్ల కూడా కిడ్నీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
1: డాక్టర్ ఫణికుమార్ గారు, సమ్మర్లో బాగా బయట తిరిగినటువంటి వాళ్ళు చాలామందికి కళ్ళు తిరగడం, కండరాలు పట్టేయడం ఇవి జరుగుతుంటుంది. ఇది కేవలం ఆయన ఎండలో బాగా తిరగడం వల్ల జరిగినటువంటి ఇబ్బందేనా, ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉంటాయంటారా?
0: లేదండి, బేసికల్గా ఇది ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే సమ్మర్లో బయట మనం ఎండలో తిరిగినప్పుడు విపరీతమైన చెమట పట్టడం వల్ల కూడా మన శరీరంలో సోడియం, పొటాషియం క్లోరైడ్ లాంటి లవణాలు చెమట రూపంలో బయటకు వెళ్ళిపోయినప్పుడు ఈ ఇంబ్యాలెన్స్ వచ్చి కూడా దీనివల్ల పేషెంట్స్ విపరీతమైన నీరసం, కండరాలు పట్టేయడం అంటే మజిల్ క్రాంప్స్, కన్ఫ్యూజన్ అంటే అయోమయంగా ఉండడం, కొంతమందికి ఎక్కిళ్ళు రావడం సోడియం తగ్గినప్పుడు, తర్వాత గుండె వేగంగా కొట్టుకోవడం, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్, ఇర్రెగ్యులర్ పల్స్, తర్వాత కొంతమందికి ఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ ఏంటంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అండి. సో అట్లా మీకు అయోమయంగా ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఫిజిషియన్ని కలిసి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉందా అనేది చెక్ చేయించుకునే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా షుగర్ కంట్రోల్ లేనటువంటి వాళ్ళకి, బీపీ మెడిసిన్స్లో కొంతమంది కొన్ని బీపీ ట్యాబ్లెట్స్ వల్ల కూడా డిహైడ్రేషన్ రిస్క్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సమ్మర్కి తగ్గట్టు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే మనం దాన్ని ప్రివెంట్ చేసే అవకాశం ఉంది. సో బేసికల్గా డిహైడ్రేషన్ ఉన్నప్పుడు ఏంటంటే మంచి నీళ్లు బాగా తీసుకోవాలి, తర్వాత మజ్జిగ, బటర్ మిల్క్ చిటికడం తుప్పేసి, నిమ్మకాయ నీళ్ళు, షుగర్ వేయకూడదండి. చాలామంది ఏంటంటే షుగర్ వేసిన తర్వాత నీరసం తగ్గుతుంది అనుకుంటారు, అది తాత్కాలికంగా మాత్రమే. షుగర్ వేయడం వల్ల మళ్ళీ షుగర్ పెరిగి, మళ్ళీ డిహైడ్రేషన్ పెరిగి, మళ్ళీ నీరసం పెరుగుతుంది. కాబట్టి ప్లెయిన్ మజ్జిగ, చిటికడం తుప్పేసి, నిమ్మకాయ నీళ్ళు, లేకపోతే ORS బాగా నీరసంగా ఉంటే తీసుకోవాలి. కొబ్బరి నీళ్ళు కూడా తీసుకోవచ్చు, అది కూడా లేత కొబ్బరి నీళ్ళు, ప్రొవైడెడ్ పేషెంట్కి షుగర్ కంట్రోల్లో ఉండాలి, కిడ్నీ సమస్యలు ఆల్రెడీ ఉండే వాళ్ళు కొబ్బరి నీళ్ళు తక్కువ తీసుకోవాలి.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు, నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
3: మీరింతవరకు షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి ఇటలీ రాజధాని రోమ్కు చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ అధ్యక్షుడు సెర్గియో మట్టల్లతో చర్చలు జరపనున్నారు. ముఖ్యంగా భారత్ మధ్యప్రాచ్యం యూరప్ ఆర్థిక కారిడార్ను ఎలా బలోపేతం చేయాలనే అంశంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారించనున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా జెనీవాలో జరిగిన 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో సార్వత్రిక ఆరోగ్య కవరేజ్, డిజిటల్ హెల్త్ ఆవిష్కరణలు, ప్రపంచ ఆరోగ్య సంఘీభావం పట్ల భారత్కు నిబద్దతను పునరుద్ఘాటించారు. ప్రపంచ ఆరోగ్యాన్ని పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో జరిగిన ఈ మహాసభలో నడ్డా ప్రసంగిస్తూ, మొత్తం ప్రభుత్వం మొత్తం సమాజం అనే సమగ్ర విధానంతో సార్వత్రిక ఆరోగ్య కవరేజ్ దిశగా దేశం సాధిస్తున్న ప్రగతిని ప్రముఖంగా ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఆక్వా, పొగాకు, జౌళి రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ను పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, పార్లమెంటరీ పార్టీ నాయకులు లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. ఈ మేరకు వారు ఢిల్లీలో నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ను వేర్వేరుగా కలిసి వినతి పత్రాలు సమర్పించారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం సమీకృత ఉద్యానాభివృద్ది ప్రణాళిక అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం 8.41 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతుండగా 2030 నాటికి దీనిని 14.14 లక్షల హెక్టార్లకు విస్తరించి ఉత్పత్తులు పెంచాలనే లక్ష్యంగా నిర్ణయించింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో 100 కోట్లు వెచ్చించనుంది. రాష్టంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు వెళ్లవద్దని, దాహం వేయకపోయినా నీరు తాగాలని, కొబ్బరి నీరు మజ్జిగ నిమ్మరసం తాగాలని సూచిస్తున్నారు. బయటకు వెళ్లేప్పుడు తెల్లటి కాటన్ దుస్తులు ధరించి గొడుగు లేదా టోపీ తప్పనిసరిగా వాడాలని అన్నారు. కాగా కర్ణాటక, రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తాంధ్రపై ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో రాయలసీమలో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ తెలిపింది. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 22 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనానికి శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: జోష్ఫుల్గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడి వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 11:06 లో ఉంది వీబీ క్లాక్ అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. తెలుగు సినీ సంగీత చరిత్రలో కొన్ని పాటలు కేవలం వినడానికి మాత్రమే కాదు జీవితాన్ని ఆలోచింపజేయడానికి కూడా పుడతాయి కదా. మరి అలాంటి అపూర్వ గీతాల్లో ఒకటి తరలిరాధ తనే వసంతం అనే పాట రుద్రవీణ సినిమాలో. ఈ పాట గుర్తుండని వాళ్ళు ఉండరు కదా. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు. ఇప్పటికి కూడా ఈ పాట అంటే అసలు మామూలు రేంజ్లో కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా హమ్ చేసుకునే పాట అనమాట. అండ్ అసలు ఈ పాట భావం ఏంటి, ఎందుకు ఇది తరాల్ని దాటుకుని ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతుంది, పాట ఒకసారి విందాం. విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం. రుద్రవీణ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి సిరివెన్నెల

వసంతం అంటే కాలం కాదు, మనిషి మనసు. సో తరలిరాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం అనే లైన్ మొత్తంలోనే, అంటే ఆ పాట మొత్తంలోనే సారాంశం దాగుందనమాట. సాధారణంగా వసంతం అంటే ప్రకృతి, కానీ ఇక్కడ సిరివెన్నెల

సీతారామ శాస్త్రి గారు చెప్పిన వేరే భావం ఉందన్నమాట. మన దగ్గరకు ఆనందం కానీ ప్రేమ కానీ అంటే రావాలి అంటే ఎదురు చూడకుండా మనమే ఇంకొకళ్ళ జీవితంలో వసంతంలా మారాలి అనేది ఈ పాట అర్థం అన్నమాట. సో బ్యూటిఫుల్ లిరిక్స్ అన్నమాట. ఎంత అందంగా ఉంటాయి అంటే ప్రతి ఒక్క మాటకి కూడా, ప్రతి ఒక్క అక్షరానికి కూడా చాలా విలువ ఉందన్నమాట. సో గొప్ప సందేశాన్ని మనకి ఈ పాట అందిస్తుంది. ఒక ఫస్ట్ పల్లవి కానీ చరణం కానీ ప్రతి ఒక్క పదంలోనూ అంత బ్యూటిఫుల్ మీనింగ్ ఉందన్నమాట. సో ఇంత చక్కగా ఈ పాట గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, అసలు విషయం ఏంటి అంటే ఈరోజు మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి జయంతి. సో మనకి భౌతికంగా దూరం అయినా కూడా వాళ్ళ జ్ఞాపకాలు కానీ, ఆయన అందించినటువంటి ఆణిముత్యాలు కానీ, ఆయన తెచ్చిపెట్టినటువంటి ఆయనకు వచ్చిన నంది కానీ, సో పద్మశ్రీ కూడా అందుకున్నారు, ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకుంటూ ఉంటే ఆయన మన మధ్యనే ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. దూరంగా అయితే మనకు అనిపించదు. సో మనం మాట్లాడుకుందాం ఈరోజు బోలెడన్ని విషయాలు ఈనాటి సినిమా కబుర్లలో.

11:14 లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. తెలుగు సినీ వనంలో పదకుసుమాలు పూయించి సిరి వెన్నెలను చెలికించిన గీతకారుడు. కవిత్వానికి ఎన్ని వంపులు ఉన్నాయో, అక్షరంలో ఎన్ని అందాలున్నాయో అన్నీ తెలిసిన చిత్రకారుడు. విధాత తలపున ప్రభవించినది అంటూ ఏ క్షణాన ఆయన తెలుగు సినిమా పాట కోసం కలం పట్టుకున్నారో అప్పుడే ఆయన తెలుగు పాటకు ముద్దుబిడ్డ అయిపోయారు. భౌతికంగా మనకు దూరమైనా కూడా ఆయన అందించిన సాహితీ సుమాలు ఎప్పటికీ కూడా సజీవంగానే ఉంటాయి. మరి చెప్పాను కదా, ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన సాహిత్యం అందించినటువంటి పాటల కబుర్లు మనం మాట్లాడుకుందాం ఈనాటి సినిమా కబుర్లు కార్యక్రమంలో. ఇప్పుడైతే మీకోసం సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఈ చిత్రానికి శ్రీరామచంద్ర అద్భుతంగా పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తోంది. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

11:18:51 లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు, వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. పాటకు సంగీతం ఒక్కటే ఉంటే సరిపోతుందా? సరిపోదు కదా, దానికి తగిన సాహిత్యం కూడా కావాలి. అదే దానికి ప్రాణం పోస్తుంది. ఒకవైపు సినిమాలో సన్నివేశానికి సరిపోయేలా లిరిక్స్ అల్లుకోవడమే కాకుండా ఆ మ్యూజిక్లో బ్లెండ్ అయ్యేంత గొప్పగా సాహిత్యాన్ని రాయాల్సి ఉంటుంది. మరి ఆ విషయంలో సిరివెన్నెల గారిని మించిన వాళ్లు లేరు. ఆయన గమనంలో ఎన్నో అవార్డులు, ఒకటి కాదు రెండు కాదు. భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ కూడా ఆయన్ని వరించింది. రాష్ట ప్రభుత్వం ఉత్తమ గీత రచయితగా 11 సార్లు నంది అవార్డును అందించింది. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో గాయం సినిమా కోసం ఒక పాట రాశారు సిరివెన్నెల గారు. ఆ పాటకు నంది అవార్డు దక్కింది. శుభలగ్నం, శ్రీకారం, ప్రేమకథ, చక్రం, గమ్యం, ఇప్పుడు మనం విన్న సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, ఈ సినిమాలకు కూడా నంది అవార్డులు వచ్చాయి సీతారామ శాస్త్రి గారికి.

తెలుగు సినిమాకు ఆయన రాసినటువంటి మొదటి పాట విధాత తలపున. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో తెరకెక్కిన సిరివెన్నెల సినిమాలోని ఈ పాటకు ఉత్తమ గీత రచయితగా తొలిసారి నంది అవార్డు అందుకున్నారు. మరి రెండోసారి కూడా విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమాకి ఉత్తమ గీత రచయితగా నంది అవార్డు అందుకున్నారు. అదే తెల్లవారదేమోస్వామి పాట శృతిలయలు సినిమాలో. ఇక ముచ్చటగా మూడోసారి విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేసినటువంటి సినిమాలోని పాటకే నంది అవార్డు శాస్త్రి గారిని వరించింది. అది ఇళయరాజా స్వరాల్ని అందించిన స్వర్ణకమలం సినిమా కోసం ఆయన రాసిన అందెల రవమిది అనే పాట. మరి ఈ పాటకైతే చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సో మనం మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ మీకోసం నేను స్వర్ణకమలం చిత్రం నుంచి ఒక పాటను అయితే ప్లే చేస్తాను. అండ్ ఈ పాటను పాడింది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. ఈ పాటను వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

11:25:49 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. చిన్న చిరుదీపంలా మొదలై అఖండ జ్యోతిలా ప్రజ్వరిల్లారు. ఒకవైపు తన పాట పదల్లో అంటే ఆ పదాల్లో పొందికను ఆయన అందించటం గాని, ఆ గాంభీర్యాన్ని పలికించటం గాని, ఎటేపమ్మ ఒంటరి నడక అంటూ మన పక్కింటి భాషలోనే పలకరిస్తారు శుభలగ్నం పాటలు. అండ్ ఇలా భాషలో వైవిధ్యం అనేది చూపించడం చతురత సిరివెన్నెల కళానికి సొంతమైనటువంటి మేలిమి లక్షణం అని చెప్పాలి. కవితను కళాత్మకంగా ఆవిష్కరించడం ఆయనకు మాత్రమే చెల్లింది. ఆయన సాహిత్యం మనల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. సమాజాన్ని నిద్రలేపే విప్లవ గీతాల నుంచి యూత్ని ఉర్రూతలీగించేటువంటి పాటల వరకు కూడా ప్రతి ఒక్కటి హార్ట్ టచింగ్గా రాయటం ఒక్క సిరివెన్నెలకే సాధ్యం. ఆయన పాటల్లోని సాహిత్యం వింటే ప్రాణం పరవశిస్తుంది. అండ్ వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా, ఈ లైన్స్ చాలా గొప్పవి కదా. మనం ఇందాక విన్నాము తరలిరాదా పాట రుద్రవీణ చిత్రానికి. అండ్ ఈ పాటలో ఎంత అర్థం ఉంటుందంటే ప్రకృతి ఉదాహరణతో చెప్పినటువంటి గొప్ప తత్వం అన్నమాట. అంటే ప్రకృతి ఎవరిని తక్కువగా చూడదు, ఇది అందరికీ సంబంధించింది అని చెప్పడం. సో బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఈ పాటలో ఇంకొకరికి వెలుగు కూడా వెళ్ళాలి. ఈ పాట మన ఈ ప్రతిభ అనేది కానీ, జ్ఞానం కానీ, సంపద ఒకరికి మాత్రమే పరిమితం కాదు, అసలైన మానవత్వం అనేది. అంటే చిరంజీవి గారు పోషించినటువంటి సూర్యం పాత్ర కూడా కరెక్ట్గా ఉంటుంది ఈ క్యారెక్టర్కి. అండ్ సంగీతాన్ని కేవలం కచేరీలకే పరిమితం చేయకుండా సమాజానికి

ఉపయోగపడే మార్గంగా అతను చూస్తారనమాట. సో అందుకోసం కన్న తండ్రితోటే ఫైట్ చేస్తారు. సో ఈ సినిమా గురించి కూడా మనం చాలా మాట్లాడుకున్నాం కదా కబుర్లు. అండ్ ఎనీవే ఇప్పుడైతే మనం క్షణక్షణం సినిమా నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విందాం. పాట విన్న తర్వాత బోలెడన్ని సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం, మన సిరివెన్నెల గారి సినిమా కబుర్లు. సో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి సిరివెన్నెల గీతం వచ్చేస్తోంది ఫ్రమ్ ద మూవీ క్షణక్షణం. ఎంజాయ్ లిజనింగ్ మీ విత్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

ప్రగతి ఎఫ్ఎం 101.3. దేహానికి దెబ్బ తగిలితే మందు కావాలి, అదే ఆత్మకి తగిలితే కవిత్వం తాగాలంటారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అలా మనసు మీద మత్తుమందులా పనిచేసే పాటలతో భుజం మీద చేయి వేసి నేనున్నాను అని చెప్తారన్నమాట. సో మది పలికే ప్రతి భావనను స్నేహితుళ్లా దగ్గరుండి పంచుకున్నారు. తెలుగు తెర మీద తన సిరాతో సిరివెన్నెలను కురిపించారు. ఎంత సినిమా పాటైనా సరే దానికి సామాజిక బాధ్యత ఖచ్చితంగా ఉండాలని బలంగా నమ్మిన కవి సిరివెన్నెల గారు తనకు దొరికిన ప్రతి సందర్భాన్ని నలుగురికి మంచి మాటలు చెప్పడానికే ఉపయోగిస్తారు. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ అంకురం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: రోహన్ ఇంకా రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజీన్. వెయిటర్ వేశాడు స్పిన్, 4000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్, అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐ తో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.

11:40:39 లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మనకు అందించినటువంటి అద్భుతమైన పాటల సినిమా కబుర్లు మనం మాట్లాడుకుంటున్నాం ఈనాటి సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. ఆయన పాటలు ప్రతి భావానికి ఓ గొంతు ఉంటుంది, సందర్భాన్ని బట్టి ఆ స్వరం మారుతుంది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అని జీవిత సారాన్ని ఒక్క వాక్యంలో తేల్చేసిన వైన్యం ప్రతి మనసును హత్తుకుంటుంది. బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు అంటూ అంతటి సరళమైన మాటలు వాడుతూనే గుండె బరువు దించేస్తారు. మన మనసులో మెదిలే ప్రతి ఆలోచనకు, ఆ మదిని మెలిపెట్టే ప్రతి భావనకు ఆయన కలంలో చోటుంది. కమర్షియల్ సినిమాలో అభ్యుదయాన్ని, ప్రత్యేక గీతాల్లో వ్యక్తిత్వ వికాసాన్ని ఎవరు ముడివేయగలరు, వేసి ఎలా మెప్పించగలరు? అదే మన సీతారాముడి మ్యాజిక్ అనమాట. ఇంకా మాట్లాడుకుందాం బోల్డని కబుర్లు. బిఫోర్ దట్ అంతం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

11:47:48 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి జాబిలమ్మ నీకు అంత కోపమా అంటూ అలుక మురిపించాలన్నా ఒకటే మాట, మదిలోన దాగుంది మౌనంగా అంటూ ప్రేమను తెలియచేయాలన్నా కూడా కుర్రాళ్లకు ఆయనే. సో అదే అవతల అమ్మాయికి సడన్ గా గుర్తొచ్చి ఈ వేళలో నీవు ఏం చేస్తుంటావో అని మనసులో ప్రశ్నించుకోవాలన్నా కూడా ఇంకా చెప్పాలి అంటే బోల్డ్ అన్నున్నాయండి. సీతారామ శాస్త్రి గారి గురించి చెప్పాలి అంటే ఈ ఒక్కరోజు సరిపోదు కదా. చూస్తున్నా చూస్తూనే ఉన్నా కనురెప్పైనా పడనీక అని తీపి కబురు అందించాలన్నా కూడా మళ్లీ సిరివెన్నెల గారే కావాలి. ఇద్దరి మనసుల్లో ప్రేమ భావనల పన్నీటి జల్లులు కురిపించింది ఆ కాలం. తన పదాల మొక్కలు నాటి పాటల పూలు పోయించిన తోటమాలి అండ్ భయం గాని కోపం గాని ప్రేమ గాని విరహం గాని నిస్సహాయత హాస్యం భావం ఏదైనా సరే మాటలని ఆయన మాటల్ని విల్లులాగా వాడేస్తారనమాట. సాహితీ ప్రియులకు మధుర భావాల బాణాలు వేశారు ఆయన మాటలతోటి. ఇంకా మాట్లాడుకుందాం బిఫోర్ దట్, ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. పెళ్లి చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు బ్యూటిఫుల్ గా పాడినటువంటి సిరివెన్నెల గీతం వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: ప్రశస్తితో దిద్దిన చమత్కారం పాట.
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
1: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
0: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: సీతారామ శాస్త్రి గారు దాదాపు 800 సినిమాల్లో, అంటే 20,000 అంటే పైగా పాటలు రాశారనమాట. అండ్ ఆయన ఒక తాత్వికుడు, శ్రామికుడు, ప్రేమికుడు. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు అని ఉజ్వల జ్యోతిని రగిలిస్తే మనం ఆ వెలుగులో పరిగెత్తాల్సిందే. అండ్ ఆయన ముసుగు వెయ్యొద్దు మనసు మీద అంటే సరేనని బొద్దిగా మనం ఊకొట్టాల్సిందే. అండ్ ఎంత చెప్పుకున్నా, ఎన్నిసార్లు మాట్లాడుకున్నా సిరివెన్నెల గారి గురించి ఇంకా ఏదో ఉంది, ఇంకా చెప్పొచ్చు అనే అనిపిస్తుందన్నమాట. ఆయన మనకు మిగిల్చినటువంటి తీయని అసంతృప్తి తన పాటతో వినేవాళ్ల గుండెల్లో సిరివెన్నెల విరబోయించినటువంటి చివరి పాట కూడా సిరివెన్నెల అంటూనే పలకడం, అంటే ఆ ప్రేమగీతం సిరివెన్నెల అనే పలుకుతుందన్నమాట. సో నిజంగా యాదృచ్ఛికమే కదా, అంత గొప్పగా సాగిందనమాట ఆయన సినీ గీతాల ప్రయాణం. మరి ఇవి ఈనాటి సిరివెన్నెల సీతారాముని పాటల సినిమా కబుర్లు. ఈనాటి సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఫైనల్ గా మీకోసం నేను సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అద్భుతంగా రాసినటువంటి పాట వసంతం చిత్రం నుంచి చిత్రు గారు పాడారు ఆ పాట మీకోసం ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. మత్స్యకారుల వలసలు తగ్గించి తీర ప్రాంతాల్లో వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వరుసగా 2వ ఏడాది మత్స్యకార సేవలో పథకం నిధులు విడుదల చేశామని తెలిపారు. తీర ప్రాంతాల్లో వలసలు తగ్గించే దిశగా అడుగులు వేస్తామని ప్రకటించారు. మత్స్యకారుల సేవలో పథకం కింద అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి వివరించారు. శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ స్వామి అమ్మవార్లకు స్వర్ణ రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆరుద్రోత్సవంలో భాగంగా వేకువజామున శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజల అనంతరం స్వర్ణ రథోత్సవం జరిపించారు. ఈ రథోత్సవంలో ముందుగా దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, అతివృష్టి అనావృష్టి నివారించబడాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. నిరుపేదలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన కేంద్రాలు సత్ఫలితాలనిస్తున్నాయి. నిరుపేద రోగులు అతి తక్కువ ధరకే మందులను కొనుగోలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నాయి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం విద్య వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఏ ఒక్క నిరుపేద అనారోగ్యంతో మృతి చెందకూడదన్న ఉద్దేశంతో వారిని దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అతి తక్కువ ధరకే మందులను అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి లబ్దిదారులు ధన్యవాదాలు తెలుపుతున్నారు. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ రెగ్యులర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఉద్యోగాలకు జూన్ 8వ తేదీ సాయంకాలం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా రీసర్వేపై రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్ అధికారులను ఆదేశించారు. దెందులూరు నియోజకవర్గంలో వట్లూరు, కొవ్వలి తదితర గ్రామాల్లో రీసర్వే పనులను జేసీ పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లు లేని భూ రికార్డులు రూపొందించాలని అన్నారు. భూమి విస్తీర్ణంలో వ్యత్యాసాలపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అన్నారు. స్వతంత్ర సమరయోధులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి ఈరోజు. 1872 ఆగస్టు 23న నిరుపేద కుటుంబంలో జన్మించిన ప్రకాశం పంతులు ఆంధ్రకేసరిగా బిరుదు గడించారు. ప్రత్యేకాంధ్ర రాష్ట సాధనలో కీలక పాత్ర పోషించారు. 1957 మే 20వ తేదీన ఆయన తుది శ్వాస విడిచారు. ఈరోజు టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ తెలుగు ప్రజలు నివాళులర్పిస్తున్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: గీతా గోవిందం చిత్రం నుంచి చిన్మయి శ్రీపాద పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, శ్రీమణి గీతం ఇది. అండ్ గోపిసుందర్ మ్యూజిక్ కంపోజిషన్ లో 12:06:52 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మీకు తెలిసిన ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం.
1: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి,
2: రా రాముడు, ఏంటి ఇట్లా వచ్చావు?
1: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
2: ఏంటో విషయం?
1: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండుగ చేసుకుంటోంది.
2: అవునా?
1: అవును చిన్నమ్మాయి.
2: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండుగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
1: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
2: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయింది మనందరికి.
1: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
2: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
1: అవునవును.
0: సో మరి మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం కదా, సమ్మర్ హాలిడేస్, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా, అట్ ద సేమ్ టైం భానుడి భగభగలు కూడా. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం, అంటే ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే పేరెంట్స్ కి మరింత రెస్పాన్సిబిలిటీ అయితే పెరుగుతుంది. వాళ్ళు ఏడ్చినా ఆడుకున్నా అల్లరి చేసినా అన్నింటినీ జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుందన్నమాట. అందరు పిల్లలు ఒకేలా ఉండరు కదా, కొంతమందిని డీల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది, వాళ్ళ ప్రవర్తనను భరించడం ఇంకొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుందన్నమాట. అయితే విషయం ఏంటంటే పిల్లలపై తల్లిదండ్రుల అటెన్షన్ అనేది మాత్రం కంపల్సరీ ఉండాలి. మరి దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈనాటి మీకు తెలుసాలో. బిఫోర్ దట్ ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ పడి పడి లేచే మనసు. ఈ చిత్రం నుంచి అర్మాన్ మలిక్, సింధూరి విశాల్ పాడినటువంటి కృష్ణకాంత్ గీతం, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

12:54 లో ఉంది వీబీ క్లాక్. అండ్ మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో ఒక ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ విషయం అన్నాను కదా, ఒక పేరెంట్ గా మీరు ఆందోళన పడేటువంటి బోలెడన్ని విషయాలు ఉంటాయి. అంటే పేరెంట్స్ ఏంటంటే పిల్లలకు చేయవలసిన కొన్ని విధులు ఉంటాయన్నమాట. పిల్లల పట్ల ప్రేమ చూపించడం, కేర్ తీసుకోవడం, పిల్లల్లో విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగించడం, ఇవన్నీ కూడా చాలా అవసరం కదా. అందుకు ఈ సమ్మర్ హాలిడేస్ అనేవి బాగా హెల్ప్ చేస్తాయన్నమాట. పిల్లలు సాధారణంగా వాళ్ళ తల్లిదండ్రుల్ని రోల్ మోడల్గా తీసుకుంటారు. అంటే 5 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ ఏజ్ పిల్లలకు ఒక పేరెంట్గా పిల్లల లైఫ్లో కొన్ని నిబంధనల్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుందన్నమాట. వాళ్ళ లైఫ్లో ఈ విధులకు ఎంత ఇంపార్టెన్స్ ఉంది, ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి ఇవి హెల్ప్ చేస్తాయన్నమాట. అందులో ముఖ్యంగా చెప్పాలి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే హ్యాపీగా ఉంచడం. పిల్లల్ని సంతోషంగా ఉంచడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే ఇతరుల్ని కూడా సంతోషంగా ఉంచాలి అని వాళ్ళకు నేర్పించాలన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం వాళ్ళని విషయాలు. బిఫోర్ దట్ వానా చిత్రానికి కార్తీక్ పాండేటువంటి సిరివెన్నెల గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, సో సమ్మర్ హాలిడేస్ ని పేరెంట్స్ ఎంత చక్కగా యూటిలైజ్ చేసుకోవచ్చు అండ్ పిల్లలకి మంచి విషయాలు ఎలా నేర్పించవచ్చు, ఏం విషయాలు నేర్పించవచ్చు, ఇవి మనం మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ ఏంటంటే, ఈ భూమి మీద ఒక మనిషి మరొక మనిషి పట్ల గౌరవంగా ఉండటం, పిల్లలకు ఈ విషయాన్ని నేర్పించినప్పుడు వాళ్ళు వాళ్ళ బాధ్యతలు నిర్వహించడం సొంతంగా నేర్చుకుంటారు అండ్ సొసైటీలో బాధ్యత గల పౌరులుగా పెరుగుతారు. మరి చిన్నతనంలోనే వాళ్లను నియంత్రించడం, అప్పుడే వాళ్ళు సరైన నడవడిక అనేది నేర్చుకుంటారు అనమాట అండ్ సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం కూడా స్టార్ట్ చేస్తారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళని సమర్థిస్తూ నెమ్మదిగా వాళ్ళు ఎదగడానికి అవకాశాన్ని ఇవ్వాలి, అది మ్యాటర్ అనమాట. మాట్లాడుకుందాం ఇంకా బోల్డని విషయాలు. బిఫోర్ దట్ RX 100 చిత్రానికి అనురాగ్ కుల్కర్ణి పాడినటువంటి చైతన్య వర్మ గీతం వస్తుంది చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ లో. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: హుషారు చిత్రానికి సిద్ శ్రీరామ్ పాడినటువంటి కిట్టు విసా ప్రగడ గీతం విన్నారు రాధన్ మ్యూజిక్ లో. సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఇతరుగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన సమానత్వంతో కూడుకున్న ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ తలపడతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి ఇటలీ రాజధాని రోమ్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఇటలీ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ అంతర్జాతీయ సహకార శాఖ మంత్రి ఆంటోనియో తాజాని ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మోదీ ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ, అధ్యక్షుడు సెర్గియో మత్తారెల్లతో చర్చలు జరుపుతారు. భారత్ ఇటలీ మధ్య సహకారాన్ని, ముఖ్యంగా భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఆర్థిక కారిడార్ను ఎలా బలోపేతం చేయాలనే అంశంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. అలాగే 2025-2029 ఉమ్మడి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక పురోగతిని కూడా ఇరు దేశాల నేతలు సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ నేషన్స్కు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శిస్తారు. భారత ఇటలీల మధ్య చిరకాలంగా బహుముఖ భాగస్వామ్యం కొనసాగుతోందని, ఈ పర్యటన ఇరు దేశాల సంబంధాలకు మరింత నూతన ఉత్తేజాన్ని ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2024 జూన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ సందర్శించారు. ఈరోజు ఇటలీ ప్రధానమంత్రితో జరగబోయే సమావేశం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ తెలియజేశారు. ఇరు దేశాల మధ్య చర్చలు భారత ఇటలీ సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రోమ్లో ల్యాండ్ అయిన తర్వాత తనకు ప్రధానమంత్రి మెలోనీని రాత్రి భోజనం సందర్భంగా కలిసే అవకాశం లభించిందని, ఆ తర్వాత తామిద్దరం కలిసి ప్రసిద్ధ కొలోసియంను సందర్శించామని సోషల్ మీడియాలో తెలియజేశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఇరు దేశాల నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు మోదీ తెలియజేశారు. భారత్ ఇటలీ మైత్రిని మరింతగా పెంపొందించేందుకు ఈరోజు జరిపే చర్చలు మరింతగా దోహదపడతాయని చెప్పారు. నిన్న సాయంత్రం రోమ్లో తనకు ఘన స్వాగతం పలికినందుకు ఇటలీలోని భారతీయ సమాజానికి ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. భారతదేశం పట్ల వారికి ఉన్న లోతైన అభిమానం, భారత ఇటలీ సంబంధాలను బలోపేతం చేయడంలో వారి నిబద్దత నిజంగా ప్రశంసనీయమని మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు దేశం గర్వించేలా చేస్తూనే ఉన్నారని మోదీ సోషల్ మీడియా పోస్టులో కొనియాడారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ నెల 23వ తేదీ నుంచి 4 రోజుల పాటు మన దేశంలో పర్యటిస్తారు. మార్కో రూబియో భారతదేశంలో పర్యటించడం ఇదే తొలిసారి కాగా కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ నగరాలు సందర్శించనున్నట్లు అమెరికా

0: విదేశాంగ శాఖ ప్రకటించింది. భారత ఉన్నతాధికారులతో జరిగే సమావేశాల్లో రూబియో ఇంధనం, భద్రత, వాణిజ్యం, రక్షణ సహకారంపై చర్చిస్తారని విదేశాంగ శాఖ ప్రతినిధి తెలియజేశారు. ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాతో కూడిన క్వాడ్ కూటమి సమావేశానికి భారతదేశం వేదిక కానున్నదని, ఈ సమావేశానికి రూబియో హాజరవుతారని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం తెలియజేసింది. పశ్చిమాసియా సంక్షోభం వంటి తీవ్రమైన అంతర్జాతీయ సవాళ్లతో పాటు ఇతర కీలకాంశాలపై చర్చించేందుకు వచ్చే వారం క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం నిర్వహించడానికి మన దేశం సిద్దమవుతోంది. ఈ నెల 26వ తేదీన న్యూఢిల్లీలో జరగనున్న ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. ధర్మబద్దమైన ప్రవర్తన అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రం కాకుండా సమగ్ర సమాజాన్ని ప్రకాశింపచేసే దీపం వంటిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. సోషల్ మీడియా పోస్టులో ఒక సంస్కృత సుభాషితాన్ని పంచుకుంటూ ప్రధానమంత్రి, ఈ ఆదర్శాన్ని అందిపుచ్చుకుని ఈనాడు దేశ ప్రజలందరూ సంపూర్ణమైన నిగ్రహం, సామర్థ్యం, కర్తవ్య దీక్షతో దేశ నిర్మాణంలో నిమగ్నమయ్యారని అన్నారు. ఏది చేయాలి, ఏది చేయకూడదు అనే నిర్ణయం ఒకరి వ్యక్తిగత అభిప్రాయం లేదా తాత్కాలిక భావోద్వేగాలపై ఆధారపడి ఉండకూడదని మోదీ స్పష్టం చేశారు. నడవడికకు సరైన దిశానిర్దేశాన్ని, క్రమశిక్షణను అందించే శాస్త్రాల్లో పొందుపరిచిన సుప్రసిద్ధ ప్రమాణాల ఆధారంగానే వ్యక్తి నిర్ణయాలు ఉండాలని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆయా ప్రమాణాల వ్యవస్థకు అనుగుణంగానే నడుచుకోవాలని, అప్పుడే వారి ప్రవర్తన సమతూకంతో కూడుకుని ప్రామాణికంగా అర్థవంతంగా మారుతుందని ప్రధానమంత్రి తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మైనారిటీలకు భారతదేశం అత్యంత సురక్షితమైన, సమ్మిళితమైన దేశాల్లో ఒకటిగా నిలిచిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన రాష్ట మైనారిటీ కమిషనర్ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ఉపఖండంలోని పొరుగు దేశాలను పరిశీలిస్తే అక్కడ మైనారిటీ వర్గాలు తమ మనుగడకే ముప్పు వాటిల్లే సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న సందర్భాలను మనం తరచుగా చూస్తుంటామని రిజిజు పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి శ్రీలంక వరకు ఈ ప్రాంతంలోని మైనారిటీలు భారత్ను తమకు ఆశ్రయం, భద్రత, గౌరవం ఇచ్చే స్థానంగా చూస్తున్నారని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. మైనారిటీ వర్గాల సమస్యలు, ఫిర్యాదులను పరిష్కరించడంలో రాష్ట మైనారిటీ కమిషన్లు మరింత చురుకైన పాత్ర పోషించాలని మంత్రి పిలుపునిచ్చారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం, ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు రిజిజు చెప్పారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు సియోల్లో దక్షిణ కొరియా రక్షణ మంత్రి ఆన్ గ్యూబాక్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, సాంకేతిక సహకారం పట్ల ఉమ్మడి నిబద్దతతో భారత్ సౌత్ కొరియా రక్షణ పరిశ్రమ, వ్యూహాత్మక సహకారాన్ని మరింత పెంపొందించుకునే మార్గాలపై వారిద్దరూ చర్చించారు. రక్షణ సైబర్ సహకారాన్ని పెంపొందించుకోవడానికి భారతదేశం, సౌత్ కొరియా ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, తమ మధ్య సమావేశం అత్యంత ఫలప్రదంగా జరిగిందని రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో తెలియజేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా జెనీవాలో జరిగిన 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో సార్వత్రిక ఆరోగ్య సేవల విస్తరణ, డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణల గురించి మన దేశానికి ఉన్న నిబద్దతను పునరుద్ఘాటించారు. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో జరిగిన సభలో నడ్డా ప్రసంగిస్తూ, ప్రభుత్వం మొత్తం, సమాజం యావత్తు అనే సమగ్ర విధానంతో సార్వత్రిక ఆరోగ్య సేవల కవరేజ్ దిశగా భారతదేశం సాధిస్తున్న ప్రగతి గురించి ప్రత్యేకంగా వివరించారు.
1: India is accelerating towards universal health coverage by expanding access to quality and affordable health care. For this, we have established 185,000 health and wellness centers, namely Ayushman Arogya Mandirs. In addition, we are committed to developing a robust and resilient public health infrastructure for pandemic preparedness and emergency responses.
0: లక్ష 80,000కు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను అందుబాటులోకి తెచ్చి సమాజంలో క్షేత్రస్థాయిలోనే సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తున్నట్లు నడ్డా తెలియజేశారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం

0: ప్రశ్న పరీక్షలో ఈరోజు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1 కి సెట్ సి ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. విద్యార్థులు గమనించాలి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1 కి సెట్ సి ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్ ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వచ్చే 2 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, నైరుతి బీహార్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాలు, యానాం, మరఠ్వాడా, ఒడిశా రాష్ట్రాల్లో కూడా వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. చైనాలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు, వరదలు తీవ్ర బీభత్సం సృష్టించాయి. దీని కారణంగా 12 మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది గల్లంతయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన సమ్మిళితంతో కూడుకున్న ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

12:41:04 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మనం తెలుసుకుంటున్నాం ఈనాటి మీకు తెలుసాలో. మరి పిల్లలు సరైన మార్గంలో నడవటానికి కేవలం మార్గనిర్దేశం మాత్రమే చేయాలండి. ఎప్పుడూ కూడా పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండకూడదు. తమ కాళ్ల మీద తాము నిలబడడం అనేది వాళ్ళకి నేర్పించాలి. అండ్ పిల్లలు చాలా విషయాలను తల్లిదండ్రుల దగ్గర నుంచే నేర్చుకుంటారు. దానికి అనుగుణంగా పేరెంట్స్ అనేది ఏంటంటే మంచి ఉదాహరణను సెట్ చేసుకోవాలన్నమాట. తర్వాత టైమింగ్స్, ప్రతిరోజు కూడా ఒకే టైంని ఫాలో అవ్వటం, అంటే భోజనం కానీ నిద్ర కానీ టీవీ చూడడం ఇలాంటి వాటన్నిటికీ కూడా ఒక సమయాన్ని కేటాయించి అదే టైంలో అవి చేయాలని చెప్పాలన్నమాట. సో దీనివల్ల ఏంటంటే కొన్ని రూల్స్ ఎలాంటి వాదన లేకుండా ఫాలో అవ్వాలని పిల్లలకి తెలుస్తుంది. అండ్ వాళ్ళు కూడా సిస్టమాటిక్గా వాటిని అలవాటు చేసుకుంటారన్నమాట. తెలుసుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఆనందం చిత్రానికి మల్లికార్జున్ సుమంగళి పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తోంది. వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3. సో మరి ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు ఫుడ్ గానీ వాటర్ బాటిల్ గానీ అంటే స్నాక్స్ లాంటివి అనమాట తీసుకెళ్లడం నేర్పించండి పిల్లలకి. దీనివల్ల ఏంటంటే బయటికి వెళ్ళాక వాటి కోసం వాళ్ళు గొడవ చేయకుండా ఉంటారు. అండ్ అలాగే పిల్లలు ఏదైనా అడిగిన ప్రతిసారి నో చెప్పడం కూడా వర్కౌట్ అవ్వదు. కాబట్టి కారణం చెప్పడం, చాయిస్ ఇవ్వడం లాంటివి చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంకో రోజు తిందాం అని చెప్పడం. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కావాల్సింది ప్రతిదీ కూడా ప్రతిసారి పొందలేరనే విషయాన్ని వాళ్లకు తెలిసేలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏడుస్తున్నారు కదా అని ఏది కావాలంటే అది ఇవ్వటం మంచిది కాదు. అలా చేస్తే ప్రతిసారి కూడా అదే తంత్రం ఫాలో అయిపోతారు. కాబట్టి చిన్నప్పటి నుంచే ఏది ముఖ్యం ఏది అనవసరం అనేది తెలుసుకునేలాగా వాళ్ళకి సర్ది చెప్పాలి. అండ్ ఫైనల్లీ వాళ్ళని చూసుకోవడానికి పేరెంట్స్ గా మీరున్నారు అనే విషయాన్ని అండ్ అలాగే వాళ్లకు సంబంధించిన ఏ విషయాన్నైనా కూడా మీతో పంచుకోవచ్చు అని వాళ్లలో కాన్ఫిడెన్స్ ని క్రియేట్ చేయాలన్నమాట. మరి ఈ సమ్మర్ హాలిడేస్ ని చక్కగా యూజ్ చేసుకుని ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పిస్తే వాళ్లలో ఉన్న టాలెంట్ వాళ్ల ఇంట్రెస్ట్ కి అనుగుణంగా డెసిషన్స్ తీసుకుని వాళ్ల సక్సెస్ కి సరైన ప్రోత్సాహాన్ని అందించొచ్చు కదా. ఏమంటారు? అవుననే కదా. మరి ట్రై చేయండి. ఇది ఈనాటి మీకు తెలుసా? ఇప్పుడైతే మీకోసం మ్యాడ్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. కపిల్ కపిల్ అని పాడినటువంటి భాస్కర్ భట్ల రవి గీతం భీమ్స్ మ్యూజిక్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. రాష్ట్రంలోని రైతులకు అందాల్సిన ఎరువులు ఇతర ప్రాంతాలకు తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ మేరకు అమరావతిలోని రాష్ట సచివాలయం నుంచి విడుదల చేసిన ఒక ప్రకటన ద్వారా మంత్రి మాట్లాడుతూ, డీలర్లు గోదాములపై ప్రత్యేక తనిఖీలు చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్వతంత్ర సమరయోధులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి ఈరోజు. 1872 ఆగస్టు 23న నిరుపేద కుటుంబంలో జన్మించిన ప్రకాశం పంతులు ఆంధ్రకేసరిగా బిరుదు గడించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు. 1957 మే 20వ తేదీన ఆయన తుదిశ్వాస విడిచారు. ఈరోజు టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ తెలుగు ప్రజలు నివాళులర్పిస్తున్నారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతుల త్యాగాన్ని, పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రాభివృద్దికి కృషి చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఈరోజు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెవెన్యూ మంత్రిగా, ఆంధ్ర రాష్ట తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్రాభివృద్దికి కృషి చేసిన మహనీయుడు టంగుటూరి ప్రకాశం పంతులని అన్నారు. మల్బరీ తోటల సాగును మరింత ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. కుందుర్పి మండలంలో పర్యటించి మద్రసిరి చాకీ పెంపక కేంద్రాన్ని మల్బరీ సాగు రైతులు చేనేతలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సిల్క్ సమగ్ర కార్యక్రమం కింద లోకాస్ట్ రేరింగ్ షెడ్లని తక్కువ ధరతో ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందని, ఎక్కువ మంది రైతులు షెడ్ల ఏర్పాటుకు ముందుకు రావాలని అన్నారు. వాయువ్య అరేబియా సముద్రం నుంచి లక్షద్వీప్, కోస్తాంధ్ర, కేరళ, కర్ణాటక, రాయలసీమ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశముందని అన్నారు. మరోవైపు భారత వాతావరణ శాఖ రాష్ట్రానికి వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసింది. అనేక జిల్లాల్లో 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబరు, MyGOV.in వెబ్సైట్కు, నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి.

101.3. తొంభై సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.

మహిళలు ఎన్నో విషయాల్లో మగవాళ్లతో సమానంగా ఈక్వల్ గా విజయాలను సొంతం చేసుకుంటున్నారు కదా. అయితే ఆడవాళ్లు సెలెక్ట్ చేసుకునే విధానాలు, లక్ష్యాలు, వీటిల్లో చాలా జాగ్రత్తగా ఉండాలన్నది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అవునా, లక్ష్యాలను చేరుకోవడానికి, కెరీర్ ను హ్యాపీగా మార్చుకోవడానికి కొన్నిసార్లు ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తూ ఉంటుందన్నమాట. మరి అలాంటి పరిస్థితుల్లో సేఫ్టీ అనేది చాలా అవసరం కదా. మరి ఆ విషయాలు తెలుసుకుందాం ఈనాటి ధీరాలో. ఇప్పుడైతే మీకోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం వస్తోంది మీకు. జమేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఫ్రమ్ ద మూవీ శతమానం భవతి. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వండర్ఫుల్ సాంగ్ కదా, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే పాట వింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ వినాలి, అయిపోయిందో అప్పుడే అనిపిస్తుంది అనమాట. అంత బ్యూటిఫుల్ ట్రాక్, అసలు అంత అద్భుతంగా పాడారు, అంతే అద్భుతంగా కూడా రచించారు ఈ పాటని. సో 1 hour 10 minutes కి దగ్గరలో ఉంది, వీబీ క్లాక్ వింటున్నారు, వివిధ్ భారతి FM 101.3 అండ్ ధీరాలో ఉన్నాం.

సో మరి మనం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఒకటి తెలుసుకుందాం అని చెప్పాను కదా. ఎన్నో సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో బయటికి ఒంటరిగా వెళ్లాల్సి వస్తుంది. అలాంటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ సేఫ్టీ పరంగా మనం జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు అన్నాను కదా. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో సమస్యల్ని ఫేస్ చేస్తూనే ఉంటారు లేడీస్. కాబట్టి చిన్నపాటి మెలకువలతో జీవితాన్ని సురక్షితంగా మార్చుకోవచ్చు అనమాట. అందులో ఏంటంటే ముందుగా ఎంత ధైర్య సాహసాలున్నా కూడా కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అంటే వీక్గా మారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ధైర్య సాహసాలకు కొద్దిగా ప్రాక్టికల్గా ఉండటం, ప్రాక్టికల్గా ఆలోచించడం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అలర్ట్నెస్ అనేది మనకు ఆయుధంలా పనిచేస్తుంది. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఆడవారికి అలర్ట్నెస్ అవసరమవుతుంది, ఆ పరిస్థితులు ఆ సందర్భాలు ఏంటి, అవి కూడా తెలుసుకుందాం. ఒక సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.35 ధీరా. ఇప్పుడైతే మీకోసం ఛాంపియన్ మూవీ నుంచి రామ్ మిర్యాల పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది. ఎంజాయ్ లిజనింగ్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

0: సో వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మనం లేడీస్కి సంబంధించినటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకుంటున్నాం కదా. సో క్రిటికల్గా ఉన్న సమయాల్లో సమస్యల నుంచి కాన్ఫిడెన్స్గా బయటపడడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అందులో ఏంటంటే, ఒక్కొక్కసారి లిఫ్ట్లో ఒంటరిగా వెళ్లాల్సి వస్తుంది. మరి అలాంటప్పుడు అక్కడ తెలియని పర్సన్స్, అంటే తెలియని మగవాళ్ళు ఉన్నారనుకోండి, కొంచెం అలర్ట్గా ఉండడం చాలా అవసరం. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి లాస్ట్ ఫ్లోర్ వరకు వెళ్ళాలి అంటే మాత్రం తప్పనిసరిగా లిఫ్ట్లోనే వెళ్ళాలి. అదే 1-2 ఫ్లోర్లు అయితే స్టైర్ కేస్ వెళ్ళొచ్చు మనం. బట్ కానీ గ్రౌండ్ నుంచి టాప్ వెళ్ళాలి, లాస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా లిఫ్ట్ వాడాలి. కాబట్టి అలాంటప్పుడు ఏం చేస్తారంటే, నియరెస్ట్ బటన్ ప్రెస్ చేయడం వల్ల అక్కడ లిఫ్ట్ ఆగి నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తుంది. సో రిస్క్ ఛాన్సెస్ అనేవి తగ్గుతాయన్నమాట. ఇంకా మొబైల్ను ఆన్లో ఉంచుకోవడం, ఇలా కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా ముందుగానే పాటించాలి. సో మాట్లాడుకుందాం, ఇంకా బోల్డన్ని విషయాలు ఉన్నాయి అండ్ న్యూస్ హెడ్లైన్స్ కూడా ఉన్నాయి కదా. ఆ తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి నేడు. రాష్ట్రంలో ఎరువుల కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు. హస్తకళా వస్తువుల అమ్మకాలను పెంచడానికి ఈ కామర్స్ వేదికను సద్వినియోగం చేసుకోవాలన్న చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత. వార్తల వివరాలు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, సవాళ్లు ఎదురైనా ప్రణాళికాబద్దంగా అడుగులు వేస్తూ సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. వరుసగా 2 ఏడాది మత్స్యకార సేవలో పథకం నిధులు విడుదల చేశామని ఆయన తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్దతకు ఇది నిదర్శనమని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు నివాళులర్పించారు. అచంచల దేశభక్తి, నిజాయితీ, నిబద్దతలతో ప్రజల కోసమే జీవించిన మహనీయులు ప్రకాశం పంతులని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన వ్యక్తి ప్రకాశం పంతులని, ఆయన ధైర్య సాహసాలకు, ప్రజాసేవకు, దేశభక్తికి ప్రతీకగా నిలిచారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు త్యాగాన్ని, పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రాభివృద్దికి కృషి చేయాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ,
1: మన జిల్లాలో పుట్టి స్వాతంత్రోద్యమంలో కీలకంగా పాల్గొని సైబర్ కమిషన్ కి వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెవెన్యూ మంత్రిగా, మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి వారి సేవలు ఎనలేనివి. మన ప్రాంతంలో వినోదరాయన పాలనలో జన్మించడం, టంగుటూరు, ఒంగోలు ఈ ప్రాంతాలతో వారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధమే ఈ రోజు మన ప్రకాశం జిల్లా పేరు పెట్టడం, వారిని ఆ మహనీయుల యొక్క వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పించుకోవడం మన బాధ్యత.
0: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి కార్యక్రమంలో ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ మధ్యాహ్నం కుప్పం చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులు ప్రసన్న తిరుపతి గంగమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సాయంత్రం ముఖ్యమంత్రి బెంగళూరుకు వెళ్తారు. అక్కడ జరిగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వార్షికోత్సవంలో వ్యవస్థాపకులు రవిశంకర్తో కలిసి పాల్గొంటారు. రాష్ట్రంలో ఎరువుల కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు హెచ్చరించారు. రైతులకు అందాల్సిన ఎరువులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వ్యవసాయేతర పనులకు వినియోగించడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన అమరావతి సచివాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులకు అందాల్సిన ఎరువులు ఇతర ప్రాంతాలకు తరలిపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఎరువుల డీలర్లు, గోదాములు

0: పై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని వ్యవసాయ శాఖ కమిషనర్ను ఆదేశించారు. రైతులకు సరైన సమయంలో ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని, అందుకోసం జిల్లాల వారీగా ఎరువుల నిల్వలపై రోజువారీ సమీక్ష జరపాలని మంత్రి సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రహదారుల అభివృద్దికి 247 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆయన నిన్న పాలకొల్లు నియోజకవర్గంలో 9 కోట్ల రూపాయలతో నిర్మించే పలు సీసీ రోడ్ల పనులకు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ,
1: బాధ్యత పెరిగింది, ప్రజలు విశ్వాసం పెంచారు, ప్రతి పనిని అనుకునేటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని, సూపర్ సిక్స్ పథకాలను ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చేరవేయాలి, అభివృద్ధి చేయాలి, ఆర్థిక ఇబ్బందులున్నా కూడా ఏ విధంగా తీసుకొస్తున్నామో ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అట్లా దాదాపుగా 40-50 కోట్ల రూపాయలు, ఎందుకంటే ఈ రోజు పాలకొల్లును అన్ని శాఖల పరంగా పాలకొల్లు ప్రజలు ఆశీర్వదించారు. తెలుగుదేశం పార్టీని కూటమిని అనేటువంటి ఉద్దేశంతో చేస్తా ఉన్నాం.
0: హస్తకళా వస్తువుల అమ్మకాలను పెంచడానికి ఈ కామర్స్ వేదికను సద్వినియోగం చేసుకోవాలని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత సూచించారు. లేపాక్షి షోరూంలు, హస్తకళారూపాల విక్రయాలపై మంత్రి ఈరోజు అమరావతి సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. లేపాక్షి షోరూంలను ఆధునిక హంగులతో రూపొందించాలని సూచించారు. ఇప్పటికే మరమ్మతులు పూర్తి చేసిన ఢిల్లీ, కాకినాడ లేపాక్షి షోరూంలను త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. త్వరలో రాజమండ్రి విమానాశ్రయంలో నూతన లేపాక్షి షోరూంను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. హస్తకళాకారులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-780 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. కేంద్ర ప్రభుత్వం విద్యా వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఏ ఒక్క నిరుపేద అనారోగ్యంతో మృతి చెందకూడదన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుపతి జిల్లాలో మొత్తం 18 ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల ద్వారా అతి తక్కువ ధరకే ప్రతి నెల 65,000 మంది నిరుపేద రోగులు నాణ్యమైన జనరిక్ మందులు 50% నుండి 80% వరకు రాయితీపై పొందుతున్నారు. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాల్లో లభించే మందులు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని లబ్ధిదారుడు చెబుతూ,
2: నాకు షుగర్ ఉంది, దాంతో పాటు బీపీ ఉంది, వీటికి సంబంధించిన మందులు బయట కొంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అదే ఇక్కడ కొంటే చాలా తక్కువ రేట్లు వస్తాయి, అక్కడ 100 రూపాయలు ఉండేది ఇక్కడ 20 రూపాయలకు 25 రూపాయలకు వస్తుంది, మందు సేమే ఉంటుంది, మార్పు అయితే లేదు. పేదలకి మధ్య తరగతి వ్యక్తులకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రకమైన విధానానికి రూపకల్పన చేసిన ప్రధానమంత్రి గారికి నా ధన్యవాదాలు.
0: పత్తి ధర స్థిరత్వానికి 11% దిగుమతి సుంకం రద్దు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కోరారు. ఆయన నిన్న ఢిల్లీలో పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలతో కలిసి పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం, ఎగుమతులు, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన పలు కీలక సమస్యలపై వారు చర్చించారు. అమెరికా సుంకాలతో రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని, తద్వారా లక్షలాది మంది ఉపాధికి సమస్యగా మారిందని వారు పీయూష్ గోయల్కు వివరించారు. రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డిఆర్డీఓ దేశీయంగా అభివృద్ది చేసిన మానవరహిత వైమానిక వాహనం నుంచి ప్రయోగించే క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. కర్నూలు సమీపంలోని పరీక్షా కేంద్రం నుంచి దీనిని నిన్న ప్రయోగించారు. ఈ క్షిపణిని హైదరాబాద్కు చెందిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్, అదానీ డిఫెన్స్ సిస్టమ్స్ టెక్నాలజీస్ లిమిటెడ్తో కలిసి డిఆర్డీఓ సంయుక్తంగా అభివృద్ది చేసింది. ఈ క్షిపణి ఉత్పత్తిలో పెద్ద సంఖ్యలో దేశీయంగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు భాగస్వాములయ్యాయి. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఈ విజయం రక్షణ రంగంలో ఆత్మ నిర్భర్ భారత దిశగా సాధించిన వ్యూహాత్మక మైలురాయని అభివర్ణించారు. జూన్ 15వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు నిర్వహించే ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని

సమర్థవంతంగా నిర్వహించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వేటిశెల్వి అధికారులకు సూచించారు. ఆమె నిన్న ఏలూరు కలెక్టరేట్లో ఓటర్ల జాబితా సవరణ జనగణనపై అధికారులతో సమీక్షించారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నిర్వహించే ప్రత్యేక విస్తృత పునశ్చరణ సర్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అత్యంత కీలకమైందని ఆమె అన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి నేడు. రాష్ట్రంలో ఎరువుల కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు. హస్తకళా వస్తువుల అమ్మకాలను పెంచడానికి ఈ కామర్స్ వేదికను సద్వినియోగం చేసుకోవాలన్న చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

1:31:35 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ధీరాలో ఉన్నాం. మహిళలు అలర్ట్ గా ఉండాల్సినటువంటి కొన్ని సందర్భాలు, క్రిటికల్ గా ఉన్న సమయాల్లో కాన్ఫిడెన్స్ తో బయటపడటం ఎలా అనే విషయాలు మాట్లాడుకుంటున్నాం ఈనాటి ధీరాలో. సో మరి టైం సేవ్ అవుతుందని కొన్నిసార్లు మెయిన్ రోడ్స్ వదిలేసి సబ్వేస్ ను అనుసరిస్తూ ఉంటాం. అంటే ఆఫీస్ క్యాబ్ అయినా సరే కూడా మెయిన్ రోడ్లోనే వెళ్లమని చెప్పండి, ఎందుకంటే మన శాలరీ నుంచే కంపెనీలు క్యాబ్స్ కి పే చేస్తాయి కాబట్టి. సో మనకి సురక్షితమైనటువంటి దారిలోనే వెళ్ళాలి, అది మన ఓన్ వెహికల్ అయినా సరే కంపెనీ నుంచి వచ్చే క్యాబ్ అయినా సరే. సో ఈ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ అలాగే ఒంటరిగా వెళుతున్న వాళ్లతోటి అసలు మాట్లాడకండి. ఇన్ కేస్ మీరు ఒంటరిగా ప్రయాణించాల్సి వచ్చినప్పుడు మాత్రం మొబైల్లో ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ చుట్టుపక్కల గమనించడం కానీ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అట్లీస్ట్ ఆ టైంకి ఎవరైనా మాట్లాడడానికి లేకపోతే మాట్లాడుతున్నట్టు నటిస్తూ అయినా ముందుకు నడవండి. పక్కన నడిచే వాళ్ళ మీద కూడా ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచండి. తర్వాత ఏదైనా సమస్య వస్తే ఎదుర్కోవడం అండ్ అలాగే సురక్షితంగా ఉండే ప్లేస్లో దాక్కోవడం ఇవన్నీ కూడా ముందే ప్లాన్డ్గా ఉండాలన్నమాట. అంటే ఏ రోజు ఎలా జరుగుతుంది ఏంటి అనేది మనం అయితే ఖచ్చితంగా చెప్పలేము. సో ఈ విషయాలు మాత్రం ఎప్పుడూ మన మైండ్లో ఉంటూనే ఉండాలి అండ్ వాటికి సంబంధించి మనం జాగ్రత్తను పాటిస్తూనే ఉండాలన్నమాట. అండ్ అలాగే సెక్యూరిటీ యాప్ నుంచి ఎమర్జెన్సీ మెసేజ్ను ఫ్రెండ్స్కి పంపించడం, ఇలా చేస్తే మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వెంటనే పారిపోతారు. సో మాట్లాడుకుందాం ఇంకా బోల్డని విషయాలు. దానికంటే ముందు ఎవడు చిత్రానికి కార్తీక్ శ్రేయ ఘోషాల్ పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

1:39:08 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ధీరాలో ఉన్నాం. అండ్ ఇక పార్టీస్ ఫంక్షన్స్ విషయానికి వస్తే అక్కడ మీరు తీసుకునే డ్రింక్స్ మీద కూడా జాగ్రత్తగా ఉండాలండి, లేదంటే సమస్యల్లో ఇరుక్కున్నట్లవుతుంది. అండ్ ఆ తర్వాత లేట్ నైట్ డ్రైవింగ్, రాత్రిపూట కార్ డ్రైవింగ్ సురక్షితం కానే కాదు, ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా కూడా సేఫ్టీ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కార్ డోర్స్ లాక్ చేసుకోవడం, దారిలో ఎక్కడ కూడా ఆపకుండా పార్క్ చేయకుండా ఇల్లు చేరుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ రెస్ట్ రూమ్ విషయానికి వస్తే ఈ రెస్ట్ రూమ్స్ డోర్ లాక్ చేసుకోవడం, ఇంకొక వ్యక్తికి ఆస్కారం లేకుండా చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ డోర్ లాక్ చేసుకోవాలి, అలాగే కనిపించకుండా ఎక్కడైనా సీసీ కెమెరాలు ఉన్నాయా అనేది కూడా చెక్ చేసుకోవాలి, అంటే తెలియని ప్లేసెస్లో ఖచ్చితంగా చూసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మాట్లాడుకుందాం ఇంకా మళ్ళీ విషయాలు. బిఫోర్ దట్ వర్షం చిత్రానికి ఎస్పీ చరణ్ సుమంగళి పాడినటువంటి సిరివెన్నెల గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

1:52 లో ఉంది వివి క్లాక్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ ధీరాలో ఉన్నాం. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడుకుంటున్నాం కదా. స్ట్రాంగ్ ఉమెన్ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, కొంచెం డామినేటింగ్ గా కూడా ఉంటారు. ఇలాంటి వాళ్ళని వేరే విధంగా పార్టీస్ అని ఫంక్షన్స్ అని స్పెషల్ గా ఇన్వైట్ చేసి అవకాశాన్ని మరో విధంగా ఉపయోగించుకోవాలని చూసే వాళ్ళు కూడా ఉంటారు. నవేడేస్ మనం ఇలాంటివి చాలా చూస్తున్నాం కదా. అందుకని పార్టీస్ కి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. హ్యాండ్ కఫ్స్ ఇవి చాలా డేంజర్ అండి. ముందు వైపు వేసే హ్యాండ్ కఫ్స్ ని బ్రేక్ చేయొచ్చు, కానీ వెనక వైపుకి వేసే హ్యాండ్ కఫ్స్ బ్రేక్ చేయడం అనేది చాలా కష్టం. ఇది కుదరకపోగా చేతులకు బిగుసుకుపోయి కండరాలు ఉపయోగించలేని విధంగా చేస్తాయన్నమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని మీ దగ్గరకు రానివ్వకండి. క్రిటికల్ గా ఉన్న సమయాల్లో ఈ చిన్న చిన్న జాగ్రత్తలు ఫాలో అయ్యి సమస్యల బారిన పడకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో బయటపడండి. ఓకేనా? ఎప్పుడూ కూడా ఇంట్లో మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ టైంకి వెళ్తున్నారు అండ్ ఎవరితో వెళ్తున్నారు, ఎప్పుడు మళ్ళీ వస్తున్నారు, ఇవన్నీ మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకోండి. దయచేసి సరదాకి కూడా అబద్దాలు చెప్పకండి ఇంట్లో వాళ్ళకి, అంటే పేరెంట్స్కి, అమ్మకి. పలానా చోటుకి వెళ్తే పలానా చోటుకే వెళ్తున్నానని చెప్పండి, ఇంకొక చోటుకి వెళ్తున్నాను అని మాత్రం చెప్పొద్దు. దానివల్ల లాస్ అయ్యేది ఖచ్చితంగా మనమే. సో పేరెంట్స్కి తెలియకుండా ఎలాంటి ప్లేసెస్కి వెళ్ళొద్దు. అండ్ ఈ మధ్య మనం చాలా చూస్తున్నాము, ఒకసారి మిస్టేక్ జరిగింది, చేయి దాటిపోయింది అంటే మాత్రం ప్రాణం విలువ చాలా ఇదైంది. సో అలాంటి విషయాల్లో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ మీ పిల్లలకు కూడా ఈ విషయాల్ని నేర్పించండి. ఓకేనా? మరి ఇది ఈనాటి ధీరా

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా.

2:16 లో ఉంది వీబీ క్లాక్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. ఇప్పుడైతే మీకోసం బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ ట్రాక్స్ రెడీగా ఉన్నాయి. ఆర్యా చిత్రానికి సాగర్ పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

2:31:59 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందడే సందడి ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం కదా. సో మరి జో అడిగే సరదా సరదా ప్రశ్నలకి అంతే సరదాగా ముఖ్యంగా పాజిటివ్ గా మీరు కూడా ఆన్సర్ చేయాలి అంటే 8662488114 ఈ నంబర్కి పంపిస్తే సరిపోతుంది. సో మరి నేను అడిగే ప్రశ్న కంటే ముందు కొన్ని మెసేజెస్ ఉన్నాయి చూద్దాం. మహిళలకు ధైర్యంతో పాటు బుద్ధిబలం కూడా తోడైతే ఆపద సమయాల్లో అంటే కలిగేటువంటి కష్టాలు నష్టాలు కూడా ఉంటాయి కదా, వీటిని కూడా ఆయుధాలుగా మనం మార్చుకోవచ్చు అన్నట్టుగా నాకు మెసేజ్ చేశారు వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకొక మెసేజ్, హాయ్ జ్యోతి గారు శుభ మధ్యాహ్నం అంటూ వాయిస్ చాలా కమాండింగ్గా ఉందా, ఎనీవే వెరీ గుడ్ వాయిస్ అంటూ మెసేజ్ చేశారు. ఎంఎం నివాజ్ నల్లపాడు గుంటూరు నుండి థ్యాంక్ యూ సో మచ్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ లేమల్లపాడు భాను మెసేజ్ చేశారు. అండ్ శుభ మధ్యాహ్నం అందరికీ అంటూ నల్గొండ జిల్లా చందంపేట నుండి దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అండ్ పెడని జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. ఎలా ఉన్నారు, సినిమా కబుర్లో సీతారామ శాస్త్రి గారి గురించి మంచి విశేషాలు తెలియజేశారు, చాలా బాగుంది, శాస్త్రి గారి జయంతి సందర్భంగా వారికి మా ఘన నివాళి అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ అంతే పాజిటివ్గా సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారు సందడి సందడి కోసం అంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం మెసేజ్ చేశారు, చిన్నపిల్లల గురించి చాలా మంచి విషయాలు చెప్పారండి, ఇప్పటి తల్లిదండ్రులకు పిల్లలకు నచ్చ చెప్పకుండా వారు ఏది అడిగితే అది కొనేస్తున్నారు, ఏడ్చి సాధించుకుంటున్నారు పిల్లలు, అతిగారాభం మంచిది కాదు అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, అంకయ్య గడ్డం బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమినపాడు నుండి మెసేజ్ చేశారు. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు మండూరు మధుకుమార్ లక్ష్మీ సాలి కాలనీ వెంకటగిరి నుండి మెసేజ్ చేశారు. అండ్ కాళ్ళ శ్రీనివాసరావు శైలజ రేణుశ్రీ సాయి కుమార్ వీళ్ళందరూ కూడా హాయ్ జో అంటూ మెసేజ్ చేశారు కోదాడ నుండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్, వెల్కమ్ టు పాలెం పోలయ్య గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి, ప్రోగ్రామ్ ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోండి అది మ్యాటర్. ఎనీవే మనం సందడి సందడి ప్రోగ్రాంలోకి అయితే వచ్చేసాం కదా, మరి ఫస్ట్ క్వశ్చన్ కోసం రెడీగా ఉన్నారు అనుకుంటున్నాను. సినిమాకి సంబంధించి

ఒక హీరోయిన్ చెప్తుంది ఈ డైలాగ్ ఏ సినిమాలోది అండ్ ఎవరా హీరోయిన్, గెస్ చేయండి. మియావ్ మియావ్ పిల్లి మిల్క్ బాయ్ తో పెళ్లి అని చెప్తుంది. ఎవరా హీరోయిన్ అండ్ ఏంటా సినిమా? సో మియావ్ మియావ్ పిల్లి మిల్క్ బాయ్ తో పెళ్లి. గెస్ చేస్తూ ఉండండి, ఆన్సర్ ని పంపించండి 8662488814. ఈ నంబర్ కి మీ పేరుని ఆన్సర్ ని పంపించండి. ఇప్పుడైతే మీకోసం మిసాల పిల్ల బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తోంది. ఉదిత్ నారాయణ్ శ్వేత మోహన్ పాడినటువంటి పాట ఫ్రమ్ ద మూవీ మన శంకర వరప్రసాద్ గారు. ఎంజాయ్ లిస్నింగ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

9:34 లో ఉంది వీపీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందడే సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. చూద్దాం మెసేజెస్ అయితే వచ్చేసినాయి. మియావ్ మియావ్ పిల్లి మిల్క్ బాయ్ తో పిల్లి ఎవరా హీరోయిన్ అండ్ ఏంటా సినిమా అని అడిగాను కదా. ఫస్ట్ రైట్ ఆన్సర్ ఎవరు పంపించారు అంటే నాగా జగ్గైపేట నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. పెడన జోగనేంద్ర కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఓకే ఒక్కడు నయనతార కాదు కదా రాంగ్ ఆన్సర్ అది. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ హేమలత ఫ్రమ్ చిత్తూరు. అండ్ కొల్లిపర నుండి మౌలాలి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ మాట్లాడుతుంటే చాలా హాయిగా ఉంటుందంట. ఓకే అండ్ రైట్ ఆన్సర్ ఎక్కడుంది? హలో జ్యోతమ్మ చాలా ప్రశాంతంగా ఉంది అంటున్నారు బట్ ఆన్సర్ పంపించలేదు మీరు చిన్నమ్మాయి మిర్యాల కూడ నుండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కాళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ దక్ష ఫ్రమ్ విజయవాడ ఐ డోంట్ నో అక్క అంట వావ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అరగిద్ద గ్రామం రాహుల్ శివాజీ శేఖర్ పల్లవి వేదశ్రీ వీళ్ళందరూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ని. అండ్ సంధ్యా ప్రతీక్ వీర్రాజ్ ఇంగ్లాండ్ అంట ఇక్కడ నుండి మెసేజ్ వచ్చింది మనకి ఇంగ్లాండ్ నుంచే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ స్వాగతం సుస్వాగతం అంటూ సందడి సందడికి మెసేజ్ చేశారు డి సూరిబాబు వైఫ్ కళ్యాణి కామేశ్వరిపేట విలేజ్ శ్రీకాకుళం జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం ఎవరు పంపించారో. అండ్ అనురాధ మదన్ కుమార్ తులసి రాఘవేంద్ర కర్నూలు ముజఫర్ నగర్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ని. అండ్ నెక్స్ట్ అమ్మ చెల్లి ఓ వీళ్ళందరూ కూడానా మొత్తం నలుగురు ఉంటారు ఈ డైలాగులు చెప్పేటప్పుడైనా అందరి పేర్లు పంపించేశారనమాట. పాలింపోలి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ రవితేజ ఆర్కే అంటూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ని. అండ్ పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత కూడా రైట్ ఆన్సర్. నువ్వు మల్లన్న సినిమాలో శ్రేయాది పాట అది మియావ్ మియావ్ అది సాంగ్ అనమాట. నేను అడిగింది అది కాదు డైలాగ్ అడిగాను. మియావ్ మియావ్ పిల్లి మిల్క్ బాయ్తో పెళ్ళి అని ఏ హీరోయిన్ చెప్తుంది అని. ఓకేనా. అండ్ నెక్స్ట్ సూర్య ఏ వెంకటేష్ కర్నూలు మల్లన్న అంటూ మెసేజ్ చేశారు బట్ కాదండి రాంగ్ ఆన్సర్ అది. అండ్ నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి మెసేజ్ చేశారు పున్నం వెంకటేశం హేమలత. అండ్ అలాగే వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ లక్ష్మీదేవి మధు కుమార్ సాలికాలనీ వెంకటగిరి నుండి రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. అండ్ షబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ మధు వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ మలాన్బి కర్నూల్ బాలాజీ నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ జ్యోతి అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ మీలాంటి వాయిస్ ఉన్నాళ్ళు అసలు భయపడక్కర్లేదంట 100 meters త్రిష అండి త్రిష కాదు కదా ఈ డైలాగ్ చెప్పింది. ఎంఎం నివాజ్ నల్లపాడు నుండి రాంగ్ ఆన్సర్ అది. అండ్ నెక్స్ట్ శ్రావ్య అండ్ విక్రమ ఓకే సుందరి పెనములు నుండి మెసేజ్ చేశారు బట్ అది రాంగ్ ఆన్సర్ మీరు సాంగ్కి వెళ్ళిపోయారు శ్రేయా దగ్గరికి అది కాదండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ రావు శ్రీకాకుళం రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఉయ్యూర్ నుండి మహేష్ బాబు ఓకే హీరో ఓకే లత ఫ్రమ్ ఉయ్యూర్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ హాయ్ అంటూ అంకయ్య గడ్డం బండారుపల్లి నుండి నెల్లూరు డిస్ట్రిక్ట్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ వినుకొండ నుండి ఎస్ సుబ్రహ్మణ్యాచారి విజయలక్ష్మి హాయ్ వివిధ భారతి అన్నారు ఆన్సర్ ఏదండి లేదు ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ అశోక్ గన్నవరం నుండి మల్లన్న అంటున్నారు రాంగ్ ఆన్సర్. హాయ్ అక్క అంటూ జాగ్వి ఫ్రమ్ గుంటూర్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ముర్హరి యశోద జానకి రైట్ ఆన్సర్ని పంపించారు. మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్ నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం పున్నం వెంకటేశం హేమలత రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వెన్నెలవల్లి రామ కార్తీక ఓకే థ్యాంక్ యూ మీ పిల్లల పేర్లు కూడా చదివేశానండి నేను మదన్ కుమార్ అనురాధ ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ హైదరాబాద్ గణేష్ వేదవతి రైట్ ఆన్సర్. అండ్ మలాన్బి కర్నూల్ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ గుంటూరు కారంలో రష్మిక ఎక్కడా ఎలా
ఎంఎం నివాస్. సో అది మ్యాటర్, బట్ రాంగ్ ఆన్సర్. అండ్ రైట్ ఆన్సర్ వచ్చింది కర్నూలు నుంచి. మీ పేరు? ఓకే, ఏ వెంకటేష, మీ పేరు ఏదో నాకు అర్థం కాలేదండి. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్, జయంతి ఆల్వాల్ నుండి, ఆన్సర్ పక్కన మీ పేరు ఉంటే నాకు చాలా ఈజీగా ఉంటుందండి. ఎక్కడో పైన ఉంటే మీ పేరేదో ఆన్సర్ ఏదో ఊరి పేరేదో కూడా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో ఆన్సర్తో పాటు మీ పేరు పంపించండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఫణి సత్యశ్రీ తెనాల్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ని. అండ్ సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అయితే ఇవన్నమాట. ఆల్మోస్ట్ చాలామంది రైట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు ఫర్ మియావ్ మియావ్ పిల్లి మిల్క్ బాయ్తో పెళ్ళి, ఈ సినిమాకి సంబంధించిన, అంటే ఏ సినిమాలో ఈ డైలాగ్ అని అడిగాను కదా. రైట్ ఆన్సర్ అయితే చాలామంది పంపించేశారండి. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే, రష్మిక చెప్తుంది సరిలేరు నీకెవ్వరు ఈ చిత్రంలో, ట్రైన్లో అనమాట. అందరూ చాలామంది మొత్తం సీన్ అంతా కూడా వివరించేశారు కూడా. ట్రైన్లో ఉంటుంది, రాజేంద్ర ప్రసాద్ ఉంటారు, అండ్ మదర్ సంగీత ఉంటుంది, ఇదంతా కూడా చాలా క్లియర్గా చెప్పేశారు. అది మ్యాటర్. ఎనివే మనం సందర్శనలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం, సెకండ్ క్వశ్చన్కి. జీకేకి సంబంధించిన ప్రశ్న, 69th స్కూల్ గేమ్స్ 2026కు ఆతిథ్యం ఇచ్చినటువంటి రాష్ట్రం, ఓకేనా. 69th 69వ స్కూల్ గేమ్స్ 2026కు ఆతిథ్యం ఇచ్చినటువంటి రాష్ట్రం ఏది, గెస్ చేయండి. 8662488814 ఈ నంబర్కి మీ ఆన్సర్ని పంపించేసేయండి. ఇప్పుడైతే మీకోసం సరిలేరు నీకెవ్వరు చిత్రానికి మధుప్రియ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది. వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: పండుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3.
3: ఎక్ జమానే సే కహానీ హై సునా రహి ఆకాశవాణి. फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
4: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.

8:52 లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ ఆన్సర్స్ అయితే కొంచెం తక్కువే వచ్చినాయి అని చెప్పాలి. 69th స్కూల్ గేమ్స్ 2026 కు ఆతిథ్యం ఇచ్చినటువంటి రాష్ట్రం ఏది అని అడిగాను కదా. చూద్దాం ఎవరెవరు మెసేజెస్ పంపించారు అనేది. తక్కువ మెసేజెస్ే వచ్చినాయి అన్నాను కదా. జీకేకి సంబంధించిన ప్రశ్నే కదా, సినిమాకి సంబంధించిన ప్రశ్నే కాదు కదా. ఓకే, ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ సెకండ్ మెసేజ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రాంగ్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు కూడా రాంగ్ ఆన్సర్, అది కాదు కదా. కర్నూలు ముజఫర్ నగర్ నుండి నేను రాష్ట్రం అడిగాను అనమాట, ఆలోచించి చెప్పండి. ఓకేనా అనురాధ, మదన్ కుమార్, వెన్నెలవల్లి, రామకార్తీక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ వినయ్ ఉత్తమ్ రెడ్డి, నిషిత శ్రీలేఖ, నిరంజన, వీళ్ళందరూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ని. అండ్ ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుండి, నేను దేశం అడగలేదండి రాష్ట్రం అడిగాను, ఒకసారి కరెక్ట్ చేయండి మళ్ళీ ఆన్సర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్రీనివాసరావు కోదాడ నుండి, రాంగ్ ఆన్సర్ అది. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ సర్వేజన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు, ఆర్జే జ్యోతి గారు. చెప్పాలంటే మీ వాయిస్ ఓకే క్యూట్ క్యూట్గా ఉందంట. థ్యాంక్ యూ. అండ్ హౌ చెప్పండి, గ్రేట్ వాయిస్, ఆకలిగా ఉన్నవాళ్ళు ఎవరైనా వాయిస్ వింటే అసలు వాళ్ళు భోంచేరంట, అయ్య బాబోయ్ కడుపు నిండిపోతుంది అంటున్నారు. కడుపు నిండిపోయి లావైపోతారా? ఓకే, రామచంద్రరావు గారు విజయవాడ నుండి మెసేజ్ చేశారు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్, బట్ నేను అందులో కొన్ని మాత్రమే తీసుకుంటానండి, అన్నీ తీసుకోలేను, అది మ్యాటర్. ఇందుకు మీరు నాకు ఆన్సర్ పంపించారా? పంపించలేదు. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ గోర్లఖాన్ దొడ్డి, పాతింటి ఎల్లప్ప, జయమ్మ, రమేష్ బాబు, సుమలత రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ కామర్తి శంకర్ రాజోల్ నుండి

బట్ కాదు కదా, ఎక్కడ మీరు మెసేజ్ రిలీజ్ చేసేసినట్టున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్, నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్, రాంగ్ ఆన్సర్. అండ్ మీ కాలేజ్ మేడంలా ఉందా, థ్యాంక్ యూ. కడప వినయ్ మెసేజ్ చేశారు, ఫస్ట్ టైం విన్నట్టున్నారు. ఓకే, ఎనీవే, అనౌన్సర్స్ రవి మహేష్ అంటున్నారు, నాకు ఏం అర్థం కాలేదు, బట్ ఆన్సర్ అయితే వచ్చిందండి, అక్కడ మీరు పంపించిన దానిలో ఆన్సర్ అయితే ఉంది, కరెక్ట్ ఆన్సర్. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్నం వెంకటేశం, హేమలత. నాకు తెలిసి ఈ ఎండలకి ముందు ఆన్సరు పేరు ఇలా ఇలా మార్చేస్తున్నట్టున్నారు, ఏవేవో పేర్లు కూడా వచ్చేస్తున్నాయి, నాకు అర్థం కాలేదు. బట్ మీకోసం నేను ఒక వర్షం పాట అయితే డెఫినెట్గా వేస్తాను, ఆ వర్షానికి మీరు అందరూ కూల్ అవుతారనమాట. అండ్ శాంతినగర్ నుండి ఓకే ఒకడు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్, ఎందుకంటే మనం రియల్గా పెద్ద పెద్ద వర్షాలని ఇప్పుడు మనం వాతావరణాన్ని మార్చలేము, వర్షాన్ని తెప్పించలేము, కాబట్టి పాటతోటి ఒక మంచి వర్షాన్ని మీరు చక్కగా తడిసి ముద్దయ్యేలాగా అయితే మాత్రం ప్లే చేస్తాను నేను, అండ్ మీకు నచ్చే పాటని. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ని పంపించారు, అండ్ కర్నూలు నుండి ముజఫర్ నగర్ అనురాధ, మదన్ కుమార్, తులసి రాఘవేంద్ర, వెనెలవల్లి రామకార్తిక రైట్ ఆన్సర్. అండ్ మహారాష్ట్ర అంటూ రాంగ్ ఆన్సర్ నల్గొండ జిల్లా చందంపేట నుండి దమోజ్ వెంకటాచారి ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకి రైట్ ఆన్సర్. హైదరాబాద్ గణేష్ వేదవతి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మెలడీ జో అంటూ కుసుమ అంబటి నగర్ నుండి, కాదు కదా రాంగ్ ఆన్సర్, ట్రై చేయండి, నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపిస్తారేమో చూద్దాం. అండ్ అరగిడ్డ విలేజ్ వేదశ్రీ, రాహుల్, పల్లవి, శేఖర్, కాదు ఆంధ్ర కూడా కాదండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ రవి మహేష్, ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్. అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి, టీఎస్ఆ కాదు కదా, పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ అంటే ఒక్క సిటీ హోస్ట్ చేయడానికి గేమ్స్, నేను యాక్చువల్గా 2026కు అని చెప్పాను కదా, 2026 ఆతిథ్యం ఇచ్చిన అన్నాను. మీరు ఒక్క సిటీ హోస్ట్ చేయడానికి అంటే నేను పర్టిక్యులర్ టైం ఇయర్ కూడా చెప్పాను మీకు, నేను చాలా సిటీస్లో జరిగాయి అంటున్నారు, ఐ థింక్ 4 అని నేను 2026కి అని చెప్పాను, 69th స్కూల్ గేమ్స్ అని కూడా చెప్పాను. ఓకేనా, ట్రై చేయండి రైట్ ఆన్సర్ని. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం, నాని అంటున్నారు, బట్ మీ పేరైతే లేదండి, రైట్ ఆన్సర్ అయితే వచ్చింది. బట్ చూద్దాం, ఇంకా మెసేజెస్ కూడా ఉన్నాయి, బట్ బిఫోర్ మనకి న్యూస్ హెడ్లైన్స్ కూడా ఉంటాయి కదా, న్యూస్ హెడ్లైన్స్ తర్వాత నేను ఆ మెసేజెస్ కూడా చూస్తాను. ఇంకా ఎవరన్నా ఆన్సర్ తెలియని వాళ్ళు ఉంటే కనుక గెస్ చేయండి, 69th స్కూల్ గేమ్స్ 2026కు ఆతిథ్యం ఇచ్చినటువంటి రాష్ట్రం, 69వ స్కూల్ గేమ్స్ 2026. ఓకేనా, గెస్ చేయండి 8662488114 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తూ ఉండండి.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. చిత్తూరు జిల్లా కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి వెంగమాంబ జాతరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా ఈరోజు పాల్గొన్నారు. జాతర సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని రాష్టంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా

మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వరుసగా 2వ ఏడాది మత్స్యకార సేవలో పథకం నిధులు విడుదల చేశామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. హస్తకళ వస్తువుల అమ్మకాలను పెంచడానికి ఈ కామర్స్ వేదికను సద్వినియోగం చేసుకోవాలని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత సూచించారు. లేపాక్షి షోరూంలు, హస్తకళారూపాల విక్రయాలపై మంత్రి ఈరోజు అమరావతి సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవల్లి మండలం కాకరపర్లో వెంకటేశ్వర స్వామి హరిహరపుత్ర అయ్యప్ప ఆలయ ప్రథమ వార్షికోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్ నిన్న పాల్గొన్నారు. ఆలయాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్కు దాదాపు 90 పైసల చొప్పున కేంద్ర ప్రభుత్వం పెంచింది. పెంచిన ధరలు నిన్న ఉదయం నుండి అమల్లోకి వచ్చాయి. రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డీఆర్డీఓ నిన్న కర్నూలులోని పరీక్షా కేంద్రం నుంచి ప్రయోగించిన అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ లాంచ్డ్ ప్రిసిషన్ గైడెడ్ మిసైల్ UL-PGM-V3 పరీక్ష విజయవంతమైంది. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి రోజు. 1872 ఆగస్టు 23న నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన 1957 మే 20వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఆయన ఆంధ్రకేసరిగా బిరుదు గడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులో మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కు వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
5: ఏమండోయ్, భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
6: వస్తున్నా అమ్మా. ఇషూ
5: అబ్బా, ఉండునా నా టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
6: అమ్మా ఇంకా పడుకోలేదా?
7: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథా గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
6: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేదెవరు?
5: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

బంగారు బుల్లోడు చిత్రానికి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం ఇది. రాజ్ కోటి మ్యూజిక్ లో విన్న తర్వాత 3 hours 9 minutes 56 seconds లో ఉంది వీబి క్లాక్. సో మరి సెకండ్ క్వశ్చన్ కి కొన్ని మెసేజెస్ అయితే పెండింగ్ ఉన్నాయి నా దగ్గర. నెట్వర్క్ స్లోగా ఉండటం వల్ల కొన్ని మెసేజెస్ వచ్చినంత వరకు అయితే నేను మీకు వినిపించేస్తాను. అవి ఎవరెవరు

పంపించారు అనేది. 69th స్కూల్ గేమ్స్ 2026 కు ఆతిథ్యం ఇచ్చినటువంటి రాష్ట్రం ఏది అని అడిగాను. సో భాస్కర్ రావు శ్రీకాకుళం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ని. అండ్ కనకారావు పేరులోనే జాబ్ బన్సు. ఓ ఓకే, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ మెసేజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామలా కూడా. అండ్ ఇంకొక మెసేజ్ ఉంది, నల్గొండ జిల్లా చందంపేట మండలం నుండి చిత్రియాల గ్రామం దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి. సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అయితే ఇవి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

గ్యాంగ్ లీడర్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి భువన చంద్ర గీతం విన్నారు. వాన పాట సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా. మరి 3:16:57 లో ఉంది వీబీ క్లాక్. మరి విషయం ఏంటంటే మనకి ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల మీ మెసేజెస్ అయితే నాకు రావడం లేదు. సో అది మ్యాటర్, అందుకే నేను సాంగ్ కూడా ప్లే చేశాను. అండ్ నెట్ మనకి వచ్చిన వెంటనే మీ మెసేజెస్ నాకు రాగానే నేను డెఫినెట్ గా ఆ మెసేజెస్ అన్ని చదువుతాను. బట్ బిఫోర్ దట్ సెకండ్ క్వశ్చన్ చెప్పాను కదా, 69th స్కూల్ గేమ్స్ 2026 కి ఆతిథ్యం ఇచ్చినటువంటి రాష్ట్రం ఏది అని అడిగాను. పంజాబ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు. సో అది మ్యాటర్. అండ్ మరి థర్డ్ క్వశ్చన్ ఇస్తాను, బట్ నాకైతే మాత్రం ఇక్కడ మీ మెసేజెస్ కనిపించినప్పుడే కదా చదవగలను. సో థర్డ్ క్వశ్చన్ ఇచ్చేస్తాను, బట్ ఆన్సర్స్ తో మీరు పంపిస్తూ ఉండండి. ఇది కూడా ఒక సినిమాకి సంబంధించిందే. ఒక హీరోయిన్ చెప్తుంది ఒక పవర్ఫుల్ హీరోతోటి, అనగానే మీకు గుర్తొచ్చేస్తుంది అనమాట, రీసెంట్ గా వచ్చిన మూవీయే. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే మరి మీ ఇంటికి వచ్చే అమ్మాయి ఎవరో అంటే జీవితంలో ఒక తోడుండాలి కదండి అంటాడని అంటుంది. అప్పుడు హీరో అంటాడు, ఉందిగా మై డార్లింగ్ మై స్వీట్ హార్ట్ అండ్ ఎవరా స్వీట్ హార్ట్ అని అంటుంది. అప్పుడు ఒక గన్ చూపించి దిస్ ఇస్ మై దిల్కా ధడ్కన్ అని చెప్తాడు హీరో. సో గెస్ చేయండి, గెస్ చేసి 8662488114 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తూ ఉండండి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

3 hours 24 minutes 29 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఒక సినిమాకి సంబంధించిన ప్రశ్న అడిగాను కదా, సో మెసేజెస్ చూద్దాం. చాలా వచ్చేసినాయి, ఎవరెవరు పంపించారు ఏంటి అనేది. నున్న నుండి శోభారాణి రంగారావు ఫ్యామిలీ మెంబర్స్, ఇందాకటి క్వశ్చన్ కి పంజాబ్ అండ్ రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ అలాగే పేరు డి సూరిబాబు, వైఫ్ కళ్యాణి, కామేశ్వరిపేట విలేజ్ శ్రీకాకుళం నుండి మెసేజ్ చేశారు. ఒరిస్సా అంటూ రాంగ్ ఆన్సర్. అండ్ ఆ ఆన్సర్ కూడా నేను రివీల్ చేసేసానండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా చెప్పేశాను, ఆ నెక్స్ట్ క్వశ్చన్ కి పంపించండి మెసేజెస్, ఓకేనా. అండ్ నెక్స్ట్ 69th నేషనల్ స్కూల్ గేమ్స్ అంటూ పంజాబ్ రైట్ ఆన్సర్ పంపించారు. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి. అండ్ కడప జిల్లా ముద్దనూరు అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప రైట్ ఆన్సర్ పంపించారు.

పంజాబ్ అని అండ్ అలాగే సులోచన కరీంనగర్ నుండి పంజాబ్ అని రైట్ ఆన్సర్ అండ్ వేదశ్రీ రాహుల్ పల్లవి శేఖర్ కర్ణాటక నుండి మెసేజ్ చేశారు అండ్ పెడన జోగానందర కాలనీ అప్పల్ రాజు ఇప్పుడు అడిగిన ప్రశ్నకు సినిమా ప్రశ్నకు ఫస్ట్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు కంగ్రాట్స్ అండ్ అలాగే నెక్స్ట్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు ప్రభాస్ సలార్ అంటూ బట్ కాదండి రాంగ్ ఆన్సర్ అది అండ్ కర్నూలు ముజఫర్ నగర్ నుండి అనురాధ మదన్ కుమార్ తులసి రాఘవేంద్ర వెన్నెలవల్లి రామకార్తిక కూడా రాంగ్ ఆన్సర్ అండ్ నువ్వు నాకు నచ్చవు సినిమాలో వెంకటేష్ గారు అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు బట్ కాదు కదా అది రాంగ్ ఆన్సర్ అండ్ ఇందాకటి క్వశ్చన్కి అయితే రైట్ ఆన్సర్ అండి పంజాబ్ అండ్ యాప్ ద్వారా రేడియో వింటూ యాప్లో రేడియో డిష్ కనెక్ట్ అవుతుంది దయచేసి సెల్ చేయవలసిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నామంటూ గుంప రమణ చిరునామా పాతకొట్టం గ్రామం కోటనందూరు నుండి మెసేజ్ చేశారు నాకు ఆ రిక్వెస్ట్ ఏంటనేది కూడా ఫస్ట్ అర్థం కాలేదు యాప్ ద్వారా రేడియో వింటున్నాం అంటున్నారు ఓకే రేడియో డిస్కనెక్ట్ అవుతుంది అంటున్నారు అప్పుడప్పుడునా అండి మేబీ నెట్వర్క్ ఇష్యూ అయి ఉండొచ్చు కదా అది ఓకే అండ్ నెక్స్ట్ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుండి దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి రాంగ్ ఆన్సర్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్ అండ్ మొత్తానికి వాన పాటలతో మా శ్రోతల మనసులు చల్లబరుస్తున్నారు అంతేగా అంటూ మెసేజ్ చేశారు నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్నం వెంకటేశం హేమలత ఇప్పుడు మాకు ఎండ 45 డిగ్రీస్ దాటింది అండ్ వాన పాటతో కొంచెం ఉపశమనం ఉండొచ్చు కానీ తర్వాత ఉక్కపోతలు మొదలేగా అంటున్నారు అంతేగా సో ఎనీవే తర్వాత కూడా ఇంకొక వర్షం పాట వేస్తాలండి అప్పుడు ఇంకొంచెం డిగ్రీస్ తగ్గుతాయేమో కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు అండ్ రాజోలి నుండి జయన్న రైట్ ఆన్సర్ అండ్ ఇప్పుడే రేడియో వింటున్నాము పాట అవగానే ప్రశ్న మరొకసారి చెప్పండి అంటూ వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం మెసేజ్ చేశారు యాక్చువల్గా నేను సినిమాకి సంబంధించిన ప్రశ్న అడిగానండి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే మరి మీ ఇంటికి వచ్చే అమ్మాయి ఎవరో అంటే జీవితంలో ఒక తోడుండాలి కదండి అంటుంది హీరోయిన్ అప్పుడు హీరో చెప్తాడనమాట ఉందిగా మై డార్లింగ్ మై స్వీట్ హార్ట్ అని ఎవరా స్వీట్ హార్ట్ అని హీరోయిన్ అడిగితే ఒక గన్ను చూపించి దిస్ ఇస్ మై దిల్ కా ధడ్కన్ అంటాడనమాట సో రీసెంట్ మూవీ ఏ సినిమా ఎవరు అని అడిగాను గెస్ చేసి రైట్ ఆన్సర్ని పంపించండి 8662488 ఈ నెంబర్కి అండ్ ఇంకా మెసేజెస్ ఉన్నాయి అవి కూడా చూద్దాం

నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. అండ్ శశికళ ఫ్రమ్ నాగల దిన్నే ఘాటి అంటున్నారు ఏంటండి ఆన్సర్, బట్ నాకు అది అర్థం కాలేదు. ఓకే అండ్ మామ్ నా పేరు హాయ్ మేమా, ఓకే మామ్ అన్నారు మీరు, మోయమ్మ సరిపోయే. నా పేరు జయదుర్గ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు మంగళగిరి నుండి. ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్ మలాన్బి కర్నూల్ బాలాజీ నగర్ నుండి ఆన్సర్ మిర్చి అంటున్నారు. కాదండి అది రాంగ్ ఆన్సర్. ఎనీవే ఇంకా నేను రైట్ ఆన్సర్ని అయితే చెప్పేస్తాను. అసలే మనకి ఈరోజు నెట్వర్క్ ప్రాబ్లం వల్ల చాలా తక్కువ మెసేజెస్ కదా. సో ఓకే అండ్ ఇంతకీ నేను అడిగిన ప్రశ్నకి రైట్ ఆన్సర్ ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్, శ్రీలీల అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళ కాంబినేషన్లో అనమాట ఆ సీన్ అనేది, వాళ్ళిద్దరి మధ్యన జరిగేటువంటి సంభాషణ. సో అది మ్యాటర్. అండ్ మనం అస్సలు లేట్ చేయకుండా, ఏమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సందడి సందడిలో

3:29:16 లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు, వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సండే సండే ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నిన్ను కోరి సినిమా ఉంది కదా, నాని అండ్ నిత్య, నాని అండ్ నివేద థామస్, వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చినటువంటి నిన్ను కోరి సినిమా యొక్క ట్యాగ్ లైన్ ఏంటి గెస్ చేయండి. గెస్ చేసి 8662488114 ఈ నంబర్ కి మీ పేరుని ఆన్సర్ ని పంపించండి. నిన్ను కోరి సినిమా ట్యాగ్ లైన్ ఏంటి అది ప్రశ్న. ఓకేనా? ఇంకో వర్షం పాట మీకోసం వచ్చేస్తోంది. గీతాంజలి చిత్రానికి చిత్రగారు బ్యూటిఫుల్ గా పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు,

0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

3:36 లో ఉంది వివి క్లాక్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి నేను ప్రశ్న అడిగాను, నిన్ను కోరి ఈ చిత్రానికి ట్యాగ్ లైన్ ఏంటి అని చెప్పి అడిగాను, ఈ సినిమా ట్యాగ్ లైన్ ఏంటి అని. రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరెవరు చూద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు, రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు ముజఫర్ నగర్ నుండి మదన్ కుమార్, అనురాధ, తులసి, రాఘవేంద్ర, వెన్నెలవల్లి, రామకార్తిక, రైట్ ఆన్సర్. అండ్ షాదీనగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. కొంకల గ్రామం నుండి అరవింద, లహరి, గురు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు చక్కగా తెలుగులో ట్యాగ్ లైన్ పంపించారనమాట, ఎనీవే రైట్ ఆన్సర్. అండ్ వేణు జయంపు, సిహెచ్ వేణు జయంపు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. భాస్కర్ గారు కొంచెం లేట్గా వచ్చినా కూడా కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ హేమలత ఫ్రమ్ చిత్తూరు, రైట్ ఆన్సర్. అండ్ కడప జిల్లా నుండి అనంతనాగ్, త్రివేణి, నిఖిల్, మణిదీప, ముద్దనూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. గోర్లఖాన్ పాతింటి ఎల్లప్ప, జయమ్మ, రమేష్ బాబు, సుమలత, రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు కోదాడు నుండి రైట్ ఆన్సర్. అండ్ ఇందాకటి ప్రశ్నకు సమాధానం, పాలెంపల్లి, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ హాయ్ మ్యామ్ అంటూ మండే ఎండలో వాన పాటలతో చల్లపరుస్తున్నందుకు థ్యాంక్స్ అంటూ చిరంజీవి తిరుపతి నుండి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్సర్ ఈజ్ బి ఏమిటి నాకు అర్థం కాలేదు ఫ్రమ్ అన్నారు. ఆన్సర్ మొత్తం టైప్ చేసేలోపు కట్ అయిందా? ఎనీవే కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ షబానా షాను సానా పెద్దగూడెం నుండి మెసేజ్ చేశారు, వనపర్తి డిస్ట్రిక్ట్ ఇక్కడ నుండి, రైట్ ఆన్సర్. అండ్ సూరిబాబు వైఫ్ కళ్యాణి కామేశ్వరిపేట విలేజ్ నుండి మెసేజ్ చేశారు, శ్రీకాకుళం, రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానికి, రైట్ ఆన్సర్. కొలిపర్ నుండి మావులాలి, రైట్ ఆన్సర్. అండ్ నల్గొండ జిల్లా చందంపేట దమోజ్ వెంకటాచారి ఫ్యామిలీ మెంబర్స్, ఇందాకటి ఉస్తాద్ భగత్ సింగ్, రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. అండ్ వానపాటలు వేసినందుకు చాలా హ్యాపీగా ఉంది అంటూ రామళ్ళకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ ఇందాకటి క్వశ్చన్కి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ మధు కుమార్, లక్ష్మీదేవి, సాలికాలనీ, వెంకటగిరి నుండి, రైట్ ఆన్సర్. అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ, రైట్ ఆన్సర్. అండ్ పాపినీయపాలెం సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న కూడా రైట్ ఆన్సర్ని పంపించారు, అది కూడా ఉస్తాద్ భగత్ సింగ్ ఇందాకటి క్వశ్చన్కి. అండ్ తర్వాత నేను ఇంకొక ప్రశ్న అడిగాను కదా, దానికి చాలా తక్కువ వచ్చినాయి, నిన్ను కోరి ట్యాగ్ లైన్ అనమాట. పాలెంపల్లి, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుండి కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే నిన్ను కోరి సినిమాకి లెట్స్ వెల్కమ్ లైఫ్. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. తర్వాతి క్వశ్చన్ ఏంటి అంటే మిషన్ మౌసమ్ ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ మిషన్ మౌసమ్? దీని ఆన్సర్ని గెస్ చేయండి 8662488114. ఈ నంబర్కి ఆన్సర్ని మీ పేరుని పంపించండి. మిషన్ మౌసమ్ ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఓకేనా, అది ప్రశ్న. మరి ఆన్సర్ తెలిస్తే పంపించేసేయండి. ఇంకో వానపాట వేసుకుందాం. జమదగ్ని చిత్రం నుంచి కొంచెం వెనక్కి వెళ్ళి ఓల్డ్ సాంగ్ వేస్తున్నాను, బట్ సూపర్ హిట్ సాంగ్ ఇది. మనో ఎస్ జానకి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ ఇది, సాహితి రాసిన పాట. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

3:44:21 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ లో. చూద్దాం మెసేజెస్ ఎవరెవరు పంపించారు ఏంటి అనేది ప్రశ్న ఇంకొకసారి రిపీట్ చేస్తాను. మిషన్ మౌసం ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అనేది ప్రశ్న. సో ఆ మినిస్ట్రీ ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది అని అడిగాను కదా. చూద్దాం ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ నిందాకటి ప్రశ్నకి వెల్కమ్ లైఫా ఓకే నిన్ను కోరి ఇది పంపించారనమాట రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు ఫస్ట్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ వర్షం పాటలతో ఫుల్గా తడిసిపోయాం అయినా కూడా వర్షంలో డాన్స్ చేయడం మాత్రం ఆపలేదు అంటూ మెసేజ్ చేశారు. ఎనీవే నెక్స్ట్ మెసేజ్ కర్నూలు ముజఫర్నగర్ నుండి అనురాధ, మదన్ కుమార్, తులసి, రాఘవేంద్ర, వెన్నెలవల్లి, రామకార్తీక మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్.

అండ్ శాంతినగర్ నుండి ఓకే ఒకడు రైట్ ఆన్సర్, రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్, అండ్ పాలెంపల్లి ఆలకట్ట నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్, అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్, భాస్కర్ పెడ నుండి రైట్ ఆన్సర్, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుండి రైట్ ఆన్సర్, అండ్ సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్, అండ్ నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్నం వెంకటేశం హేమలత రైట్ ఆన్సర్, అండ్ పాపినేపాలెం సూర్యనారాయణ సిద్దయ్య ఆదరణ కూడా రైట్ ఆన్సర్, అండ్ కొంకల గ్రామం నుండి అరవింద లహరి గురు రైట్ ఆన్సర్, కనకరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానికి రైట్ ఆన్సర్, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప ముద్దనూరు కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ రామళ్ళకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుండి రైట్ ఆన్సర్, అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్, అండ్ ఎరమిలి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్, అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్, గోర్లఖాన్ విలేజ్ పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు, అండ్ శశికళ వీరజ్ అండ్ వరలక్ష్మి ఫ్రమ్ నాగలదిండి ఓకే రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ ఎవరు పంపించారు అంటే సూపర్ రెయిన్ సాంగ్స్ అంటూ మెసేజ్ చేశారు తణుకు చీమల పాడునా ఓకే జ్యోతుల రాజారావు పుణ్యవతి మెసేజ్ చేశారు, అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల టీ టైం అవుతుందా ఓకే థ్యాంక్ యూ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు, అండ్ షబానా షాను సనా పెద్దగూడెం విలేజ్ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు, అండ్ నల్గొండ జిల్లా దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్, రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్, చాలా మందికి ఈ విషయం తెలియదు అంటూ మెసేజ్ చేశారనమాట, రేడియో మిత్రులకు శుభదినం అంటూ జవాబు పంపించారు కోట శ్రీమన్నారాయణమూర్తి సుజాత సాయి ప్రీతం భవానీపురం విజయవాడ నుండి రైట్ ఆన్సర్, అండ్ శ్రీధర్ రావు శాంతి ఎస్టేట్ ఆదోన్ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు, అండ్ షరీఫ్ గన్నవరం భద్రాచలం ఏరియా నుండి గన్నవరం గ్రామం భద్రాచలం ఏరియా అంటూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, డి సూరిబాబు కళ్యాణి కామేశ్వరిపేట విలేజ్ నుండి రైట్ ఆన్సర్, అండ్ హాయ్ మ్యామ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, బట్ ఆన్సర్ ఏదండి ఓకే కామర్తి శంకర్ రాజోల్ నుండి నిన్ను కోరికి ట్యాగ్ లేని అడిగాను నేను ఓకేనా అది కూడా పంపించు, అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ ని పంపించారు, ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే మిషన్ మౌసం ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అని అడిగాను కదా భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ అనమాట మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఇస్ ద రైట్ ఆన్సర్, సో చాలా మంది రైట్ ఆన్సర్స్ అయితే పంపించారు, మరి లాస్ట్గా చివరిగా ఒక ప్రశ్న అడుగుతాను ఇది కూడా ఆన్సర్ చేసేస్తే మన సక్సెస్ఫుల్గా మనం సందడి కంప్లీట్ చేసినట్టు అవుతుంది.

సో ఎనీవే, చివరిగా కూడా నేను ఒక సినిమాకి సంబంధించిన ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు తెలిస్తే చాలు నాకు. ఆ హీరో ఎవరు అనేది గెస్ చేయండి. 8662488114 ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. విషయం ఏంటి అంటే ఒక యాక్టర్ చెప్తారన్నమాట ఈ డైలాగ్ని, కన్న తల్లిని గుళ్ళో దేవుణ్ణి మనమే వెళ్ళి చూడాలి, వాళ్ళు మన దగ్గరికి రావాలనుకోవడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది అని. నిజమే కదా, ఎంత మీనింగ్ఫుల్ డైలాగ్. అండ్ త్రివిక్రమ్ రాశారు అద్భుతమైన డైలాగులు, కన్న తల్లిని గుళ్ళో దేవుణ్ణి మనమే వెళ్ళి చూడాలి, వాళ్ళు మన దగ్గరికి రావాలనుకోవడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది అని చెప్పిన యాక్టర్ ఎవరు గెస్ట్ చేయండి. 8662488114 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసేయండి ఆన్సర్ని, మీ పేరుని. అండ్ ఇప్పుడైతే మీకోసం ఆఖరి పోరాటం చిత్రానికి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం ఇళయరాజా మ్యూజిక్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: కొట్టేసాం మనం. ఎవరెవరు పంపించారు ఏంటి చూద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, పెడన జోగనేంద్రరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ షరీఫ్ గన్నవరం గ్రామం భద్రాచలం ఏరియా నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అనురాధ కర్నూలు ముజఫర్ నగర్ నుండి మదన్ కుమార్, తులసి రాఘవేంద్ర, వెనెలవల్లి రామకార్తిక కూడా రైట్ ఆన్సర్. అండ్ కోట శ్రీమన్నారాయణమూర్తి, సుజాత, సాయిప్రీతం భవానీపురం నుండి రాంగ్ ఆన్సర్ని పంపించారండి, అది పవన్ కళ్యాణ్ కాదు. కొంకల్ గ్రామం నుండి అరవింద లహరి గురు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి ఎన్టీఆర్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ వై వెంకట్ రెడ్డి లక్కవరం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ జస్ట్ నౌ ఐ ట్యూన్ ద రేడియో మ్యామ్ అంట, ఆన్సర్ పవన్ కళ్యాణ్ కాదు కదా. ఇంతకీ మీ పేరు శ్రీనివాస వర్మ, బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. అండ్ పవన్ కళ్యాణ్ అంటూ రాంగ్ ఆన్సర్ శ్రీనివాస్ కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి మెసేజ్ చేశారు. కొల్లిపల్లి నుండి మౌలాలి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ రజనీకాంత్ కాకాని చంద్రశేఖర్ పద్మ భవ్య చింటూ ఆన్సర్ అన్నారు, బట్ రాంగ్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ శాంతినగర్ నుండి ఓకే ఒక్కడు రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ సుధాకర్ చౌట్కూర్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్. మలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అత్తడు మూవీలో డైలాగ్ అంటున్నారు, బట్ కాదు కదా. ఓకే, అండ్ ముజీబ్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్రీహరి గారు నటించిన అంటున్నారు. ఓకే, బట్ శ్రీహరి కాదండి, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల రాంగ్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్నం వెంకటేశం హేమలత రైట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుండి మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్. అండ్ ప్రొద్దుటూర్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూర్ కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ కొండా ప్రసాద్ నాగూరిబాయి విజయవాడ నుండి మెసేజ్ చేశారు బాలకృష్ణ అంటూ రాంగ్ ఆన్సర్. అండ్ మ్యామ్ వాన బాటలు సూపర్గా ఉన్నాయి, ధన్యవాదాలు అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఆర్ వీర కనకారావు వీరభద్రాపురం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి వేముల పరశురాములు పద్మ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అంకయ్య గడ్డం బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ చిరంజీవి తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ శ్రీధర్ రావు శాంతి ఎస్టేట్ ఆదోన్ నుండి మెసేజ్ చేశారు, మూవీ పేరు కరెక్ట్గా గెస్ట్ చేశారు కానీ యాక్టర్ రాంగ్ అండి, తరుణ్ కాదు. అండ్ మంగళగిరి నుండి దామర్ల చినమస్థాన్ రావు, పెదమస్థాన్ రావు ఇందాక మెసేజ్ పెట్టారా అండి మీరు? ఓకే, బట్ నాకు నెట్వర్క్ వల్ల ఏమైనా స్లోగా వచ్చిండొచ్చు, బట్ భూ విజ్ఞాన శాఖ అని మెసేజ్ చేశారు మీరు. ఎనీవే రైట్ ఆన్సర్. అండ్ ఇప్పుడు పంపించింది రైట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ మిర్చి సినిమాలో ప్రభాస్ అనుకుంటున్నానంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రాంగ్ ఆన్సర్. అండ్ సంధ్య అండ్ ప్రతీక్ నాగల దిన్నే ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. ఇంకా మెసేజెస్ ఉన్నాయి, అవి కూడా మనం చూద్దాం. బట్ స్టూడియోలో క్లాక్ 4 గంటలకు దగ్గరగా ఉంది కాబట్టి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి. న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మళ్ళీ మనం సందడిలో మెసేజెస్ చూసేద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

విద్యుభారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణం. బెంగళూరులో జరుగుతున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వార్షికోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సాయంత్రం పాల్గొంటారు. అక్కడ ధ్యాన కేంద్రాన్ని సందర్శిస్తారు. వ్యవస్థాపకులైన శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ నేతృత్వంలో నిర్వహించే వరల్డ్ మెడిటేట్స్ విత్ గురుదేవ్ ఫర్ గ్లోబల్ పీస్ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. అనంతరం ఈ రాత్రికి ఉండవల్లి చేరుకుంటారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. అచంచల దేశభక్తి, నిజాయితీ, నిబద్దతలతో ప్రజల కోసమే జీవించారు.

చిన్న మహనీయులు టంగుటూరి ప్రకాశం పంతులని పోస్ట్ చేశారు. టంగుటూరి ప్రకాశం పంతుల త్యాగాన్ని పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రాభివృద్దికి కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోర్ల శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఆయన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆన్లైన్ ఫార్మసీలు ఈ ఫార్మసీ అమ్మకాలను వ్యతిరేకిస్తూ ఫార్మసీ వ్యాపారుల సంఘాల పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా ఔషధ దుకాణాల బంద్ కొనసాగుతోంది. పత్తి ధర స్థిరత్వానికి 11% దిగుమతి సుంకం రద్దు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కేర్ రామ్మోహన్ నాయుడు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కోరారు. ఆయన నిన్న ఢిల్లీలో పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలతో కలిసి పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు. భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కు వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 31వ తేదీ ఆదివారం ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసులోని మాట కార్యక్రమం మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ సూచనలను 1800117100 టోల్ ఫ్రీ నంబర్కు గానీ, మై జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్కు గానీ లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. తమిళనాడులోని అరక్కోణం యార్డులో సాంకేతిక పనుల కారణంగా పలు ఎక్స్ప్రెస్ రైళ్లను జూన్ 9 నుండి జూన్ 21 వరకు దారి మళ్లించినట్లు దక్షిణ రైల్వే ప్రకటన విడుదల చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

4 hours 3 minutes 18 seconds లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సండే సందడిలో. ఇంకా కొన్ని పెండింగ్ మెసేజెస్ ఉన్నాయి, అవి కూడా చెప్తా ఉన్నాను కదా. ఎవరు పంపించారు అంటే జయం బాషా ఫ్యామిలీ కర్నూలు నుండి మెసేజ్ చేశారు. మహేష్ బాబు అంటున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాలెంపొలియ ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు, బట్ ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ షబానా షాను సానా పెద్దగూడెం విలేజ్ నుండి మెసేజ్ చేశారు, వనపర్తి డిస్ట్రిక్ట్, తరుణ్ హీరో ఓకే, బట్ ఆ డైలాగ్ చెప్పింది ఎవరు అనేది మూవీ కూడా కరెక్ట్గా గెస్ట్ చేశారు మీరు. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీముని పాడు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ లాస్ట్ క్వశ్చన్గా ఆన్సర్ అంటూ తల్లి పాదాల చెంత స్వర్గం కూడా ఉంది మేడం, రామలకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. అండ్ రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, ఈరోజు అత్యధిక ఎండలో వానపాటలు వినిపించడం హర్షణీయం అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శతమానం భవతి కాదండి, కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుండి, రాంగ్ ఆన్సర్. అండ్ మా పిల్లలు రేడియోలో వాళ్ళ నేమ్స్ విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు జ్యోతి గారు, కూచిపూడి డాన్సర్స్ మ్యామ్ వాళ్ళు, కాబట్టి వాళ్ళకి ఒక మంచి సాంగ్ ప్లే చేయగలరు అంటున్నారు. బట్ సాంగ్ రిక్వెస్ట్ అయితే ఇప్పుడు లేదండి, సాంగ్ రిక్వెస్ట్ ఉన్నప్పుడు డెఫినెట్గా ప్లే చేస్తాను నేను. కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక, వెనలవల్లి, మదన కుమార్, అనురాధ, తులసి రాఘవేంద్ర మెసేజ్ చేశారు. అండ్ ఐలవరం నుండి డోకుపర్తి గోపాలరావు ఎన్టీఆర్ అంటున్నారు, కాదండి రాంగ్ ఆన్సర్. అండ్ ఈ సూరిబాబు వైఫ్ కళ్యాణి కామేశ్వరపేట విలేజ్ శ్రీకాకుళం నుండి మెసేజ్ చేశారు. ప్రోగ్రామ్ అయ్యాక గరం గరం చాయ్ తాగ, అంతే కదా మరి, ప్రోగ్రాంలో తాగలేం కదా. ఎనీవే రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్. ఎంత కన్సర్న్ ఉందండి, చక్కగా టీ తాగమని చెప్తున్నారు నాకు. అండ్ సందరే సందడి 6 వర్షం పాటలు 6 ప్రశ్నలతో సక్సెస్ఫుల్గా సాగింది మేడం ప్రోగ్రామ్, మొత్తానికి అదిరింది అంటూ బెడని జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్ సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుండి భద్ర మూవీ అంటున్నారు, కాదండి అది రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి ఈరోజు షో అద్భుతంగా ఉంది అంటూ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్ని పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్ని వినిపించిన పాటలు అన్నీ కూడా సూపర్ ఉన్నాయి మేడం, రైట్ ఆన్సర్.

అవసరమైతే ఇది అనుకుంటున్నాం అంటూ ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల రంగారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. అండ్ మీరు అకాల వర్షం కురిపించారు, మా ఇంటి గవాసులు కిటికీలు వేయకపోవటం వల్ల ఇంట్లో వస్తువులు తడిచిపోయాయి అంటూ శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. మీరు మరీను, నేనే వర్షం అంటే మీరు ఇంకా ఇదిగా ఉన్నారు. కామర్తి శంకర్ రాజోల్ నుండి మెసేజ్ చేశారు. అండ్ జిలానీ తిప్పనపల్లి నుండి రాజశేఖర్ అంటున్నారు, కాదండి రాంగ్ ఆన్సర్. అండ్ నేను నన్ను కూడా కాదు, మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి నుండి మెసేజ్ చేశారు. అండ్ ప్రకాష్ రాజ్ ఇస్ ద రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ బాయ్ అంటూ మెసేజ్ చేశారనమాట. సో అది మ్యాటర్. ఇందుకీ నువ్వే నువ్వే మూవీ నుంచి ప్రకాష్ రాజ్ గారు చెప్పినటువంటి పవర్ఫుల్ డైలాగ్ అనమాట. అది పవర్ఫుల్ కాదు, మీనింగ్ఫుల్, చాలా అర్థవంతమైన డైలాగ్ అది. సో అది మ్యాటర్. అండ్ మనమైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాం ఈరోజు సందడి సందడిని. మళ్ళీ మనం ఇంకొకసారి సందడి చేద్దాం. అండ్ ఇప్పుడైతే వివిధ ప్రోగ్రామ్ ఉంటుంది కదా మరి. సో సింగర్ స్పెషల్గా ఈరోజు అయితే నేను మీకోసం ఒకే సింగర్ పాడిన పాటల్లో భాగంగా ఉదిత్ నారాయణ్ గారు పాడినటువంటి పాటల్ని మీకోసం ప్లే చేయబోతున్నాను. అందులో ముందుగా ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తోంది ఖుషీ చిత్రం నుంచి. అండ్ ఉదిత్ నారాయణ్ అలాగే కవిత సుబ్రహ్మణ్యం పాడినటువంటి చంద్రబోస్ గీతం మణిశర్మ మ్యూజిక్లో వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: డాడీ చిత్రానికి ఉదిత్ నారాయణ్ చిత్ర పాడినటువంటి చంద్రబోస్ గీతం వినబోతున్నారు ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ లో.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఫోర్ అవర్స్ 28 మినిట్స్ 49 సెకండ్స్ లో ఉంది వీబీ క్లోక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. సింగర్ స్పెషల్ గా ఉదిత్ నారాయణ్ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. దేవిపుత్రుడు చిత్రానికి ఉదిత్ నారాయణ్ చిత్ర పాడినటువంటి జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గీతం ఇది. మణిశర్మ మ్యూజిక్ లో

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఒక మధురమైన స్వరం 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

4:35 లో ఉంది వీబీ క్లాక్. గౌతమి పుత్ర శాతకర్ణి. ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ్, శ్రేయ ఘోషాల్ పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వినబోతున్నారు.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

4 hours 39 minutes లో ఉంది వీబీ క్లాక్. మరి ఇప్పుడైతే మీకోసం ఇడియట్ చిత్రానికి ఉదిత్ నారాయణ్, కౌసల్య పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.1.

ఈనాటి వివిధలో వినబోతున్న చివరి పాట లాహిరి లాహిరి లాహిరిలో. ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ్ చిత్ర పాడినటువంటి అంకిత గీతం. అండ్ ఎంఎం కీరవాణి మ్యూజిక్లో వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరింతవరకు వివిధ కార్యక్రమంలో సింగర్ స్పెషల్గా ఉదిత్ నారాయణ పాడినటువంటి పాటలు విన్నారు. మరి స్టూడియోలో సమయం 4:50 దగ్గరగా ఉంది కాబట్టి స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా ఉంటుంది. అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జోస్ సైనింగ్ అప్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ్ భారతి FM 101.3.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యో ఆర్జే చేతన్. మనుషుల జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ప్రతినిత్యం ఉరుకుల పరుగుల జీవితంలో అంతా యాంత్రికమైపోయింది. కేవలం డబ్బు సంపాదన, ఉద్యోగ బాధ్యతలు వంటి వాటితోనే బిజీగా మారిపోయి ఆరోగ్యం గురించి పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. శారీరక శ్రమకు దూరమవుతున్నారు. తినేది జంక్ ఫుడ్, దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తెలుసు. అయినా పూట గడపటానికి పొట్టలో వేయడంతోనే సరిపెడుతున్నారు. తిన్నది అరిగించి కరిగించే పనే ఉండటం లేదు. పనొత్తిడి, సమయాభావం వల్ల కనీస వ్యాయామానికి కూడా దూరమవుతున్నారు. ఫలితంగా అనారోగ్యానికి గురవుతున్నారు. వివిధ రుగ్మతలకు శారీరక శ్రమ లేకపోవటమే ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. కొందరు వ్యాయామశాలలకు వెళ్లే సమయాలు లేక మరికొందరు ఇంకో రోజు చేద్దాంలే అని వాయిదాలు వేస్తున్నారు. మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి, పని విధానాలతో క్యాలరీలు కరగకపోగా కొత్తగా వచ్చి చేరుతున్నాయి. దీనికోసం పెద్ద పెద్ద బరువులెత్తడం, గంటల తరబడి జిమ్లో గడపడం, కిలోమీటర్ల లెక్కన నడవటం లాంటివే కాకుండా కేవలం చిన్న చిన్న పనులతో కూడా తగ్గించుకునే ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇంటి పనులతో వ్యాయామం చేసిన దాంతో సమానమని, దీనికి తోడు మానసిక ప్రశాంతత లభించడం, తెలియకుండానే శారీరక శ్రమ పెరగడం వల్ల రెండు రకాలుగా ఉపయోగాలుంటాయి. కొన్ని చిన్న చిన్న పనులు నేను చెప్తానండి. లిఫ్ట్కి దూరంగా ఉండటంతో బిల్డింగ్స్ కానీ అపార్ట్మెంట్స్ వారు కానీ ఇంటికో ఆఫీస్కో వెళ్లాల్సి వచ్చినప్పుడు లిఫ్ట్లను ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ విధానానికి చెక్ పెట్టాలి. సాధ్యమైనంత వరకు మెట్లెక్కే ప్రయత్నం చేయాలి. కనీసం ఒకటి రెండు అంతస్తులైనా నడిచి ఎక్కాలి. 5 నిమిషాలు మెట్లెక్కేందుకు కేటాయిస్తే సుమారు 200 క్యాలరీల వరకు కరుగుతాయి. మై డియర్ ఫ్రెండ్స్, నేను చేసే ఆఫీస్లో అయితే 5 ఫ్లోర్స్ ఉన్నాయి. నేను రోజుకి ఎన్నిసార్లు ఎక్కుతానో ఎన్నిసార్లు దిగుతానో నాకే తెలియదు. కానీ మార్నింగ్ ఎంత యాక్టివ్ గా ఉంటానో ఇంటికి వెళ్లేటప్పుడు కూడా అంతే యాక్టివ్ గా ఉంటాను. రీజన్ దాట్ ఐ యూజ్ ద స్టేర్స్ బట్ నాట్ ద లిఫ్ట్. కాసేపు తోట పని చేసి చూడండి. ఇంటి పరిసరాలు, పంట పొలాల్లో ఎవరి పనులు వారే చేసుకోవటం ఉత్తమం. ఇంటిలోని గార్డెన్ లో మొక్కలను నాటడం, నాటిన మొక్కలకు నీరు పోయడం, పరిసరాలు శుభ్రం చేయటం, బాగా పెరిగిన ఆకులను, కొమ్మలను కత్తిరించటం లాంటి పనులు శరీరానికి శ్రమను కలిగిస్తాయి. రోజు 40 నిమిషాల పాటు ఈ తరహా పనులు చేస్తే సుమారు 200కు పైగా క్యాలరీలు తగ్గించొచ్చు. చెట్లు, పచ్చదనం మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంటాయి. ఇంటి పనులు కూడా చేయొచ్చు. ఖాళీ సమయాల్లో బయటకు వెళ్లే పని లేకపోతే ఇంట్లో ఉండి దుమ్ము దులపటమే పనిగా పెట్టుకోండి. రోజులో కాసేపు గదుల్లో పట్టిన బూజును శుభ్రం చేయటం వంటి పనులతో కొంత సమయం కేటాయిస్తే ప్రయోజనం ఉంటుంది.

మీ సలహాలు సూచనల కొరకై సంప్రదించవలసిన మా నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

రోజు 40 నిమిషాల పాటు ఈ తరహా పనులు చేస్తే దాదాపు 130 కేలరీల కొవ్వును కరిగించొచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇంటి పనులు చేయడం వల్ల ఇళ్లు శుభ్రం చేసుకోవడంతో పాటు ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. సైకిల్ తొక్కటం ఎక్కువ మందికి ఇష్టం. వారంలో ఒక్కరోజైనా రోడ్లపైన తొక్కేందుకు ఆసక్తి చూపాలి. ఇంటికి కాస్త

అలాంటి వాళ్ళు పీరియాడికల్ గా లేస్తూ కాస్త వాకింగ్ చేసుకుని మళ్లీ వచ్చి కూర్చొని స్పైన్ కరెక్ట్ గా ఉందా, కరెక్ట్ పోస్చర్ లో కూర్చున్నారా, మెడ ఎలా ఉంది, వంగిపోయిందా అని బాడీ పోస్చర్ కూర్చుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇంట్లో ఉదయం పూట వాకింగ్ చేసే మైదానంలో రోజూ కాసేపు స్కిప్పింగ్ చేయండి. 10 నుంచి 15 నిమిషాలు ఎగురుతూ గెంతేస్తూ స్కిప్పింగ్ చేస్తే 100కు పైగా క్యాలరీలు తగ్గుతాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. స్కిప్పింగ్ వల్ల ఒక ఆట ఆడినట్లు అనిపించడంతో పాటు ఆరోగ్యం కూడా లభించడం విశేషం. మంచి ఎంథూజియాస్టిక్ మ్యూజిక్ వినగానే కాళ్లు చేతులు వాటంతట అవే కదులుతుంటాయి. ఇష్టమైన పాటలను వింటూ వాటికి అనుగుణంగా కాసేపు నృత్యం చేస్తే చాలు, చెమట చిందించడంతో పాటు కొవ్వు కరిగే అవకాశం ఉంది. 20 నిమిషాల పాటు డాన్స్ చేస్తే 100 నుంచి 120 వరకు క్యాలరీలు తగ్గించుకోవచ్చు. డాన్స్ చేయడం వల్ల డాన్స్ చేశామనే తృప్తితో పాటు మానసిక ఆనందంతో పాటు క్యాలరీలు కూడా తగ్గుతాయి. వెల్, విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ హెల్త్ అండ్ హౌ నాట్ టు సిట్ ఆల్ ద టైమ్, మీరు నించొని కూడా చాలా పనులు చేసుకోవచ్చండి. కాసేపైనా ఎవ్రీ డే మీరు నించోవడం అలవాటు చేసుకోవడం, ప్రతి ఒక్కరికి కూర్చోడం అలవాటైపోయింది కదా. సో డియర్ ఫ్రెండ్స్, చూస్ టు స్టాండ్ అట్ వర్క్. With this lovely health tips, this is Chetan signing off for today. I'll get back to you in our next segment. Till then, bye.

మీ సలహాలు సూచనల కొరకై సంప్రదించవలసిన మా నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
0: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా అధికారులు తరచుగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ముందుకు సాగాల్సి ఉంటుందని భారత రాష్టపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. ఢిల్లీ రాష్టపతి భవన్లో 2024 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారుల బృందం ఆమెను ఈరోజు కలిసిన సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యానించారు. బెంగళూరులో జరుగుతున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వార్షికోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సాయంత్రం పాల్గొంటారు. అక్కడ ధ్యాన కేంద్రాన్ని సందర్శిస్తారు. వ్యవస్థాపకులైన శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ నేతృత్వంలో నిర్వహించే వరల్డ్ మెడిటేట్స్ విత్ గురుదేవ్ ఫర్ గ్లోబల్ పీస్ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. అనంతరం ఈ రాత్రికి ఉండవల్లి చేరుకుంటారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు నివాళులర్పించారు. తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన వ్యక్తి ప్రకాశం పంతులని, ఆయన ధైర్య సాహసాలకు, ప్రజాసేవకు, దేశభక్తికి ప్రతీకగా నిలిచారని పోస్ట్ చేశారు. రేషన్ పంపిణీకి సంబంధించి గుజరాత్లోని కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న సెంటర్

సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ సీబీడీసీ విధానాన్ని త్వరలో రాష్ట్రంలోని విజయవాడ విశాఖపట్నం నగరాల్లో అమల్లోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆయన నిన్న ఢిల్లీలో కేంద్ర ఆహార ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో పాటు వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో సమావేశమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. గ్రామ పట్టణ ప్రాంతాలు పరిశుభ్రతతో ఉంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని పశ్చిమగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. భీమవరం మండలం గొల్లవాణి తిప్పలో ఈ రోజు నిర్వహించిన స్వచ్ఛపదం కార్యక్రమంలో ఆయన స్వయంగా పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొని చెత్తను తొలగించారు. రాష్ట్రాన్ని ఉద్యాన హబ్గా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా సమీకృత ఉద్యాన అభివృద్ది ప్రణాళికకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా 10 జిల్లాల్లో ప్రధాన ప్రాజెక్టుల నుంచి గ్రామాల్లో చెరువుల వరకు అన్ని అభివృద్ది చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: భారతి ఎఫ్ఎం 101.3 ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి.
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ
1: కోట్లాది గుండెల చప్పుడుగా
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి.
1: సమాచారాన్ని అందించడమే కాదు
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
1: 9 దశాబ్దాల విశ్వసనీయత,
0: 90 ఏళ్ల అనుబంధం,
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం,
1: వినోదం,
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది.
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి. వినండి,
0: ఆస్వాదించండి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఆకాశవాణి విజయవాడ. స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 టు 2026. ఇట్స్ ఎ సిక్సర్. ఆకాశవాణి 90 ఇయర్స్. నాట్ అవుట్, నాట్ అవుట్, నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ. కృష్ణమ్మ సాక్షిగా. స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: అందరికీ శుభ సాయంత్రం. మీరు వింటున్నారు విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు అండ్ మనమైతే ఉన్నాం గీత్ కథా చల్లో. మరి గీత్ కథా చల్లో మంచి మంచి పాటలతో నేనైతే రెడీగా ఉన్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే నేను రెడీగా ఉన్నాను. వింటుండండి విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు, అండ్ మనం నెక్స్ట్ వినబోతున్న పాట ఏజెంట్ వినోద్ భూమి నుంచి. వింటూ ఉండండి.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

వివిధారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ఇటీవలి సంవత్సరాల్లో భారత్ ఇటలీ సంబంధాలు అపూర్వమైన వేగంతో విస్తరించి ఇప్పుడు ఒక కీలక దశకు చేరుకున్నాయి. భారత ఇటలీ ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ జార్జియా మెలోని సంయుక్తంగా రాసిన ఒక వ్యాసంలో స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, భవిష్యత్తు పట్ల ఉమ్మడి దార్శనికత వంటి విలువలతో కూడిన ఒక ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఇరుదేశాల మధ్య సంబంధాలు సౌహార్దపూర్వక స్నేహం నుండి పరిణామం చెందాయని ఉద్ఘాటించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం ఇటలీలో పర్యటిస్తున్నారు. బెంగళూరులో జరుగుతున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వార్షికోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సాయంత్రం పాల్గొంటారు. అక్కడ ధ్యాన కేంద్రాన్ని సందర్శిస్తారు. వ్యవస్థాపకులైన శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ నేతృత్వంలో నిర్వహించే వరల్డ్ మెడిటేట్స్ విత్ గురూజీ ఫర్ గ్లోబల్ పీస్ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. అనంతరం ఈ రాత్రికి ఉండవల్లి చేరుకుంటారు. రాష్టంలో నిర్మాణంలో ఉన్న ఎంఎస్ఎంఈ పార్కులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. వాటిపై మంగళగిరిలోని ఏపీఐఐసి కార్యాలయంలో మంత్రి నిన్న సమీక్షించారు. భక్తులకు మెరుగైన సేవలు అందించి ఎక్కువ మంది సంతృప్తి వ్యక్తం చేస్తున్న రాష్టంలోని 7 ప్రధాన ఆలయాల్లో 73.8% సంతృప్తి స్థాయితో ద్వారకా తిరుమల ముందు వరుసలో ఉండగా శ్రీశైల ఆలయం చివరి స్థానంలో నిలిచిందని అధికారులు తెలిపారు. భక్తులకు వేగంగా దర్శనాలు కలిగేలా చూడడం, నాణ్యమైన అన్నప్రసాదం సరఫరా, పారిశుద్ధ్యం, తాగునీరు, ఇతర వసతుల కల్పనలో 6 నెలలుగా భక్తుల నుండి అభిప్రాయాలు తీసుకుని దాని ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్లు వారు పేర్కొన్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈరోజు ఎండలు, వడగాల్పుల ఉధృతి కొనసాగుతోంది. 11 జిల్లాల్లో 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదైనట్లు, వచ్చే 4 రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరగనుందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ నెల 31వ తేదీ ఆదివారం ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే ప్రధానమంత్రి

నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలను 1800117 టోల్ ఫ్రీ నంబర్ కు స్వర సందేశాల రూపంలో పంపవచ్చు. అదేవిధంగా మై జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్ కు లేదా 1922 నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వచ్చే సంక్షిప్త సందేశాల లింక్ ద్వారా ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. రక్షణ రంగ దిగ్గజ సంస్థ భారత్ ఫోర్జ్ లిమిటెడ్ దేశంలో మొదటి ప్రైవేట్ రంగ మెరైన్ గ్యాస్ టర్బైన్ మరమ్మత్తు ఓవర్హాల్ స్వదేశీ అభివృద్ది కాంప్లెక్స్ ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని అధికారులు తెలిపారు. విశాఖపట్నంలో 80 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును అభివృద్ది చేయనుంది అని పేర్కొన్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్, ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
2: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు. అండ్ మరి మనం అయితే కృష్ణా తీరంలో ఉన్నాం. జీవితంలో గెలవాలంటే శక్తి ఒక్కటే సరిపోదు, ధైర్యం, క్రమశిక్షణ, కష్టపడే తత్వం, ఓటమిని జయించే మనస్తత్వం కూడా ఉండాలి. అలాంటి లక్షణాలతో భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన యువ క్రీడాకారిణి నిఖితా చరణ్. ఆమె కథ ప్రతి యువతికి, ప్రతి విద్యార్థికి గర్వకారణంగా నిలిచిన కథ. కళలు కనేవారు చాలామంది ఉంటారు, కానీ వాటి కోసం పోరాడి గెలిచిన వారు చరిత్ర సృష్టిస్తారు. చిన్న వయసులోనే ఆమె తన లక్ష్యాన్ని నిర్ణయించుకుంది, సాధారణ జీవితం గడపకుండా ప్రత్యేకంగా నిలవాలని. అదే ఆలోచనతో ఆమె ఛాంపియన్గా మార్చింది. మరి ఆవిడ కథ ఏంటో తెలుసుకుందాం. వింటుండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: కాలనీ
1: అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యగారు .gov.in.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలల్లో 100% ప్రవేశాలపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలని మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. ప్రజా ఆరోగ్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్కు ఉజ్వల భవిష్యత్ ఉందని మంత్రి కొందల దుర్గేష్ అన్నారు. రాయలసీమలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదయ్యే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వివరాలు. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా నిలుపుతామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామన్నారు. విద్యా వ్యవస్థలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో పనిచేసే అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త ఏపీసీలు డీఈఓలతో రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. 100% ఎన్రోల్మెంట్పై అధికారులు దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో మారుతున్న ఆధునిక సాంకేతికత, అత్యుత్తమ గ్లోబల్ బోధనా పద్ధతులపై క్షేత్రస్థాయి

0: అధ్యయనం కోసం రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా విదేశాలకు పంపిస్తున్నామని ఆయన వెల్లడించారు. విదేశీ పర్యటనలో భాగంగా అక్కడ వారు నిశితంగా గమనించిన అంతర్జాతీయ స్థాయి బోధనా నైపుణ్యాలను, వినూత్న విద్యా పద్ధతులను తిరిగి వచ్చి మన రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో సమర్థవంతంగా అమలు చేస్తారని తెలిపారు. పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాల కోసం స్టార్ రేటింగ్ను ప్రవేశపెట్టాలని మంత్రి నారా లోకేష్ అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ప్రజా ఆరోగ్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. బాపట్ల జిల్లాలో ఈరోజు పర్యటించిన ఆయన చీరాల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల సముదాయంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పథకంలో భాగంగా 23.75 కోట్ల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న అత్యాధునిక క్రిటికల్ కేర్ ఐసీయు విభాగం నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సర కాలంలోనే 15వ ఆర్థిక సంఘం నిధులు, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ పథకాల కింద 1,200 కోట్ల రూపాయలతో 4,500 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర నిర్మాణాలను పూర్తి చేసిందన్నారు. ఒక్క బాపట్ల జిల్లాలోని 234 ఆరోగ్య మందిరాల నిర్మాణాలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది అనడానికి అవుట్ పేషెంట్ ఓపీ సేవలే తార్కాణమని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొంటూ,
1: ఈ గ్రామీణ ప్రాంతాల్లో కానీ క్రిటికల్ కేర్ బ్లాక్ కానీ 37 కోట్లు చీరాల నియోజకవర్గానికి మంజూరు చేయడం జరిగింది. ఇది కాకుండా ఆసుపత్రులు కూడా సేవలు పెరిగాయడానికి పెరిగిన ఓపీ సర్వీసులే ఒక తార్కాణం. మందుల లభ్యత, అదేవిధంగా ఎక్విప్మెంట్ సమకూర్చడం, ముఖ్యంగా పెద్ద ఎత్తున చేపట్టిన నియామకాల కారణంగా 8,600 ఉద్యోగాలను కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా చేపట్టిన నియామకాలలో ఇవాళ ఖాళీలు కూడా ఎక్కడా లేని నేపథ్యం కూడా చూస్తున్నాం. అక్కడక్కడ ఉన్న ఖాళీలను కూడా ఎక్కడికి అప్పుడు గుర్తించి వాటిని నియమించి ఒక నాణ్యమైన సేవల్ని అందించే దిశగా కూడా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది.
0: స్వచ్ఛ భారత్ 2.0 కార్యక్రమాల అమలు తీరుపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ స్థాయి సదస్సుకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ హాజరయ్యారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఇతర రాష్ట్రాల మున్సిపల్ శాఖ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. మంత్రి నారాయణతో పాటు మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి తదితరులు ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొన్నారు. రాష్ట్రంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను అమలు చేస్తున్న విధానాలను మంత్రి నారాయణ సదస్సులో వివరించారు. అదేవిధంగా ఘన ద్రవ్య వ్యర్థాల నిర్వహణకు చేపట్టిన చర్యలను, రాష్ట్రాన్ని డంపింగ్ యార్డ్ రహితంగా మార్చేలా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పుతున్న విధానాన్ని కూడా సదస్సులో పాల్గొన్న వారికి విశదీకరించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రైతులకు అందాల్సిన ఎరువులను అక్రమంగా పక్కదారి పట్టించడం, వ్యవసాయేతర అవసరాలకు వినియోగించడం, ఇతర ప్రాంతాలకు తరలింపు వంటి వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులకు సరైన సమయంలో ఎరువులు అందకుండా కొరత సృష్టించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఎరువులను అక్రమంగా నిల్వ చేయటం, ఇతర ప్రాంతాలకు తరలించకుండా నిలువరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల డీలర్లు, గోదాములు, రవాణా కేంద్రాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బ్లాక్ మార్కెట్, అనధికార విక్రయాలు, పరిశ్రమలకు ఇతర అవసరాలకు ఎరువుల మళ్లింపుపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఒక పత్రికా ప్రకటనలో సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కొప్పోలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో సతీ సమేతంగా ఈరోజు పాల్గొన్నారు. జాతర సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు, అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. కుప్పం పర్యటన ముగించుకుని బెంగళూరుకు వెళ్లిన ముఖ్యమంత్రి అక్కడ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. పర్యాటక రంగంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలనే ఉద్దేశంతో హాలిడే టూరిజంకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని ఆ శాఖ మంత్రి కొందుల దుర్గేష్ తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో పర్యాటక అభివృద్ధిపై మంత్రి కొందుల దుర్గేష్ ఈరోజు సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో విదేశీ పర్యాటక యాత్రలకు బదులుగా దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమాన్ని ఏడాది పాటు నిర్వహించనున్నామని ప్రకటించారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కరూ తమ సహకారం అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. డెస్టినేషన్ వెడ్డింగ్లను మన రాష్ట్రంలోనే నిర్వహించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో గండికోట, అరకు వ్యాలీ, విశాఖపట్నం, కోనసీమ ఇలా ఎన్నో ప్రకృతి అందాలతో అలరారే ప్రాంతాలు ఉన్నాయని మంత్రి గుర్తు చేస్తూ,
2: గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి ఆ గండికోట కానివ్వండి, విశాఖపట్నంలో ఉన్నటువంటి సుందరమైనటువంటి ప్రకృతి సౌందర్యం కానివ్వండి, అమరావతి, తిరుపతి, కోనసీమ ప్రాంతం, గోదావరి, కృష్ణ, పెన్నా ప్రాంతాలు పర్యాటకానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను అభివృద్ధి చేయడంతో పాటు ఇతరత్ర ముఖ్యమైనటువంటి అంశం డెస్టినేషన్ వెడ్డింగ్స్. అదే విధంగా మరో పక్కన మైస్ స్టేక్ హోల్డర్స్ అందరూ కలిసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే రాబోయే రోజుల్లో బయటికి వెళ్లేటువంటి పర్యాటకులు తగ్గి మనకు వచ్చేటువంటి పర్యాటకులు పెరుగుతారనేటువంటిది ఒక ఆలోచన.
0: ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి లక్షద్వీప్, ఉత్తర కేరళం, దక్షిణ అంతర్గత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారులు తెలియజేశారు. మరోవైపు ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో రేపు వడగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. అదేవిధంగా రాయలసీమలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదయ్యే అవకాశం ఉందని తెలియజేశారు. ఉపాధి నిమిత్తం గల్ఫ్ మొదలైన విదేశీ ప్రాంతాలకు వెళ్లే కార్మికుల సంక్షేమం కోసం ఒక సమగ్రమైన ఎన్ఆర్ఐ విధానాన్ని రూపొందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి ఎన్ఆర్ఐ సలహా కమిటీని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న ఉత్తమ ఎన్ఆర్ఐ పద్ధతులు, సంక్షేమ కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు ఆ కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఈ క్రమంలోనే ప్రవాసాంధ్రుల సాధికారిత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో తాడేపల్లిలోని ఏపీ ఎన్ఆర్టీ భవనంలో కమిటీ సభ్యులు ఈరోజు సమావేశమయ్యారు. విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికుల సమస్యలు, మోసపూరిత ఏజెంట్లపై తీసుకుంటున్న చట్టపరమైన చర్యల గురించి మంత్రితో పాటు ఏపీ ఎన్ఆర్టీ అధికారులను కమిటీ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలల్లో 100% ప్రవేశాలపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలని మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. ప్రజారోగ్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్కు ఉజ్వల భవిష్యత్ ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాయలసీమలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదయ్యే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభాగ FM
0: 101.3.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 107.3. నేను మీ ఆర్చే రఘు, అండ్ మనమైతే ఉన్నాం కృష్ణా తీరంలో. మరి కృష్ణా తీరంలో మనమైతే నిఖితా జరీన్ గురించి మాట్లాడుకుంటున్నాం. తెలంగాణలో జన్మించిన నిఖితా జరీన్ చిన్నప్పటి నుంచే క్రీడలపై ఆసక్తి చూపింది. సాధారణంగా అమ్మాయిలు బాక్సింగ్ వైపు రావడం చాలా అరుదు, ఎందుకంటే ఇది కఠినమైన ఆట. శరీర బలం మాత్రమే కాదు, మానసిక ధైర్యం కూడా అవసరం. అయినా ఆమె భయపడలేదు. నేను కూడా గెలవగలను అని నమ్మకంతో రింగులోకి అడుగుపెట్టింది. అదే ఆమె జీవితాన్ని మార్చిన మొదటి నిర్ణయం. కుటుంబం కూడా ఆమెకి ప్రోత్సాహం ఇచ్చింది. చిన్నప్పటి నుంచే కోచ్లు ఆమె ప్రతిభను గుర్తించారు. ప్రతిరోజు కొత్త ఉత్సాహంతో సాధన మొదలుపెట్టేది. మరి ఇంకా మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీగా ఉంది, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 107.3.

0: యాక్షన్ క్లాసిక్ కల్ట్ క్లాసిక్ మెలోడ్రామా
1: సెంటిమెంట్ కామెడీ మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్
0: క్వాలిటీ క్రియేటివిటీ టెక్నాలజీల మేళవి
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: కూడా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3.
3: మీరు వింటున్నారు విద్వారిత 101.3. నేను మీ ఆచే రఘు. మనమైతే నిఖితా చర్యన్ గురించి మాట్లాడుకుంటున్నాం. విజయం కోసం అవి ఎన్నో త్యాగాలు చేసింది. ఉదయం లేవగానే సాధన, గంటల కొద్ది వ్యాయామం, ఆహార నియమాలు, ఫిట్నెస్పై పూర్తి శ్రద్ధ, ఇవన్నీ ఆమె రోజువారి జీవితంలో భాగమయ్యాయి. ఇతరులు విశ్రాంతి తీసుకున్న సమయంలో కూడా ఆమె కష్టపడేది. ప్రతి పంచ్ వెనక చెమట చిందించిందనమాట. ప్రతి విజయానికి వెనక ఎన్నో రోజుల శ్రమ ఉంది. అందుకే విజయం వచ్చినప్పుడు అది మరింత విలువైనదిగా మారింది. అలసటి వచ్చినా ఆమె ఆగేది కాదు. తన లక్ష్యం గుర్తు చేసుకుని మళ్ళీ ప్రయత్నించేది. క్రమశిక్షణే తన బలమని నిరూపించుకుంది. మరి ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీగా ఉంది, వింటూ ఉండండి విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఎస్, మీరు వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చరకు. విజయం మార్గం ఎప్పుడూ సులభం కాదు. నిఖితా జీవితంలో కూడా ఓటములు వచ్చాయి, కొన్నిసార్లు అవకాశాలు కూడా చేచారాయి, గాయాలు నిరాశలు విమర్శలు కూడా ఎదురయ్యాయి. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు, ప్రతి ఓటమిని ఒక పాఠంగా తీసుకుంది, మరింత పట్టుదలతో తిరిగి సాధన చేసింది. పడిపోవడం తప్పు కాదు, లేవకుండా ఉండడమే తప్పు అని ఆమె నిరూపించింది. ఎన్నోసార్లు తాను మళ్ళీ నిరూపించుకోవాల్సి వచ్చింది, విమర్శలకు సమాధానం మాటలతో కాదు విజయాలతో చెప్పింది. అదే ఆమె గొప్పతనం. మరి ఇంకా మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. అంటే స్టే ట్యూన్ విత్ భారత్ ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: మీరు వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే రఘు. మరి నిఖితా జరీన్ గురించి తెలుసుకున్నాం కదా. నిఖితా జరీన్ జీవితం మనకు చెప్పే సందేశం ఒకటే, అమ్మాయిలు ఏ రంగంలో అయినా గెలవగలరు. అవసరమైనది నమ్మకం, కష్టపడే తత్వం, లక్ష్యంపై ఫోకస్. మీ కలలు ఎంత పెద్దవైనా భయపడకండి. పరిస్థితులు ఎలా ఉన్నా ప్రయత్నించడం ఆపకండి. ఈరోజు మీరు చేసే శ్రమ రేపటి గెలుపు అవుతుంది. నిఖితా జరీన్ అందుకు నిలువెత్తు ఉదాహరణ. ప్రతి ఇంట్లో ఇలాంటి కలలు కనేవారు ఉండాలి. ప్రతి అమ్మాయి తనపై నమ్మకం పెంచుకోవాలి. ధైర్యంగా ముందడుగు వేస్తే విజయమే ఎదురుంటుంది. అందుకే జీవితం మీ ముందుకు సవాళ్లు విసిరినప్పుడు భయపడకండి. నిఖితా జరీన్లా ప్రతి ఎదురు దెబ్బను ధైర్యంగా ఎత్తుక్కుని మీ కలల గమ్యం వైపు ముందుకు సాగండి. ఎందుకంటే మీ పట్టుదలే మీ అసలైన విజయం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: 90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం మన అందరి ఆకాశవాణి.

0: విద్యుద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. భారత్ ఇటలీ దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా ఇరు దేశాల ప్రధానులు నరేంద్ర మోదీ, జార్జియా మెలోనీలు ఈరోజు రోమ్ నగరంలో చర్చలు జరిపారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక స్థాయికి పెంచినట్లు ఇరువురు నేతలు చర్చల అనంతరం జరిగిన ఉమ్మడి మీడియా సమావేశంలో తెలిపారు. రాబోయే నీటి యూజీ పునఃపరీక్షను సురక్షితంగా పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఈరోజు ఢిల్లీలో ఆయన కేంద్ర భద్రతా సంస్థలతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ నెల 3వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ పరీక్షను పేపర్ లీక్ వివాదం కారణంగా రద్దు చేసి రీ ఎగ్జామినేషన్ జూన్ 21న నిర్వహిస్తున్న విషయం శ్రోతలకు తెలిసింది. బెంగళూరులో జరుగుతున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వార్షికోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సంస్థ వ్యవస్థాపకులైన శ్రీ శ్రీ రవిశంకర్ గురుజీ నేతృత్వంలో నిర్వహించే వరల్డ్ మెడిటేట్స్ విత్ గురుదేవ్ ఫర్ గ్లోబల్ పీస్ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. అనంతరం ఈ రాత్రికి ఉండవల్లి చేరుకుంటారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలోని ప్రజల నుంచి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డొల్ల శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఈరోజు టంగుటూరులో వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గల్ఫ్ వలసదారులు, విదేశీ కార్మికుల సంక్షేమమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి ఎన్ఆర్ఏ సలహా కమిటీ సభ్యులు ఈరోజు గుంటూరు జిల్లా తాడేపల్లిలో మంత్రితో సమావేశమయ్యారు. ఐపీఎల్ 2026 క్రికెట్ పోటీల్లో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఈ రాత్రి 7:30 మ్యాచ్ జరగనుంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈరోజు ఎండలు, వడగాల్పుల ఉధృతి కొనసాగింది. 11 జిల్లాల్లో 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఈరోజు అత్యధికంగా 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కృష్ణా జిల్లా కంకిపాడు, మార్కాపురం జిల్లా నందనమారలలో 46.1 డిగ్రీ సెల్సియస్, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. జనాభా గణన కార్యక్రమాన్ని సజావుగా పూర్తి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి

గాలికెదురు లేదు, కడలికంతు లేదు. అలుపెరుగని, సొగసు తరగని, పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట, మీ వెంట, మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయవ్వన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
3: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి, సమాజాన్ని ప్రగతి శిఖరాలకు తీసుకెళ్లడానికి ఐఏఎస్ అధికారులు కృషి చేయాలని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. పరీక్షా విధానంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశించారు. ఎబోలా వ్యాధి వ్యాప్తిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి అని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ, స్వచ్ఛమైన ఇంధనం కీలక వ్యూహాత్మక భాగస్వామ్యాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇరువురు నేతలు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా చర్చించారు. అలాగే ఆర్థిక సహకారం, ప్రజల మధ్య సంబంధాల విస్తరణకు ప్రాధాన్యతనిచ్చారు. ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం ఇరుదేశాల నేతలు సంయుక్త విలేకరుల సమావేశంలో ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్ ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత్ ఇటలీ సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025-2029 ద్వైపాక్షిక సంబంధాలకు ఆచరణాత్మక భవిష్యత్ ప్రణాళికతో కూడిన ఒక పటిష్టమైన చట్రాన్ని అందిస్తుందని చెప్పారు. భారత్ ఇటలీ ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్టు మోదీ తెలిపారు. ఇరుదేశాలు షిప్పింగ్, ఓడరేవుల ఆధునీకరణ, లాజిస్టిక్స్, బ్లూ ఎకానమీపై కలిసి పనిచేస్తాయని చెప్పారు.
1: 10 వర్షో మే హమారా బైలేటరల్ ట్రేడ్ లగ్భగ్ 4 గుణా బఢా హై. నార్డిక్ దేశో కే ఇన్వెస్ట్మెంట్ ఫండ్ భీ భారత్ కి రేపిడ్ గ్రోత్ మే అహమ్ సాజేదార్ బన్ రహే హై. పిచ్లే ఏక్ దశక్ నార్డిక్ దేశో సే భారత్ మే నివేశ్ మే లగ్భగ్ 200% కి బఢోత్రి హుయీ హై. తేజీ సే బఢతే ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ నే భారత్ కి గ్రోత్ స్టోరీ మే తో యోగ్దాన్ దియా హీ హై. సాథ్ హీ నార్డిక్ దేశో కి అర్థవ్యవస్థాఓ మే భీ బహుత్ సకారాత్మక భూమిక నిభాయి హై ఔర్ హజారో నయే జాబ్స్ క్రియేట్ కియే హై.
0: భారత్ ఇటలీలు తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకుంటున్నాయని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ తెలిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలిప్పుడు వాటి పూర్తి సామర్థ్యాన్ని చాటుకుంటూనే స్థాయికి చేరుకున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య ఉన్న స్నేహం, పరస్పర గౌరవం, నమ్మకంపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. భారత్ ఇటలీ సంబంధాలను బలోపేతం చేయడంపై ఇరుపక్షాలు విస్తృతంగా చర్చించాయని కూడా ఆమె తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి, సమాజాన్ని ప్రగతి శిఖరాలకు తీసుకెళ్లడానికి ఐఏఎస్ అధికారులు కృషి చేయాల్సి ఉంటుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈరోజు రాష్టపతి భవన్లో 2024 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారుల బృందం తనను కలిసిన సందర్భంగా మాట్లాడుతూ ముర్ము, ఈ యువ అధికారులకు వివిధ రంగాల్లో పనిచేసేందుకు, ప్రత్యేక రంగాల్లోని నిపుణుల బృందాలకు నాయకత్వం వహించేందుకు ఒక అద్భుతమైన అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. నిర్ణయం తీసుకోకుండా వెనుకడుగు వేయడం నైతికత అనిపించుకోదని, ప్రజా ప్రయోజనాలకు, నిబంధనలకు అనుగుణంగా సరైన నిర్ణయాలు తీసుకోవడమే నిజమైన నైతికత సారాంశమని రాష్టపతి అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు సియోల్లో దక్షిణ కొరియా మంత్రి లీ యాంగ్ చుల్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉమ్మడి అభివృద్ది, ఉత్పత్తి, ఎగుమతుల కోసం నూతన మార్గాలు అన్వేషించేందుకు ఇరుపక్షాలు తమ పరస్పర సహకారం అందించుకోవడానికి అంగీకరించాయని మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రెండు దేశాల ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్లను అనుసంధానించడానికి ఉద్దేశించిన కైండ్ ఎక్స్ పూర్తి సామర్థ్యాన్ని వినియోగించేలా ఒక కార్యాచరణ ప్రణాళికపై కూడా చర్చించినట్టు మంత్రి వివరించారు. గుజరాత్ ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు మద్దతిస్తోంది. గాంధీనగర్లో ఈరోజు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధి బృందాలతో వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంయుక్త పార్లమెంటరీ కమిటీ చర్చలు జరిపింది. ఈ సందర్భంగా ఆ రాష్ట హోంమంత్రి హర్ష్ సంఘ్వి మాట్లాడుతూ, ఒకే దేశం ఒకే ఎన్నికల వల్ల కలిగే ప్రయోజనాలను గురించి వివరిస్తూ గుజరాత్ ప్రభుత్వం కమిటీ ముందు ఒక వివరణాత్మక నివేదికను కూడా సమర్పించిందని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాబోయే నీట్ యూజీ పునః పరీక్షను పారదర్శకంగా నిర్వహించడానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, అప్రమత్తత అవసరమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర రక్షణ ఇంటెలిజెన్స్ సంస్థలతో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన సందర్భంగా ప్రధాన్ ఈ విషయాలు వెల్లడించారు. ఈ సమావేశంలో అనామక ఆన్లైన్ గ్రూపుల ద్వారా పోటీ పరీక్షలకు సంబంధించి పెరుగుతున్న తప్పుడు సమాచారం వ్యాప్తిపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన ప్రధాన్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లను ముందస్తుగా గుర్తించడం, బ్లాక్ చేయడం, తొలగించడంతో పాటు అటువంటి నెట్వర్కులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోషల్ మీడియా ప్లాట్ఫారంలు, విద్యామంత్రిత్వ శాఖ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, చట్టాన్ని అమలు చేసే సంస్థలతో సన్నిహిత సమన్వయంతో పనిచేస్తూ తప్పుడు సమాచారాన్ని వేగంగా అరికట్టాలని, తద్వారా పరీక్షా విధానం సమగ్రతను కాపాడాలని మంత్రి చెప్పారు. కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం జాతీయ, ప్రాంతీయ స్థాయిల్లో ఎక్కువగా ఉందని, అయితే ప్రపంచ స్థాయిలో తక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఎబోలా విజృంభణను అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి అని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. దీనిని అదుపు చేయడానికి సమన్వయంతో కూడిన ప్రతిస్పందన అవసరమని పేర్కొంది. కాంగోలోని ఉత్తర ప్రాంతాలైన ఇటోరి, నార్త్ కివూల్లో ఇప్పటివరకు 51 కేసులు, అలాగే ఉగాండాలో 2 కేసులు నమోదైనట్టు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ తెలిపారు. దాదాపు 600 మంది అనుమానిత రోగులు, అనుమానాస్పద మరణాలు ఉన్నాయని ఆయన చెప్పారు. కాంగోలోని డబ్ల్యూహెచ్ఓ బృంద నాయకుడు మాట్లాడుతూ, ఈ వ్యాధి వ్యాప్తి వల్ల ఇప్పటికే 134 మంది అనుమానాస్పదంగా మరణించారని, వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి సహాయ చర్యలు ముమ్మరం చేశారని తెలియజేశారు. హిందీ అనేది కేవలం ఒక భాష మాత్రమే కాదని, దేశాన్ని ఏకం చేసే ఒక శక్తివంతమైన మాధ్యమంగా పనిచేస్తుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో మంత్రిత్వ శాఖకు చెందిన హిందీ సలహా కమిటీ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మంత్రిత్వ శాఖకు సంబంధించిన దాదాపు అన్ని పనులను అందరికీ అందుబాటులో ఉండే ఆచరణాత్మక హిందీలో నిర్వహించేలా చూడడమే తమ ప్రయత్నమని అన్నారు. సాంకేతికత, డిజిటల్ ప్లాట్ఫారంల వినియోగం పెరుగుతున్న కొద్దీ హిందీ వాడకం కూడా వేగంగా విస్తరించడం అవసరమని గడ్కరీ చెప్పారు. హిందీని కష్టమైన భాషగా భావించకుండా సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా సరళమైన భాషలో ఉపయోగించాలని అన్నారు. దేశంలోని ఇతర భాషలను గౌరవిస్తూనే హిందీని ఒక అనుసంధాన భాషగా ప్రోత్సహించడం అందరి బాధ్యత అని గడ్కరీ చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్ ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. వచ్చే 2 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, యానాం, మరట్వాడా, ఒడిశా రాష్ట్రాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి, సమాజాన్ని ప్రగతి శిఖరాలకు తీసుకెళ్లడానికి ఐఏఎస్ అధికారులు కృషి చేయాలని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. పరీక్షా విధానంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశించారు. ఎబోలా వ్యాధి వ్యాప్తిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి అని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

మీరు వింటున్నారు విద్యుత్ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే రఘు. అండ్ మనమైతే ఉన్న మనసును మనసేలో, మరి మనసును మనసేలో మంచి మంచి క్వశ్చన్స్తో నేనైతే రెడీగా ఉన్నాను. మరి వింటూ ఆనందిస్తూ నాకైతే అలా నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866244814. అండ్ మరి మనం మొట్టమొదటి అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, రాజాసాబు మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీగా ఉంది, మరి క్వశ్చన్ ఏంటి అంటారా? ఈ మూవీ సాంగ్లోనే, నేను వినిపించే పాటలోనే ప్రభాస్ గారు నటించిన ఇంకొక సినిమా ఉంది, అదేంటో తెలిస్తే నాకు అలా వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866244814. అండ్ క్వశ్చన్ అయితే గుర్తుంది కదా, నేను ప్లే చేసే సాంగ్లోనే అండ్ ప్రభాస్ గారు నటించిన ఒక సినిమా ఉంది, అదేంటో కనిపెట్టేసి నాకు అలా వాట్సాప్ చేసేయండి. ఇప్పుడైతే బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం, వింటూ ఉండండి విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: We got style. Making move with a smile.

మీరు వింటున్నారు వివిధ భారత్ ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు. అండ్ మరి నేను అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. అండ్ ఆన్సర్ అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జనిద్దీన్ గారు అండ్ స్నేహబాను జనిద్దీన్ గారు రైట్ ఆన్సర్, సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి గారు అండ్ రామ్ చరణ్ గారు కలిసి పంపించారు రైట్ ఆన్సర్. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పొన్న వెంకటేష్ గారు, హేమలత గారు రైట్ ఆన్సర్. హాయ్ బ్రో, గుడ్ ఈవినింగ్ అంటూ కోట కృష్ణిక అండ్ మోనిక హైదరాబాద్ నుంచి ఆన్సర్ చెప్తాను. అండ్ ఆన్సర్ అయితే పంపించలేదు హేమంత్ కుమార్ గారు విజయవాడ నుంచి, ఆన్సర్ కూడా పంపించేసేయండి. అండ్ కానూరు నుంచి తాతారావు గారు అండ్ నేను రఘునండి తాతారావు గారు, అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్గా పంపించారు. అండ్ గణేష్ గారు శ్రీవత్స కోనాపూర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు జిల్లా కోడుమూరు నుండి శ్రీనివాసులు గారు, కృష్ణవేరి గారు అండ్ వారి కుటుంబ సభ్యులు అందరు కలిసి పంపించారు రైట్ ఆన్సర్. రఘువీర్ సింగ్, సుగుణాబాయి గారు ఏలూరు నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్ల బజార్ నుండి యమహరి యశో జానకిరాజు గారు ఆన్సర్ అంటూ కరెక్ట్గా పంపించేశారు. భాస్కర్ గారు చెరుకుపల్లి నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఆన్సర్ అంటూ ఇప్పుడైనా జోగనంద రోగాల నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు గారు అండ్ గంగాభవానీ గారు రైట్ ఆన్సర్. అండ్ మరి ఇవి ఇప్పటి వరకు అయితే వచ్చిన ఆన్సర్స్, మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటూ ఆలోచిస్తున్నారా? ఆన్సర్ నేను చెప్పేస్తాను. అండ్ మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే రెబల్ మూవీ అనమాట, అది మరి ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ నేను చెప్పడానికన్నా ముందు మీరు చెప్పేయాలి. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైరెక్షన్లో అల్లు అర్జున్ గారు నటించిన సినిమాలు ఏంటి, అవేంటో కనుక తెలిస్తే ఈ పాట వింటూ ఒక్కసారి ఆలోచించి నాకైతే అలా వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0662484. అండ్ క్వశ్చన్ అయితే గుర్తుంది కదా, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైరెక్షన్లో అల్లు అర్జున్ గారి నటించిన చిత్రాలు ఏంటి, అది నా ఆన్సర్. ఆన్సర్ తెలిస్తే అలా వాట్సాప్ చేసేయండి. ప్రతి బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వింటూ ఉండండి విత్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్, మీరు వింటున్నారు వివిధ భారతి 101.3. నేను మీ ఆర్జే రఘు. అండ్ మరి నేను ఈ సాంగ్ ప్లే చేయడానికి కారణం కూడా మీ అందరికీ చెప్తాను. అండ్ మరి ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో చూసేద్దాం. అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగనందర కాల నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. నేమ్ లిషిత ఆన్సర్ అంటూ కరెక్ట్గా పంపించేశారు రైట్ ఆన్సర్. అండ్ దిస్ ఈజ్ కోట కృషిక అండ్ మోనిక హైదరాబాద్ జీడిమెట్ల నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జనిద్దిన్ గారు అండ్ స్నేహభాను జనిద్దిన్ గారు రైట్ ఆన్సర్. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్నం వెంకటేష్ గారు, హేమలత గారు రైట్ ఆన్సర్. నొన్న నుండి శోభారాణి, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్ అండ్ వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి పంపించారు. కానూ నుంచి తాత

రావు గారు పర్లేదు సార్, అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్గా పంపించారు. అండ్ కర్నూలు జిల్లా కోడుమూరు నుండి శ్రీనివాసుల గారు అండ్ కృష్ణవేణి గారు అండ్ వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి కరెక్ట్గా పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి యమురరి యశోద్ జానకి రాజు గారు రైట్ ఆన్సర్. గణేష్ గారు అండ్ శ్రీవత్స గారు కోనాపూర్ నుంచి రైట్ ఆన్సర్. చిరంజీవి గారు అండ్ కోటేశ్వరి గారు ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఆన్సర్ అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. లతా గారు ఉయ్యూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ మరి ఇంకా ఇంకా హిమంత్ కుమార్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే, మొదటిగా జులై మూవీలో అల్లు అర్జున్ గారు నటించారు, ఆ తర్వాత సన్ ఆఫ్ సత్యమూర్తి, అండ్ తరువాత అలా వైకుంఠపురంలో అనమాట. అది మరి ఆన్సర్. ఇంకొక మెసేజ్ వచ్చింది, రఘుబరి సింగ్ గారు అండ్ సుగుణాబాయ్ గారు ఏలూరు నుంచి. ఎస్, మరి మల్లేశ్వరి సాంగ్ ఎందుకు ప్లే చేశారు? మల్లేశ్వరి సాంగ్ అంటే మల్లేశ్వరి మూవీ అనగానే మొదటికి మొట్టమొదటిగా గుర్తొచ్చేది త్రివిక్రమ్ గారు అనమాట. అండ్ సినిమాలో మనం చూసే ప్రతిసారి కూడా కామెడీకి ఎంజాయ్ చేస్తూనే ఉంటాం, అందుకని అలా మల్లేశ్వరి నుంచి ఆ పాట ప్లే చేశారు అనమాట. మరి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ రెడీగా ఉంది, అండ్ మరి క్వశ్చన్ అడిగేసిన తర్వాత అయితే చెప్తాను. అండ్ కార్తికేయ 2 మూవీలో హీరోయిన్గా నటించింది ఎవరు? ఆ మూవీలో హీరోయిన్గా నటించింది ఎవరో కనుక తెలిస్తే ఈ పాట వింటూ నాకు అలా వాట్సాప్ చేసండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0662488114. అండ్ క్వశ్చన్ అయితే గుర్తుంది కదా, కార్తికేయ 2 మూవీలో హీరోయిన్గా నటించింది ఎవరు? అది నా క్వశ్చన్, ఆన్సర్ తెలిస్తే అలా వాట్సాప్ చేసేయండి. ఇప్పుడైతే బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వింటూ ఉండండి, వివిధ భారత్ FM 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
2: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చరకు. అండ్ మరి నేను అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. కనకారావు గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్, లిషిత గారు గుంటూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఇంతకు ముందు దానికి పంపించారు మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవన్పేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్, అండ్ కోట కృషిక అండ్ మోనిక హైదరాబాద్ జీడిమెట్ల నుంచి రైట్ ఆన్సర్, భాస్కర్ గారు చెరుకుపల్లి నుంచి రైట్ ఆన్సర్, పెడన్న జోగనందరావు కాల్ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి యమురహరి యశోజానికి రాజు గారు రైట్ ఆన్సర్, నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పొన్నం వెంకటేష్ గారు అండ్ హేమలత గారు రైట్ ఆన్సర్, అండ్ ఆన్సర్ అంటూ లత గారు ఉయ్యూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, చిరంజీవి గారు అండ్ కోటేశ్వరి గారు ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్, అండ్ మంగళగిరి నుంచి దామర్ల చిన్నమాసన్నరావు గారు అండ్ పెద్ద మాసన్నరావు గారు రైట్ ఆన్సర్, అండ్ గణేష్ శ్రీవత్సవ గారు అండ్ గణిత గారు అండ్ వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి కోనాపూర్ నుంచి రైట్ ఆన్సర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మామ జనార్దన్ గారు అండ్ స్నేహవాన్ జనార్దన్ గారు రైట్ ఆన్సర్, అండ్ దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్, హేమంత్ కుమార్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, శోభారాణి గారు రంగారావు గారు అండ్ వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి పంపించారు అండ్ రైట్ ఆన్సర్, కానూరు నుంచి తాతారావు గారు అండ్ అనుపమ పరమేశ్వర్ అన్నమాట కరెక్ట్ ఆన్సర్, ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్గానే పంపించారు. ఎస్ మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చి అనుపమ పరమేశ్వరన్ గారు. మరి ఇంకొక మెసేజ్ వచ్చింది మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవనపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. ఎస్ రైట్ ఆన్సర్. మరి ఇవి ఇప్పటివరకైతే వచ్చిన ఆన్సర్స్. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే శర్వానంద్ గారు అండ్ నిత్యామేనన్ గారు కలిసి నటించిన సినిమా ఏంటి? వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక బ్యూటిఫుల్ మూవీ వచ్చింది. ఆ మూవీ ఏంటో కనుక తెలిస్తే నాకు అలా వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0662488114. అండ్ క్వశ్చన్ అయితే గుర్తుంది కదా, ఆ క్వశ్చన్కి కనుక ఆన్సర్ తెలిస్తే నాకు అలా వాట్సాప్ చేసేయండి. ఇప్పుడైతే బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వింటుండండి వివిధ భారత ఎఫ్ఎం 101.3.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
3: 101.3.
5: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తాను.

ఎస్, మీరు వింటున్నారు విత్ భారత్ ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు. అండ్ మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, నిత్యమేనన్ గారు అండ్ శర్వానంద్ గారు కలిసి నటించిన సినిమా ఏంటి అని అడిగాను. దానికైతే ఆన్సర్స్ పంపిస్తున్నారు లిష్తా గారు గుంటూరు నుంచి. యా, రైట్ ఆన్సర్ కనకారావు గారు ఇప్పటి నుంచి. రైట్ ఆన్సర్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి మామ జనదిన్ గారు అండ్ స్నేహమను జనదిన్ గారు. రైట్ ఆన్సర్ నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పొన్న వెంకటేష్ గారు, హేమలత గారు. రైట్ ఆన్సర్ జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. రైట్ ఆన్సర్ అండ్ ఆన్సర్ అంటూ లతా గారు ఉయ్యూరు నుంచి ఇయ్యర్తో సహాబంధించారు. దస్గిర్ సంధ్య గారు ప్రొద్దుగా జిల్లా నుంచి. రైట్ ఆన్సర్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి యమురరి యశోజానకి రాజు గారు. రైట్ ఆన్సర్ అండ్ చిరంజీవి గారు అండ్ కోటేశ్వరి గారు ఒంగోలు నుంచి. రైట్ ఆన్సర్ మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవనిపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. రైట్ ఆన్సర్ సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి గారు అండ్ రామ్ చరణ్ గారు, హేమ గారు. రైట్ ఆన్సర్ అండ్ ఆన్సర్ అంటూ మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు గారు అండ్ పెద్దమస్తానరావు గారు. రైట్ ఆన్సర్ కానూరు నుంచి తాతారావు గారు. శతమానం భవతి కాదు కాదు శతమానం భవతి కాదు. అండ్ రేడియో మిత్రులకు శుభదనం చెప్తూ కోట శ్రీమన్నారాయణమూర్తి గారు, కోట సుజాత గారు అండ్ వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి రైట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ అంటూ శ్రీవత్స్వ గారు అండ్ గణేష్ గారు అండ్ వారి కుటుంబ సభ్యులు కోనాపూర్ నుంచి. రైట్ ఆన్సర్ అండ్ ఆశాశ్వాస్ గారు బెంగళూరు నుంచి. రైట్ ఆన్సర్ నన్నుడి శోభారాణి రంగారావు గారు అండ్ వారి కుటుంబ సభ్యులు అందరు కలిసి పంపించారు. రైట్ ఆన్సర్ హేమంత్ కుమార్ గారు విజయవాడ నుంచి. రైట్ ఆన్సర్ ఇవి ఇప్పటివరకైతే వచ్చిన ఆన్సర్స్. మరి నిత్యామీనన్ గారు అండ్ శర్వానంద్ గారు కలిసి నటించిన సినిమా మళ్ళీ మళ్ళీ, ఇది రాణి రోజు మూవీ అనమాట. అది మరి ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది. క్వశ్చన్ ఏంటి అంటే, హీరో పవన్ కళ్యాణ్ గారు అండ్ శృతి హాసన్ గారు కలిసి నటించిన సినిమాలు ఏంటి, వీళ్ళిద్దరూ కాంబినేషన్లో వచ్చిన మూవీస్ ఏంటో కనుక తెలిస్తే నాకు అలా వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0664-888-14. అండ్ క్వశ్చన్ అయితే గుర్తుంది కదా, హీరో పవన్ కళ్యాణ్ గారు అండ్ శృతి హాసన్ గారు కలిసి నటించిన సినిమా, అది నా క్వశ్చన్. వింటూ ఉండండి విత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు వింటున్నారు విత్ భారత్ ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే రఘు. అండ్ నేను అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్స్ పంపిస్తున్నారు కనకారావు గారు పెడన్ నుంచి. ఎస్ రైట్ ఆన్సర్. అండ్ పెడన్న జోగనందరావు గారి నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. నార్కట్పల్లి మండలం నెమాని గ్రామం నుంచి పుణ్య వెంకటేష్ గారు, హేమలత గారు రైట్ ఆన్సర్. అండ్ ఎస్ ఎస్ ఎస్ ఆన్సర్ అంటూ అన్నీ కరెక్ట్గా పంపించారు. బట్ నేమ్ నేమ్ వినయ్ మెహక్ గారు రైట్ ఆన్సర్. అండ్ కోటా శ్రీమన్నారాయణమూర్తి గారు అండ్ కోటా సుజాత గారు అండ్ వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి పంపించారు. ఎస్ రైట్ ఆన్సర్. బొడ్డు ఓంకార్ గౌరీ గారు అండ్ వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి రామానగర్ వేటపాలెం నుంచి పంపించారు. రైట్ ఆన్సర్.

భాస్కర్ గారు చెరుకుపల్లి నుంచి, రైట్ ఆన్సర్. కానూ నుంచి తాతారావు గారు, ఎస్ రైట్ ఆన్సర్. ఇంకొక ఆన్సర్ కూడా ఉంది, చూద్దాం. ఆశీర్వాస్ గారు బెంగళూరు నుంచి, రైట్ ఆన్సర్ నిజామాబాద్ జిల్లా. ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ గారు అండ్ స్నేహభాను జైనుద్దీన్ గారు, రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా గారు ప్రొద్దు కడప జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. గణేష్ శ్రీవత్సవ గారు కోనాపూర్ నుంచి, రైట్ ఆన్సర్. నన్నుడు శుభరాణి గారు అండ్ రంగారావు గారు అండ్ వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి పంపించారు, రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ విజయ నుండి యమరూరి గారు అండ్ యశోద్ జానకిరాజు గారు, రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దమర్ల చిన్నమస్తానరావు గారు అండ్ పెద్దమస్తానరావు గారు, రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్ గారు అండ్ సుమలత గారు అండ్ వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి కరెక్ట్ ఆన్సర్. హేమంత్ కుమార్ గారు విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి గారు, రామ్ చరణ్ గారు అండ్ వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి కరెక్ట్గా పంపించారు, రైట్ ఆన్సర్. ఆన్సర్ అంటూ చిరంజీవి గారు అండ్ కోటేశ్వరి గారు బొంగుల నుంచి, రైట్ ఆన్సర్. రాయుడు గారు అండ్ వరప్రసాద్ గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఎర్రగూడూరు విలేజ్ నంద్యాల వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ అందరు కలిసి పంపించారు, రైట్ ఆన్సర్. నేమ్ అంటూ జానకీరామ్ గారు ఆన్సర్ అంటూ కరెక్ట్గా పంపించారు నందిగామ్ నుంచి. ఎస్, మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే గబ్బర్ సింగ్ అండ్ కాటమరాయుడు అండ్ ఉకిల్ సాబ్, ఈ మూడు మూవీస్ అన్నమాట. మరి ఇవి ఆన్సర్స్ ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్గానే పంపించేశారు. మరి మనసును మనసుకు టాటా చెప్పే టైం వచ్చింది. మరి చివరగా అడిగే క్వశ్చన్కి కొంచెం టఫ్గా అడుగుదామని చెప్పి ట్రై చేస్తున్నా అనమాట. నర్తనశాలలో విరాటరాజు భార్యగా ఎవరు నటించారు? అది ఎవరో కనుక తెలిస్తే నాకు అలా వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయవలసిన నెంబర్ 0662488114. అండ్ క్వశ్చన్ అయితే గుర్తుంది కదా, నర్తనశాల మూవీలో విరాటరాజు భార్యగా ఎవరు నటించారు? అది ఎవరో తెలిస్తే ఈ పాట వింటూ ఆలోచిస్తూ నాకు అలా అయితే వాట్సాప్ చేసేయండి. అండ్ వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0662488114. అండ్ క్వశ్చన్ చాలా సింపుల్, నర్తనశాలలో విరాటరాజు భార్య సుధిష్ణాదేవి గారి పాత్రని ఎవరు పోషించారో తెలిస్తే నాకు అలా వాట్సాప్ చేసేయండి. ఇప్పుడైతే బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

గాలికెదురు లేదు, కడలికంతు లేదు. అలుపెరుగని, సొగసు తరగని, పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట, మీ వెంట, మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయవ్వన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. ఐపీఎల్ 2026 క్రికెట్ పోటీల్లో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఈ రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమైంది. ముందుగా కోల్కతా జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలు అందేసరికి ముంబై ఇండియన్స్ జట్టు 4.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 34 పరుగులు చేసింది. భారత్ ఇటలీ దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా ఇరు దేశాలకు చెందిన ప్రధానులు నరేంద్ర మోదీ, జార్జియా మెలోనిలు ఈరోజు రోమ్ నగరంలో చర్చలు జరిపారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక స్థాయికి చేర్చుతున్నట్లు ఇరువురు నేతలు చర్చల అనంతరం జరిగిన ఉమ్మడి మీడియా సమావేశంలో తెలిపారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వార్షికోత్సవ మహోత్సవం అనేది వ్యక్తిగత వ్యవస్థ వేడుక కాదని, మానవత్వ వేడుకని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వార్షికోత్సవం సందర్భంగా బెంగళూరులో సంస్థ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ నేతృత్వంలో వరల్డ్ మెడిటేట్స్ విత్ గురుదేవ్ ఫర్ గ్లోబల్ పీస్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈరోజు ఎండలు, వడగాల్పుల ఉధృతి కొనసాగింది. 11 జిల్లాల్లో 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదైనట్లు, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఈరోజు అత్యధికంగా 47.6 డిగ్రీల సెల్సియస్, కృష్ణా జిల్లా కంకిపాడు, మార్కాపురం జిల్లా నందనమారిలలో 46.1 డిగ్రీ సెల్సియస్, తణుకులో 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు, వచ్చే 4 రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగనుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ నెల 31వ తేదీ ఆదివారం ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలను 1800 11 1178 టోల్ ఫ్రీ నంబర్కు స్వర సందేశాల రూపంలో పంపవచ్చు. అదేవిధంగా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు గానీ 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వచ్చే సంక్షిప్త సందేశం లింకు ద్వారా ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతుల వర్ధంతి ఈరోజు. 1872 ఆగస్టు 23న నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన 1957 మే 20 తేదీన తుదిశ్వాస విడిచారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో ఆయన కీలక పాత్ర పోషించారు. నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్ NGIIPC డైరెక్టర్ జనరల్ నవీన్ కుమార్ సింగ్ 2030 నాటికి భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ దేశ GDPకి దాదాపు 20% మేర దోహదపడుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఫిక్కీకి సంబంధించిన 7వ సైబర్కామ్ 2026 ప్రారంభ సమావేశంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు మళ్ళీ వింటారు.

0: వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చర్ రఘు. మరి నేను చివరిగా అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ పంపిస్తున్నారు. కనకారావు గారు పెడన నుంచి కాదు, అండ్ అప్పలరాజు గారు పెడన జగనందరావు కళ్ళ నుంచి ఆన్సర్ అది కాదు. దస్తగిరి సంధ్య గారు ప్రొద్దూరు కడప జిల్లా నుంచి, మేడం మీ పేరులోనే ఆన్సర్ ఉంది, హింట్ ఇచ్చిస్తాను అన్నమాట అందరికీ, బట్ ఆన్సర్ అయితే కరెక్ట్గా పంపించారు. కడప నుంచి వినయ్ గారు రైట్ ఆన్సర్. అలా మెసేజ్ పెట్టేసి ఇలా డిలీట్ చేశారనమాట, పేరు కూడా లేదు. అండ్ ఆన్సర్ అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి యమురరి యశోద్ జానకిరాజ్ గారు రైట్ ఆన్సర్. ఆన్సర్ అంటూ జానకిరామ్ గారు నందిగామ నుంచి, ఆన్సర్ అది కాదు నేను చెప్తాను, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి యమురరి యశోద్ జానకిరాజ్ గారు ఆన్సర్ రైట్ ఆన్సర్. అండ్ ఆశాశ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. సుధిష్ణాదేవిగా నటించింది అంటూ మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఆన్సర్ అంటూ వరప్రసాద్ గారు, రాజేశ్వరి గారు అండ్ ఫ్యామిలీ ఎర్రగూడూరు అండ్ జుట్టూర్ విలేజ్ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. ఆన్సర్ అంటూ అలా ఆలోచిస్తూ కూడా అది కాదు. చిరంజీవి గారు, కోటేశ్వరి గారు ఒంగోలు నుంచి. అండ్ ఆన్సర్ అంటూ గంగా గారు తెనాల నుంచి రైట్ ఆన్సర్. హేమంత్ కుమార్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. ధామర్ల పెద్దమస్తానరావు గారు అండ్ చిన్నమస్తానరావు గారు మంగళగిరి నుంచి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు ఆన్సర్ అది కాదు. అండ్ మచిలీపట్నం నుంచి ఎల్ విజయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. కనకారావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్. ఎస్, కరెక్ట్ ఆన్సర్ వచ్చి సంధ్యా గారు అనమాట. మరి అదే ఆన్సర్ ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్గానే పంపించారు. మరి నెక్స్ట్ ఈ ప్రోగ్రాంకి టాటా చెప్పి డ్యూడ్యూట్కి వెల్కమ్ చెప్పేద్దాం. డ్యూడ్యూట్లో మంచి మంచి పాటలతో నేనైతే రెడీగా ఉన్నాను, అండ్ వింటుండండి. అండ్ మరి డ్యూడ్యూట్లో మొట్టమొదటిగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీగా ఉంది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చ రఘు. అండ్ మనం అయితే ఉన్నాం డ్యూట్యూట్ లో. మరి డ్యూట్యూట్ లో నెక్స్ట్ ఆది పురుష్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీగా ఉంది. వింటుండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చరకు. మనమైతే ఉన్నాం డ్యూ డ్యూట్లో. డ్యూ డ్యూట్లో నెక్స్ట్ అయితే దసరా మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీగా ఉంది. వింటుండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. భారత్, ఇటలీ దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఉన్నతీకరించుకోవాలని నిర్ణయించాయి. నీట్ యూజీ పునఃపరీక్షకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. సరుకు రవాణా భవిష్యత్తును తీర్చిదిద్దటంలో ఎలక్ట్రిక్ ట్రక్కులు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి తెలిపారు. డ్రోన్ల ద్వారా ప్రయోగించే గైడెడ్ మిసైల్ యుఎల్పిజిఎం V3ను కర్నూలు సమీపంలోని డిఆర్డీఓ పరీక్షా కేంద్రంలో విజయవంతంగా పరీక్షించారు. వివరాలు. ఇటలీలో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోమ్ నగరంలో ఆ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. అనంతరం నిర్వహించిన సంయుక్త పాత్రికేయుల సమావేశంలో ఇరువురు నేతలు ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్, ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఉన్నతీకరించాలని నిర్ణయించినట్లు నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత్, ఇటలీ సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025-29 ద్వైపాక్షిక సంబంధాలకు భవిష్యత్ ప్రణాళికతో కూడిన ఒక పటిష్టమైన చట్రాన్ని అందిస్తుందని చెప్పారు. భారత్, ఇటలీ ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఇరు దేశాలు షిప్పింగ్, ఓడరేవుల ఆధునీకరణ, లాజిస్టిక్స్, బ్లూ ఎకానమీపై కలిసి పనిచేస్తాయని అన్నారు. ప్రపంచ సవాళ్లు, భద్రతా సమస్యలపై సహకారాన్ని పెంపొందించుకుంటూనే దౌత్య ఆర్థికపరమైన సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: భారత్ ఆర్ ఇటలీ కే బీచ్ కరీబీ సహయోగ్ ఆర్ సామంజస్య కో దర్శాతా హై. ఉన్కే నేతృత్వ మే హమారే సంబంధో కో నయీ గతి, నయీ దిశా ఆర్ నయా ఆత్మవిశ్వాస్ మిలా హై. ముజే ఖుషీ హై కి హమ్ అప్నే సంబంధో కో అప్గ్రేడ్ కర్తే హువే స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కి ఘోషణా కర్ రహే హై.
0: నీట్ యూజీ పునఃపరీక్షను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్టవంతమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశించారు. న్యూఢిల్లీలో ఈరోజు కేంద్ర భద్రతా నిఘా సంస్థలతో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో అనామిక ఆన్లైన్ గ్రూపుల ద్వారా పోటీ పరీక్షలకు సంబంధించిన తప్పుడు సమాచారం పెరిగిపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లను ముందుగానే గుర్తించి తొలగించడంతో సహా అటువంటి నెట్వర్క్లపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తప్పుడు సమాచారాన్ని వేగంగా అరికట్టడానికి, పరీక్షా వ్యవస్థ సమగ్రతను కాపాడటానికి సామాజిక మాధ్యమాలు, విద్యా మంత్రిత్వ శాఖ, జాతీయ పరీక్షల ఏజెన్సీలు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర మంత్రి ఉద్ఘాటించారు. సాంకేతికత, డిజిటల్ ప్లాట్ఫామ్లతో హిందీ వినియోగం విస్తరించాలని కేంద్ర

0: రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు మంత్రిత్వ శాఖకు చెందిన హిందీ సలహా కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహిస్తూ, మంత్రిత్వ శాఖకు సంబంధించిన దాదాపు అన్ని పనులను అందరికీ అందుబాటులో ఉండే హిందీలో నిర్వహించేలా చూడటమే తమ ప్రయత్నమని తెలిపారు. హిందీ అనేది కేవలం ఒక భాషగా మాత్రమే కాకుండా దేశాన్ని ఏకం చేసి ఒక శక్తివంతమైన మాధ్యమంగా చూడాలని కోరారు. హిందీని కష్టమైన భాషగా భావించకుండా సామాన్య ప్రజలకు అర్థమయ్యే సరళమైన భాషలో ఉపయోగించాలన్నారు. దేశంలోని ఇతర భాషలను గౌరవిస్తూనే హిందీని ఒక అనుసంధాన భాషగా ప్రోత్సహించడం మనందరి బాధ్యతని గడ్కరీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ బస్సులు, ఈ ట్రక్కుల వినియోగాన్ని వేగవంతం చేసేందుకు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి అధ్యక్షతన ఉన్నతస్థాయి సంప్రదింపుల సమావేశం న్యూఢిల్లీ వేదికగా ఈరోజు జరిగింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ మొబిలిటీ ఈవీ ఎకోసిస్టంలో పాలు పంచుకుంటున్న ఫ్లీట్ ఆపరేటర్లు, అగ్రిగేటర్లు, రవాణా రంగ ప్రముఖులు, ఆర్థిక సంస్థలు, పరిశ్రమ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ, దేశంలో ప్రయాణికుల రవాణాకు ఎలక్ట్రిక్ బస్సులు భవిష్యత్ వెన్నెముకగా మారనున్నాయని చెప్పారు. అదేవిధంగా సుస్థిర లాజిస్టిక్స్, సరుకు రవాణా భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఎలక్ట్రిక్ ట్రక్కులు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. భారతదేశపు తదుపరి దశ హరిత రవాణా పరివర్తనకు నాయకత్వం వహించాలని భాగస్వాములకు కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ మరో మైలురాయి సాధించింది. డ్రోన్ల ద్వారా ప్రయోగించే గైడెడ్ మిసైల్ యుఏవి లాంచ్డ్ ప్రెసిషన్ గైడెన్స్ మిసైల్ యుఎల్పిజిఎం V3ను కర్నూలు సమీపంలోని తన పరీక్షా కేంద్రంలో డిఆర్డీఓ ఈరోజు విజయవంతంగా పరీక్షించింది. ఈ మిసైల్ భూమిపై ఉన్న శత్రువుల యుద్ధ ట్యాంకులు, వాహనాలతో పాటు గగనతలంలో శత్రు డ్రోన్లను, హెలికాప్టర్లను సైతం ధ్వంసం చేయగలదు. ఈ క్షిపణి అభివృద్ధిలో హైదరాబాద్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఆర్సీఐ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ డిఆర్డీఎల్, చండీగఢ్లోని టెర్మినల్ బ్యాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ టీబీఆర్ఎల్, పూణేలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ కీలక పాత్ర పోషించాయి. ఈ క్షిపణి పరీక్షలు విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ ఆయా సంస్థలను అభినందించారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ దిశగా సాధించిన ఒక వ్యూహాత్మక మైలురాయిగా దీన్ని అభివర్ణించారు. మహిళలు, పిల్లలు, యువతి యువకుల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ప్రపంచ మార్గదర్శకాలను ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. జెనీవాలో జరుగుతున్న 79వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో ఈరోజు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాత, నవజాత శిశు, బాలల ఆరోగ్య భాగస్వామ్యం పిఎంఎన్సిహెచ్ బోర్డ్ చైర్ హెలెన్ క్లార్క్తో జేపీ నడ్డా ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. బోర్డు వైస్ చైర్గా ఉన్న ఆయన పిఎంఎన్సిహెచ్లో భారతదేశపు నాయకత్వ పాత్రను ఈ సమావేశంలో ప్రస్తావించారు. కౌమార దశలో ఉన్న వారి కోసం 2014లోనే ఒక ప్రత్యేక జాతీయ కార్యక్రమాన్ని భారత్ ప్రారంభించిందని గుర్తు చేశారు. ప్రపంచ పోకడలను అధిగమించే వేగంతో మాతా శిశు మరణాల రేట్లో దేశం గణనీయమైన తగ్గింపును సాధించిందని మంత్రి పేర్కొన్నారు. అంతకుముందు వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో ప్రజారోగ్య సంరక్షణకు భారత్ అమలు చేస్తున్న పలు కార్యక్రమాల గురించి మాట్లాడుతూ,
1: India is accelerating towards universal health coverage by expanding access to quality and affordable health care. We have established 185,000 health and wellness centers, namely Ayushman Arogya Mandirs. The Ayushman Bharat Digital Mission is strengthening India's national digital health ecosystem by creating over 880 million unique digital health identities which facilitate longitudinal health records and seamless continuum of care.
0: వాయువ్య మధ్య భారతదేశంలో రానున్న వారం రోజుల పాటు వడగాలుల పరిస్థితులు నెలకొంటాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. అదేవిధంగా తూర్పు భారతదేశంలో రాబోయే 5 రోజులు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని వెల్లడించింది. రేపటి వాతావరణ అంచనా వివరాలను IMD శాస్త్రవేత్త అమిత్ కుమార్ వెల్లడిస్తూ,
2: 21st of May, then you can see that the red warnings of heat wave and warm nights over Uttar Pradesh, Madhya Pradesh and Vidarbha will continue. Heavy rainfall warnings are issued for Assam, Himalayan, West Bengal and in the South Peninsula in India for SIK, Kerala and Tamil Nadu. Thunderstorm gust winds warnings in East India, Northeast India and South Peninsula India and under the influence of this WD over Jammu Kashmir and Himachal Pradesh.

కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. టాస్ గెలిచిన కోల్కతా ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ 8 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది. ఇదిలా ఉండగా ఐపీఎల్ సెమీఫైనల్స్కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటికే అర్హత సాధించాయి. మిగిలిన ఒక స్థానం కోసం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఈ ఉదయం 75,200 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై చివరకు 118 పాయింట్ల లాభంతో 75,318 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 41 పాయింట్లు లాభపడి 23,659 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 96.83 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $109 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ $4,491 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. భారత్, ఇటలీ దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఉన్నతీకరించుకోవాలని నిర్ణయించాయి. నీట్ యూజీ పునఃపరీక్షకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. సరుకు రవాణా భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఎలక్ట్రిక్ ట్రక్కులు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి తెలిపారు. డ్రోన్ల ద్వారా ప్రయోగించే గైడెడ్ మిసైల్ యుఎల్పిజిఎం V3ను కర్నూలు సమీపంలోని డిఆర్డీఓ పరీక్షా కేంద్రంలో విజయవంతంగా పరీక్షించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చర్ రఘు, అండ్ మనం అయితే డ్యూట్లో. మరి డ్యూట్లో నెక్స్ట్ అయితే నువ్వు వస్తానంటే నేను వద్దంటా. నా మూవీ ఒక బ్యూటిఫుల్ సాంగ్ రెడీగా ఉంది. వింటుండే వివిధ భారత ఎఫ్ఎం 101.3.

మీరు వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చర్ రఘు. అండ్ మనం అయితే ఉన్న మధుర స్వరాలు, మరి మధుర స్వరాల్లో మొట్టమొదటిగా పులి వెబ్బులి మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీగా ఉంది. వింటూ నండి వివిధ భారత ఎఫ్ఎం 101.3.

0: KFM 101.3.
1: మీరు వింటున్నారు విద్భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చరాగు. మనమైతున్నాం మధురస్వరాల్లో. నెక్స్ట్ పంతులమ్మ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీగా ఉంది. వింటుండండి విద్భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు వింటున్నారు విద్భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చర్ రఘు. మంచి మనసులు మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీగా ఉంది, వింటుండండి విద్భారతి ఎఫ్ఎం 101.3.

మీరు వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ ఆచరాగు, అండ్ మనమైతే ఉన్నాం మధుర స్వరాలు. మరి మధుర స్వరాల్లో నెక్స్ట్ సిరిసిర మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీగా ఉంది. వింటుండండి వివిధ భారత ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చరఘు. అండ్ ఆరాధన మూవీ నుంచి ఘంటసాల గారు ఆలపించిన ఈ గీతం మీకోసం. వింటూ ఉండండి వివిధ భారత ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు. అండ్ మనమైతే మధుర స్వరాల నుంచి వినిపించిన రాగాలకు అయితే వెల్కమ్ చెప్పేద్దాం. మరి వినిపించిన రాగాల్లో మంచి మంచి పాటలతో నేనైతే రెడీగా ఉన్నాను. మరి మొట్టమొదటిగైతే మాయాబజార్ మూవీ నుండి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీగా ఉంది. వింటుండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు వింటున్నారు విత్ భారత్ ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు. అండ్ మనమైతే ఉన్నాం వినిపించిన రాగాలు. అండ్ వినిపించిన రాగాల్లో నెక్స్ట్ అయితే గులేబవాలి కథ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీగా ఉంది. వింటుండండి విత్ భారత్ ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు. అండ్ మనం అమర శిల్పి జక్కన్న మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీగా ఉంది. వింటూ ఉండండి వివిధ భారత ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి ఎఫ్ఎం 101.3 పై సినిమా కబుర్లు.
5: నా పాట చూడు, నా పాట చూడు.

0: తదిగినతో
1: ఉమామహేశ్వర ప్రసాద లబ్ధ పూర్ణ జీవన గజానన చండభుజా మండల దోధూయమాన వైరిగా

0: గీతశ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చర్ రఘు. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 MHz మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం. జై హింద్, శుభరాత్రి.